శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 29 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 17 తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 52 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రేమ గురించి శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి వ్యాఖ్యానం వింటారు.

0: ఈ సృష్టిలో ప్రేమ సర్వోన్నతమైనది. ప్రాణికోటిని కలుపునది ప్రేమ. ప్రేమ అమృతతుల్యమైనది. ఈనాటి ప్రజలు ప్రేమకు సరియైన నిర్వచనమును తెలుసుకునలేకపోవచ్చున్నారు. ప్రేమ కేవలము భౌతికమైనది అని అనుకునుచున్నారు. అది ఆత్మికమైనది అను అంతరార్థమును నేటి నరులు తెలుసుకునలేకపోవచ్చున్నారు. స్వార్థపూరితమైనది ప్రేమ కాదు, త్యాగభరితమైనది ప్రేమ. నారద భక్తి సూత్రములలో ప్రేమకు సరియైన నిర్వచనము ఇవ్వబడినది, నా కామయమానా అని తెలిపియున్నారు. కోరికలు ప్రేమకు ప్రతిరూపములు కావని దీని భావం. ప్రేమతత్వమును ప్రకృతి నుండి మానవుడు నేర్చుకునవలను. పంచభూతములు ప్రాణికోటికి ప్రేమతో ప్రతినిత్యము సేవలందించుచున్నవి, అనురాగముతో అక్కున చేర్చుకునుచున్నవి. రాళ్లతో కుట్టినను వృక్షములు ప్రేమతో ఫలములను అందించుచున్నవి. ఏరుదన నీటిని తాను త్రాగక పరులకు అందించుచున్నవి. గాలి ప్రాణికోటికి ఆధారమైనది. అమ్మ ఉడి మనకు బడి. గర్భములో ఉన్నప్పటి నుండి శిశువును లాలించి ప్రేమించి పోషించి పెద్ద చేసి చివరి ఘడియ వరకు కడుపు తీపికై తపించడి అనురాగదేవత అమ్మ. ఆమె ప్రేమకు ప్రతిరూపము. సృష్టిలో ప్రేమమూర్తి ఆచార్యుడు. కన్న సంతానము కంటేను తన శిష్యులపై ప్రతినిత్యము ప్రేమామృతమును వెదజల్లడి ప్రేమమూర్తి. భగవంతుడు ప్రేమస్వరూపుడు. తరతమ భేదములు లేక అందరి ఎడల సమానమైన ప్రేమను ప్రదర్శించును. మానవాళిపైనే కాక సర్వజీవరాశిపై అవ్యాజమైన అనురాగమును వర్షించిడి కరుణార్ద్ర హృదయుడు భగవంతుడు. సరి అయిన అవగాహన లేకపోవటచే ఈ కలుషిత ప్రపంచమందలి నేటి యువకులు ప్రేమ స్వరూప స్వభావములను తెలుసుకునలేక స్వార్థపూరితులై ఉద్రేకవంతులై తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి వారికి తమ పట్ల ఇష్టం ఉన్ననో లేకున్ననో బలవంతము చేసి అంగీకరింపకున్నచో వారిని చంపి ఆత్మార్పణము కావించుకునుచున్నారు. ఇది మహాదారుణము. లైలా మజ్ను, సలీం, అనార్కలి, దేవదాసు, పార్వతిల ప్రేమ ఇటువంటిది కాదు. అది అమర ప్రేమ. ప్రతి మానవుడు ప్రతి ప్రాణిని ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించగలను. ప్రేమ లేనిదే సృష్టి ముందుకు సాగదు. కాకిపిల్ల కాకికి ముద్దు. ప్రేమ విషయములో కులమత అంతరములు కానీ ధనిక బీద తేడాలు కానీ లేవు. స్థితిగతుల అడ్డుగోడలు కూడా ప్రేమకు ప్రతిబంధకములు కాజాలవు. నిజమైన ప్రేమకు ఎల్లలు లేవు. గోపికలు శ్రీకృష్ణునిపై చూపినది భౌతికమైన ప్రేమ కాదు, అది ఆత్మికమైన ప్రేమ. రాధాకృష్ణుల ప్రేమ కూడా ఈ కోవకు చెందినది. పాలకులను పాలితులను ఒకచోటకి చేర్చున్నది ప్రేమ. యజమాని సేవకుని దగ్గరికి చేర్చున్నది ప్రేమ. భార్యాభర్తల మధ్య పెనవేసుకుని ఉన్నది ప్రేమ. చంద్రుడు సూర్యుడు ప్రేమమూర్తులై ప్రాణికోటిని చైతన్యవంతులను గావించుచున్నారు. నిస్వార్థమైనది ప్రేమ. ప్రతి ప్రాణిని ప్రేమతో చూడాలి. సౌరభములేలచిమ్ము పుష్పౌరజంబు చంద్రికల నేల విదజల్లు చందమామ ఏల సలిలంబు పారు గాట్పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రేమతత్వాన్ని గురించి వివరించారు. కావున ప్రతి మానవుడు ప్రేమస్వరూపుడై ప్రకృతిచే ప్రబోధితుడై ప్రేమమూర్తి అయిన భగవంతుని చేరుకునుట ఆవశ్యకము. అప్పుడే జన్మ సార్థకమవుతుంది.
1: మీరింతవరకు ప్రేమ గురించి శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో గోబర్ధన్ పథకం ప్రాముఖ్యత గురించి సంభాషణ వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పివి నరసింహారావు, శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.

0: ఓ పెద్దయా,
1: చిన్నయ్య, ఏంటి హడావుడిగా ఉన్నావు? ఏంటి మరి ఎండలో పడి వచ్చావు? ఏంటి సంగతులు ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు, ఆ ఏంటి చిన్నయ్య?
0: ఏం లేదు పెద్దయ్య, ఎండలేమో మామూలుగా ఉన్నాయా, విపరీతమైన ఎండలు.
1: అవును,
0: ఈ ఎండలకు బయటికి రావాలంటే భయమైతా ఉంది.
1: అవును,
0: దానికి సంబంధించి ఏదన్నా విషయం ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసి మీతో చర్చించుకుందామని కొంచెం చల్లబడ్డ తర్వాత వచ్చి మీతో మాట్లాడటానికి వస్తుంటా.
1: అదే నేను ఎదురు చూస్తున్నా, ఏదో ఒక సమస్యతోటి నా దగ్గరికి వస్తావు కదా అని ఆలోచన చేస్తున్నా. నువ్వైతే ఈ మధ్యకాలంలో నల్లపూసవయ్యావు.
0: నల్లపూస అంటే చెప్పిన కదా ముందే పెద్దయ్య, ఎండలు, విపరీతమైన ఎండలు.
1: అవును,
0: ఈ ఎండలు మరి కొంచెం చల్లబడితే గానీ కొద్దిగా మనము ఇంత ముందు మాదిరిగా తరచుగా కలుసుకోవడానికి అవకాశం ఉండదు.
1: చాలా వరకు కూడా ఎండలు తప్పించుకోవాల్సిన అవసరం ఉంది చిన్నయ్య.
0: అదే పెద్దయ్య, సరే విషయానికి వస్తాను పెద్దయ్య.
1: చెప్పండి.
0: ఏమి లేదు, ఏదో చిన్న చిన్న విషయం వచ్చినప్పుడు మరి నీతో సంప్రదిస్తా ఉంటా కదా.
1: అవును.
0: ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఈ గోబర్ధన్ పథకం అనేది ఉందని విన్నాను. మరి ఈ గోబర్ధన్ పథకం అంటే ఏంటి, ఆ పథకం వివరాలు, దానికి సంబంధించిన పథకం యొక్క లక్షణాలు ఏంటి అనేది కొంచెం వివరంగా చెప్పు పెద్దయ్య, విందామనుకుంటున్నా.
1: ఏమి లేదు చిన్నయ్య, మంది వ్యవసాయక దేశం.
0: ఈ
1: వ్యవసాయక దేశంలో చాలా వరకు కూడా రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాలుస్తున్నారు ఈ మధ్య కాలంలో, నువ్వు గమనిస్తూనే ఉన్నావు.
0: అవును.
1: ఇలా కాల్చకూడదు, దీనివల్ల వాతావరణంలో చాలా వరకు కూడా మరి పెను మార్పులు సంభవించి ప్రాణాంతకంగా కూడా మారేదానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావించి గోబర్ధన్ అనేటువంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టింది చిన్నయ్య.
0: అదే ఈ మధ్య వేరే వాళ్ళు అనుకుంటుంటే విన్నాను, నీ దగ్గరికి వస్తే విషయం పూర్తిగా అవగాహన అయింది కదని రావడం జరిగింది.
1: ఈ గోబర్ధన పథకం ఇప్పుడు కొత్తదేమి కాదు, మన పెద్దలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పథకమే ఇది. అయితే ప్రస్తుతము ప్రభుత్వం ఈ గోబర్ధన పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను ప్రోత్సహించాలి అనేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది చిన్నయ్య. ముఖ్యంగా గోబర్ధన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్కిల్, వృత్తాకారం, ఒక గొడుగు లాంటి పథకం అని చెప్పేసి అంటారు. ఇది గొడుగు పథకం అని కూడా అంటారు, ఎందుకంటే వ్యవసాయ వ్యర్థాలు పొలంలో ఉన్నాయి, ఆ వ్యర్థాలను తీసుకొచ్చి సంపదగా మార్చడం ఎలా, ఆ సంపదను మళ్ళా తిరిగి ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక తలంపుతోటి వ్యవసాయ వ్యర్థాలనైతేనేమి, పశువుల యొక్క పేడనైతేనేమి, ఇవన్నీ కలిపి కూడా ఒక గ్యాస్ను తయారు చేయడం, ఒక ఎరువును తయారు చేయడం, దీన్ని మళ్ళా వాతావరణ పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా మరలా తిరిగి దీనిని పొలానికి ఉపయోగించుకోవడం, ఇలాంటి రీసైక్లింగ్ వృత్తాకార పద్ధతిలో మనకు ఏదైతే వస్తుందో అది తిరిగి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దానిని కూడా ఉపయోగించుకుంటూ వాతావరణాన్ని పొల్యూషన్ చేయకుండా దాని నుండి సంపదను సృష్టించుకోవాలి, దాని నుంచి సంపదను పెంపొందించుకోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని తీసుకొచ్చింది చిన్నయ్య. ముఖ్యంగా ఈ పథకాన్ని తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ భారతంలో చాలా వరకు కూడా పశు సంపద ఎక్కువగా ఉంది, వ్యవసాయ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయి, దాంతోపాటుగా ఉపాధి లేక యువత అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేసి ఆ ఇంధనం ద్వారా గృహ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఆ ఇంధనంతోటి మనము పెట్టుబడి లేని సంపదను సృష్టించుకొని మన పొలంలో ఆ ఇంధనం తయారు చేసుకున్న తర్వాత వచ్చిన వ్యర్థాలను జీవ సంబంధిత ఎరువులుగా ఉపయోగించుకొని అటు పొలంలో మంచి రసాయన ఎరువులు వాడినటువంటి మరి పంటలో చాలా వరకు కూడా మంచి పంట వస్తుంది. రసాయన ఎరువులు ఎప్పుడైతే మనము పొలానికి వాడమో, జీవన ఎరువులు ఎప్పుడైతే మనం పొలానికి అందిస్తామో, భూమిలో ఉన్నటువంటి సేంద్రియ కర్బనం కూడా చాలా వరకు అభివృద్ధి చెంది మరి మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి ఈ గోబర్ధన పథకం ఉపయోగపడుతుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మెయిన్గా గోబర్ధన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకోవాలి, ఇది వ్యర్థ పదార్థం కాదు, ఇది ఒక సంపదే, దీని ద్వారా వ్యవసాయంలో చాలా వరకు కూడా మార్పులు తీసుకురావచ్చు, సేంద్రీయ వ్యవసాయాన్ని తిరిగి చేయాలి అంటే ఇదే మనకు ప్రధానమైనటువంటి ఆయుధము అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ గోబర్ధన పథకం తీసుకొచ్చారు. యువతను కూడా ఇందులో భాగస్వాములుగా చేసి ఈ పథకం ద్వారా చాలా వరకు కూడా ఉపాధి కల్పించాలి అనేటువంటి ప్రధాన ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ పథకాన్ని తీసుకొచ్చింది చిన్నయ్య.
0: ఓకే పెద్దయ్య, మరి గోబర్ధన పథకం గురించి మరి నాకు తెలియని విషయాలు చాలా చక్కగా తెలియజేశావు. అయితే ఈ గోబర్ధన పథకం మరి లక్షణాలు ఏంటి, ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది కూడా వివరంగా తెలియజేయపెద్దయ్య.
1: ఏమి లేదు చిన్నయ్య, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం ప్రధాన ధ్యేయం ఈ గోబర్ధన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా గ్రామీణ భారతంలో నిరుద్యోగ సమస్య నివారణకు ఇది ఎంతో ఉపకరించేటువంటి గొప్ప పథకం ఈ ప్రధానమంత్రి గోబర్ధన పథకం. ఈ పథకం ద్వారా గ్రామీణ యువతకు నీకు చెప్పాను

0: ఇంతకు ముందే ఉపాధి కల్పనతో పాటు వ్యవసాయ వ్యర్థాల ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ను తయారు చేసి ఇంధన సామర్థ్యాన్ని పెంచడమే మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో నడపడం దీని మెయిన్ లక్షణము లక్ష్యము కూడా. ముఖ్యంగా పశువుల పేడ ఇవాళ చాలా వరకు కూడా ఉన్నాయి. వ్యవసాయ వ్యర్థాలు అంటున్నారు. ఈ వ్యవసాయ అవశేషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగించి ఇంధనం తయారు చేయడంతో పాటు తిరిగి వాటిని బయో ఎరువులుగా అంటే జీవన ఎరువులుగా మార్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. తద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అంటే తిరిగి తిరిగి దానిని మనం ఏదైతే వ్యర్థం అనుకుంటున్నామో దాంట్లో నుంచే సంపదను తయారు చేసుకొని తిరిగి తిరిగి దాన్ని ఉపయోగించడం ద్వారా మనకు పెట్టుబడి లేని వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. మన వంట అవసరాలకు ఏదైతే ఇంధనం అవసరమో ఆ గృహ ఉపయోగాలకు అవసరమైనటువంటి ఇంధనాన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. రసాయన ఎరువులు లేనటువంటి, పురుగు మందుల అవశేషాలు లేనటువంటి పంటను పండించి ఆరోగ్యవంతమైన భారతానికి శ్రీకారం చుట్టాలన్నదే ఈ గోవర్ధన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. చిన్నయ్య, ఇవాళ చాలా వరకు కూడా చిన్నయ్య ఎక్కడికి పోయినా కూడా వాతావరణం కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది. ఈ కాలుష్యాన్ని కలుషితాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి గోవర్ధన పథకానికి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యాన్ని అందించడం అదే దీని ప్రధాన లక్ష్యం.
1: ఓకే పెద్దయ్య, నువ్వు చెప్పింది మరి బాగుంది, నాకు తెలియని విషయాలు చాలా తెలియజేస్తున్నావు. అయితే ఈ గోవర్ధన పథకము ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు అమలు చేస్తున్నారు ఇత్యాది విషయాలు వివరంగా చెప్పు పెద్దయ్య.
0: ఏం లేదు చిన్నయ్య, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఈ గోవర్ధన పథకాన్ని అమలు చేస్తుంది. గ్రామీణ భారతదేశంలో చాలా వరకు కూడా అపారమైన జీవ వ్యర్థాలు ఉన్నాయి. రైతులంతా కూడా ఈ జీవ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇవి వ్యర్థాలుగానే ఉండిపోకుండా ఈ వ్యర్థాల్లో నుంచి సంపదను తయారు చేసుకోవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ వ్యర్థాలను ఏదైతే మనము జాగ్రత్తగా ఉపయోగించుకుంటామో తిరిగి, అప్పుడు పురుగుమందు అవశేషాలు లేనటువంటి పంటను పండించుకోవచ్చు, స్వచ్ఛమైన నీరు తాగొచ్చు, వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ ప్రధానమంత్రి గోవర్ధన పథకాన్ని తీసుకువచ్చింది. చిన్నయ్య, మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది. దీనివల్ల బయో వ్యర్థాల ప్రాసెసింగ్ ముఖ్యంగా పశువుల పేడను బయోగ్యాస్ మరియు సేంద్రీయ ఎరువుగా మార్చడం వల్ల ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ప్రధాన ధ్యేయంతో ఈ పథకాన్ని భారత ప్రభుత్వం మరి జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఇది చాలా మంచి పథకం. రాబోయే రోజుల్లో ప్రతి రైతు కూడా గోవర్ధన్ గ్యాస్ పథకాన్ని ఉపయోగించుకొని తనకు కావలసినటువంటి ఇంధనం ఏదైతే ఉందో దాన్ని సొంతంగా తన ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చిన్నయ్య, చాలా వరకు నీవు కానీ నేను కానీ పథకం యొక్క వివరాలు తెలుసుకున్నాం కాబట్టి వెంటనే ఈ గోవర్ధన పథకాన్ని మన గ్రామీణ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలియజేసి పశు సంపద ఏదైతే ఉందో దాని ద్వారా మనము మన ఇంటి అవసరాలకు అవసరమైనటువంటి ఇంధనాన్ని కూడా మనమే తయారు చేసుకొని ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఇవాళ ఉంది చిన్నయ్య.
1: ఓకే పెద్దయ్య, మరి అందుకే నాకు చిన్న విషయం ఇట్లా ఎవరో అనుకుంటున్నారు ఇది తెలుసుకోవాలి అనే కుతూహలంతో నీ దగ్గరికి రావడం జరిగింది. మరి గోవర్ధన పథకంకు సంబంధించిన పూర్తి వివరాలు నాకు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు పెద్దయ్య. వస్తా మరి మళ్ళా ఇంకోసారి మళ్ళా కలుద్దాం.
0: చాలా వరకు మర్చిపోకుండా ఈ పథకాన్ని గురించి నీవు కూడా నీ సాటి రైతులకు తెలియజేయి చిన్నయ్య. మరి ఉంటా అయితే.
1: ఓకే పెద్దయ్య, వస్తా మరి.
0: మంచిది మంచిది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు.

0: అమరావతిని విద్యా విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సిఐఐ బిజినెస్ రోడ్షోలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: అమరావతి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సస్టైనబుల్ వాటర్ సెక్యూరిటీ ప్రొవైడ్ వీఆర్ గోదావరి కృష్ణ అదర్ రివర్స్ డ్రింకింగ్ నౌ గోదావరి వీఆర్ కంప్లీటింగ్ దిస్ ఇయర్ పోలవరం ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఆర్ బెస్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ కెన్ ప్రొవైడ్ ఆర్ ఆల్సో ల్యాండ్ పర్మిషన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్.
0: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ది చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ,
2: కనెక్టివిటీ బెహతర్ కరే కే లియే 2245 కరోర్ ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్. రైల్వే కా 73,743 కరోర్ రైల్వే ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 73 రైల్వే స్టేషన్ అండర్ మోడర్నైజేషన్ అమృత్ భారత్ స్టేషన్ మే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హమ్నే స్వీకృతి దియా మోదీజీ కే నేతృత్వ మే. విశాఖపట్నం మే హెడ్ క్వార్టర్ డెవలప్ కరే కా కామ్ చల్ రహా హే. రైల్వే అలోకేషన్ ఆజ్ హమ్ 26-27 మే ఆంధ్రప్రదేశ్ కో 10,134 కరోర్ దియా హే.
0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
3: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 పాయింట్స్ పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు, వారికి థాంక్స్.
0: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె.హెచ్ అన్నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి హెచ్ అన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పీసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2,958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2,655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో

పాటు మన మిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిట్ శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్దికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహవర్ధన్ ఈరోజు 1867 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ధి పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులు ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగ అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాణ్యత నియంత్రణ కోసం పలు ప్రయోగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పెరిగిన ఆక్వా మేత ధరలను నెలాఖరులోకి తగ్గించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం పనులను కేంద్ర రాష్ట గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన వీరుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 నేటి మాటలో భాగంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం యోగాతో నిత్య ఆరోగ్యం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం, మరియు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.

7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యోగా, ఈ అంశం గురించి బెల్లంకొండ భారతి గారితో పరిచయం వింటారు. ఇక 10:00 మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. తెలుగులో వార్తలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 తిరిగి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05, 9:00, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్ మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య లీడ్స్లోని హ్యాండీగ్లైలో జరిగే క్రికెట్ మ్యాచ్ హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. అనంతరం తప్పెవరిది నాటికి వింటారు. రచన బి దుర్గా మల్లేశ్వరరావు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు, రైతు భరోసా పంట, ఈ అంశం గురించి దర్శి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానసాగారితో పరిచయం వింటారు. ఇక 7:45 తిరిగి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం మారుతున్న జీవన శైలిలో యోగా యొక్క ప్రాధాన్యత, ఈ అంశం గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. అనంతరం తెలుసుకుందాం రండి అంశం మొఘల్ వంశం గురించి తెలుసుకుంటారు. 8:15 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం అనంతపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 8:30 తెలుగులో వార్తలు. 9:15 స్పాట్లైట్. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. ఇక 10:00 రాగం తానం పల్లవి ఢిల్లీ కేంద్రం నుంచి, 10:45 మధుర గీతాలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏబియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త

భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజురోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్దిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాటులో ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు

0: తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్ బయాలజికల్స్ వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనెగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నేటి మాటలో భాగంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం యోగాతో నిత్య ఆరోగ్యం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం, ఇంకా మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596, ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి

0: ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించిన మహాకవి, నవల రచయిత, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త. తెలుగు భాషాభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. వీరి రచనల్లో దేశభక్తి, సామాజిక చైతన్యం, నైతిక విలువలు ప్రతిఫలిస్తాయి. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, కుల వివక్ష, అజ్ఞానాన్ని ఖండిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించే రచనలు చేశారు. వీరి రచనలు సులభమైన భాషలో ఉండడం వల్ల సామాన్య ప్రజలకు కూడా సులభంగా అర్థమయ్యేవి. వీరు రచించిన రామచంద్ర విజయం, గణపతి, హేమలత, అహల్యాబాయి నవలలు, అలాగే గయోపాఖ్యానం, కీచకవద, ద్రౌపదీ పరిణయం, శ్రీరామ జననం నాటకాలు తెలుగు సాహిత్య సంపదలో ముఖ్యమైన స్థానాన్ని పొందాయి. ముఖ్యంగా గణపతి అనే హాస్య నవలగా గుర్తింపు పొందింది. ఇందులో సమాజంలోని లోపాలను హాస్యరసంతో చిత్రీకరించారు. విద్యావ్యాప్తి మరియు సమాజాభివృద్ధి కోసం కూడా వీరు కృషి చేశారు. సాహిత్యాన్ని సమాజ సేవకు సాధనంగా ఉపయోగించిన గొప్ప వ్యక్తిగా వీరు గుర్తింపు పొందారు. ఇంతకీ ఆ కవి ఎవరు అనుకుంటున్నారా? వారే మన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. నేటి యువతకు ఆదర్శప్రాయం. వీరు 1867 సెప్టెంబర్ 26 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకొని అనేక విలువైన రచనలు చేశారు. వీరు చేసిన సాహిత్య సేవలు తెలుగు జాతి ఎప్పటికీ మరవలేనిది. తెలుగు భాషకు, సాహిత్యానికి వీరు అందించిన సేవలకు గాను వీరి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1946 జూన్ 17 వీరు పరమపదించారు. అయినప్పటికీ వీరి ఆదర్శాలు నేటికీ తెలుగు ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయి.

యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది శరీరం, మనస్సు, ఆత్మలను ఏకం చేసే ఒక అద్భుతమైన జీవన విధానం. భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఈ ప్రాచీన శాస్త్రం ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. యోగా అనే పదం సంస్కృత మూలమైన యూజ్ నుండి ఉద్భవించింది. దీని అర్థం జత చేయడం లేదా ఏకం చేయడం అని. వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానించడమే యోగా యొక్క అంతిమ లక్ష్యం. సరళంగా చెప్పాలంటే శరీరం, శ్వాస, మనస్సుల మధ్య సామరస్యాన్ని కుదర్చడమే యోగా. యోగా సింధులోయ నాగరికత కాలం నుంచే ఉన్నట్లు ఆధారాలున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన మహర్షి పతంజలిని యోగా పితామహుడు అని పిలుస్తారు. ఆయనే యోగ విజ్ఞానాన్ని క్రమబద్ధీకరించి 196 సూత్రాలతో యోగ సూత్రాలుగా అందించారు. పతంజలి మహర్షి మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం 8 అంచెల మార్గాన్ని ప్రతిపాదించాడు. అదే అష్టాంగ యోగా. మొదటిది యమ. ప్రతి మనిషి కొన్ని నైతిక నియమాలు కలిగి ఉండాలి. అహింస, హింస చేయకుండా ఉండడం, సత్యం, సత్యాన్నే పలకడం, అస్తేయం, ఇతరుల వస్తువుల్ని దొంగతనాలు చేయకుండా ఉండడం, డబ్బును కానీ వస్తువులను కానీ ఇంకేదైనా కానీ, అపరిగ్రహ అంటే అవసరానికి మించి

వస్తువులను లేదా సంపదను కూడబెట్టకుండా ఉండడం. రెండవది నియమ, అంటే ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండాలని. మూడవది ఆసన, శారీరక భంగిమలు, శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా సూర్య నమస్కారాలు ఇలా శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడం. నాలుగవది ప్రాణాయామ, శ్వాస నియంత్రణ మరియు ప్రాణశక్తిని పెంపొందించుకోవడం, శ్వాసల మీద నియంత్రణ అన్నమాట. ప్రత్యాహార, ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో నుండి

మరియు ప్రాణశక్తిని పెంపొందించుకోవడం, శ్వాసల మీద నియంత్రణ అన్నమాట. ప్రత్యాహార ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో నుండి లోపలికి మళ్లించడం, ధారణ ఏకాగ్రత మనస్సును ఒకే అంశంపై నిలపడాన్ని ధారణ అంటాం. ధ్యాన అంటే నిరంతరం ఏకాగ్రత స్థితిలో ఉండడం. చివరిది సమాధి, పరమాత్మతో లీనమవ్వడం. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. రోజూ యోగ సాధన చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శారీరక ప్రయోజనాలు: శరీర దృఢత్వం, కండరాలు బలోపేతం అవుతాయి, శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుంది, శరీరంలో రక్త ప్రసరణ మెరుగై రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ రేటు పెరిగి అనవసరపు కొవ్వు కరుగుతుంది, ఇంకా గంటల తరబడి కూర్చొని పనిచేసే వారికి వచ్చే వెన్నునొప్పి, మెడనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇవి యోగా వల్ల కలిగే శారీరక ప్రయోజనాలు. ఇక మానసిక ప్రయోజనాలు తెలుసుకుందాం. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. కార్టిసోల్ ఒత్తిడి హార్మోన్ స్థాయిని బాగా తగ్గించి మనసుకు ప్రశాంతతనిస్తుంది. జ్ఞాపక శక్తి, నిర్ణయాధికారం, ఏకాగ్రత పెరుగుతాయి. నిద్రలేమి సమస్య తొలగిపోయి ప్రశాంతమైన నిద్ర వస్తుంది యోగా ద్వారా. ఇవి మానసిక ప్రయోజనాలు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్ 11 తీర్మానాన్ని ఆమోదించింది. దీని ఆధారంగా 2015 జూన్ 21 తేదీన మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ఈ వేడుకలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. జూన్ 21 అనేది సంవత్సరంలోనే అత్యంత పొడవైన రోజు. నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజు కొంత సమయం యోగ సాధనకు కేటాయించడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత, సానుకూల దృక్పథం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తూ ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. యోగా మన పురాతన భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచి ప్రపంచానికి ఆరోగ్య సందేశాన్ని అందిస్తుంది.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం?

మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలోని మొదటి ప్రశ్న, మహాభారతం ప్రకారం శల్యుడు ఎవరి రథసారథి? మొదటి ప్రశ్న మరోసారి, మహాభారతం ప్రకారం శల్యుడు ఎవరి రథసారథి? ఆప్షన్స్: ఏ భీష్ముడు, బి దుర్యోధనుడు, సి కర్ణుడు, డి బలరాముడు. ఆప్షన్స్ మరొకసారి, ఏ భీష్ముడు, బి దుర్యోధనుడు, సి కర్ణుడు, డి బలరాముడు. రెండవ ప్రశ్న, జైన మతం ఏ దేశంలో పుట్టింది? రెండవ ప్రశ్న మరొకసారి, జైన మతం ఏ దేశంలో పుట్టింది? ఆప్షన్స్: ఏ శ్రీలంక, బి ఇండియా, సి ఇండోనేషియా, డి చైనా. ఆప్షన్స్ మరొకసారి, ఏ శ్రీలంక, బి ఇండియా, సి ఇండోనేషియా, డి చైనా. మూడో ప్రశ్న, గగనం అంటే ఏమిటి? మూడో ప్రశ్న మరొకసారి, గగనం అంటే ఏమిటి?

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
1: శ్రీహరి అండి.
0: శ్రీహరి
1: ఫ్రమ్ నంద్యాల.
0: నంద్యాల నుంచి శ్రీహరే అండి?
1: అవునండి, అవునండి.
0: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
1: ఫస్ట్ది శల్యుడు, రససారది కర్ణుడు అండి.
0: ఓకే.
1: రెండుది జైన మతము, ఇండియాలో పుట్టింది.
0: ఓకేనండి.
1: గగనం అంటే ఆకాశము. గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ.
0: ఓకే.
1: ఆర్నిథాలజీ పక్షులు. సి రామజవరగమన కీర్తన రాసింది త్యాగరాజు. సి మొట్టమొదటి రాజ్యాంగం ప్రపంచంలో అమెరికా. ఏ
0: ఓకే.
1: ఫిట్ ఇండియా మూమెంట్ 1942.
0: ఓకేనండి.
1: నెక్స్ట్ ఊపిరితిత్తులు లేని జీవి బొద్దెంక.
0: ఓకేనండి.
1: ఆర్సీ హిల్స్ చిత్తూరు అండి.
0: చిత్తూరు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి శ్రీహరి గారు.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకే, వెల్కమ్ అండి.
1: ఓకే మేడం.

0: హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నంద్యాల నుంచి మల్లికార్జున్.
0: మల్లికార్జున్ గారు చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం. కళ్యాణి మేడం కదా?
0: కాదండి, నా పేరు శారా అండి.
1: మేడం మేడం
0: శారా అండి నా పేరు.
1: గుర్తున్నారు గుర్తున్నారు. శారా మేడం, నమస్తే మేడం. మంచి ప్రోగ్రాము, చాలా వెరీ నైస్. మీరు చెప్పినట్టు మేడం. ఫస్ట్ క్వశ్చన్ మేడం
0: చెప్పండి.
1: మహాభారతంలో మహాభారత యుద్ధంలో శల్యుడు ఎవరి యొక్క రథసారథి? కర్ణుడు.
0: ఓకే.
1: జైన మతం ఏ దేశంలో పుట్టినది? ఇండియా మేడం.
0: ఓకేనండి.
1: గగనం అంటే ఆకాశం.
0: ఓకే.
1: స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ మేడం.
0: ఓకేనండి.
1: ఆర్మిథాలజీలో గురించి అధ్యయనం చేస్తారు.
0: వేటి గురించి అండి?
1: అదే చెప్తాను మేడం, ఆర్మిథాలజీలో ఇది కొంచెం డిఫరెంట్. దీనికి సంబంధించి ఆర్మిథాలజీ కీటకాలు మేడం.
0: ఓకేనండి. ఓకేనండి.
1: తర్వాత సావజవమన కీర్తనను ఎవరు రచించారు? రాసుద్ది వర్ధన అనుకుంటున్నాను మేడం.
0: ఓకే.
1: నెక్స్ట్ వన్, రాజ్యాంగం ప్రపంచంలోనే
0: రాజ్యాంగాన్ని మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది?
1: రాజ్యాంగాన్ని పరిచయం చేసింది అమెరికా మేడం.
0: ఓకే.
1: తర్వాత ఈ ఫ్రాన్స్ లో కూడా సభలు జరిగాయి అమెరికా. తర్వాత ఫిట్ ఇండియా ఉద్యమము 1942 ఆగస్టు 8 మేడం.
0: ఓకే.
1: ముంబైలో అక్కడ స్టార్ట్ చేశారు. ఊపిరితిత్తులు లేనటువంటి ఏది? ఊపిరితిత్తులు లేనటువంటి జీవి బుద్ధింక మేడం. అది కూడా ఇది అప్రాక్సిమేట్లీ.
0: ఓకే.
1: కన్ఫర్మ్ హార్ట్లీ హిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉన్నాయి? చిత్తూరు మేడం. మదనపల్లి, నియర్ మదనపల్లి.
0: ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సారా మేడం గారు.
0: ఓకే.
1: ఆయన త్రిమూర్తుల గుప్తా గారికి, శిరీష్ గారికి, మా ఆత్మీయ మిత్రులు ఆకాశవాణి త్రిమూర్తుల గుప్తా మేడం, అందరికీ అభినందనలు.
0: ఓకేనండి,
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే.
0: ఓకే ఓకేనండి. హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
2: నా పేరు బసవరాజు.
0: ఓకే.
2: నేను మీర్పేట హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి.
0: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
2: ఫస్ట్ దానికి శల్యుడు కర్ణుడికి అండి.
0: ఓకే.
2: రెండు జైన మతం ఇండియా, 3 గగనం అంటే ఆకాశం.
0: ఓకే.
2: స్పేస్ దానికి కేరళ అండి.
0: ఓకేనండి.
2: ఆర్నిథాలజీ అంటే పక్షులు. సామజవరగమన కీర్తన త్యాగయ్య గారు రాసిందండి. రాజ్యాంగాన్ని ఏ దేశం పరిచయం అంటే అమెరికా. క్విట్ ఇండియా 1942 అండి. ఊపిరితిత్తులు లేని జీవి బుద్ధింక. హార్స్లీ హిల్స్

0: హలో, వెల్కమ్ టు
1: హలో,
0: మీకు తెలుసా అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్
1: నా పేరు నరసింహాచారి, గజ్వేల్, తెలంగాణ.
0: తెలంగాణ
1: తెలంగాణ నుంచి గజ్వేల్ మేడం.
0: గద్వేల?
1: గజ్వేల్ గజ్వేల్.
0: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
1: ఫస్ట్ ఒకటి కర్నూలు, రెండు ఇండియా, మూడు డి,
0: ఓకే,
1: నాలుగు సి, ఐదు బి, ఆరు సి,
0: ఓకే,
1: ఏడు ఏ, ఎనిమిది ఏ,
0: ఓకే,
1: తొమ్మిది దోమ, పది బి.
0: బి, ఓకేనండి. నరసింహాచారి గారు, కార్యక్రమ చివరిలో ఆన్సర్స్ తెలియజేస్తాం, సార్ చూసుకోండి. ఓకేనండి. హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
2: నా పేరు రామకుమారి అండి.
0: రామకుమారి గారు, ఎక్కడి నుంచి అండి?
2: మార్కాపురం అండి.
0: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
2: ఫస్ట్ వన్ కర్ణుడు అండి, సెకండ్ వన్ ఇండియా,
0: ఓకే,
2: థర్డ్ వన్ ఆకాశం, ఫోర్త్ వన్ కేరళ,
0: ఓకే,
2: ఫిఫ్త్ వన్ పక్షులు, సిక్స్త్ వన్ త్యాగయ్య, సెవెంత్ వన్ అమెరికా,
0: ఓకే,
2: ఎయిత్ వన్ 1942, నైన్త్ వన్ చేప, టెన్త్ వన్ చిత్తూరు జిల్లా అండి, అన్నమయ్య డిస్ట్రిక్ట్.
0: ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రామకుమారి గారు. ఓకేనండి. హలో, వెల్కమ్ టు మీకు తెలుసా అండి.
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: ఓఎస్హెచ్ డేవిడ్ దొనకండి మేడం.
0: డేవిడ్ గారా?
3: అవునండి.
0: ఓకేనండి, చెప్పండి సమాధానాలు.
3: మొదటిది శల్యుడు కర్ణుడికి రథసారథి మేడం. రెండో క్వశ్చన్ ఏదో తెలియదు. గగనం అంటే మూడోది ఆకాశం మేడం.
0: ఓకే.
3: నాలుగో దానికి కేరళ మేడం. ఐదోది పక్షుల గురించి సజీవ శాస్త్రం మేడం. సామ్రాజ్యంగా ఉన్న త్యాగరాజు మేడం.
0: ఓకే.
3: రాజ్యాంగం మొదటగా అమెరికాలో తయారు చేయండి మేడం. తర్వాత క్విట్ ఇండియా 1942 మేడం.
0: ఓకేనండి.
3: ఊపిరితిత్తులు లేనిది చేపలు మేడం.
0: ఓకేనండి.
3: తర్వాత హాస్ని కొండలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి మేడం. రెండో ప్రశ్న ఏంటి మేడం అసలు, అది
0: జైన మతం ఏ దేశంలో పుట్టింది?
3: ఆప్షన్స్ మేడం.
0: శ్రీలంక, ఇండియా, ఇండోనేషియా, డి చైనా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే ఓకేనండి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలోని ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాం. మహాభారతం ప్రకారం శల్యుడు ఎవరి రథసారథి? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి, కర్ణుడు. రెండవ ప్రశ్న, జైన మతం ఏ దేశంలో పుట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, ఇండియా. సి. మూడో ప్రశ్న, గగనం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, ఆకాశం. మూడో ప్రశ్నకు సమాధానం ఆకాశం. నాలుగో ప్రశ్న, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి, కేరళ. ఐదో ప్రశ్న, ఆర్నిథాలజీలో వేటి గురించి అధ్యయనం చేస్తారు అని అడిగాము. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి, పక్షులు. ఆరో ప్రశ్న, సామజవరగమన కీర్తనను రాసింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి, త్యాగయ్య. ఏడో ప్రశ్న, రాజ్యాంగాన్ని మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ, అమెరికా. ఎనిమిదో ప్రశ్న, క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ, 1942. ఈ ప్రశ్నకు సమాధానం 1942. తొమ్మిదో ప్రశ్న, ఊపిరితిత్తులు లేని జీవి ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, చీమ. పదో ప్రశ్న, చివరి ప్రశ్న, హార్ష్లీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, చిత్తూరు. పదో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, చిత్తూరు.

ఈరోజు మీకు తెలుసా కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలు నంద్యాల నుంచి శ్రీహరి గారు, అలాగే మీర్పేట నుంచి మల్లికార్జున్ గారు, అలాగే హైదరాబాద్ నుంచి బసవరాజ్ గారు, తెలంగాణ గజ్వేల్ నుంచి నరసింహాచారి గారు, మార్కాపూర్ నుంచి రామకుమారి గారు, దొనకొండ నుంచి డేవిడ్ గారు కాల్ చేశారు. వీరందరికీ ఆకాశవాణి మార్కాపురం తన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అలాగే అభినందనలు కూడా. మీరింతవరకు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ పాటలు వింటారు. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని సామెత ఊరికే రాలేదు. సంగీతం వినడం వల్ల మనకి మనసు కుదుటపట్టమే కాకుండా ఏదైనా బాధల నుంచి కూడా తేరుకోవచ్చు. ముఖ్యంగా మ్యూజిక్ అనేది వినడం వల్ల మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. అలాంటి మ్యూజిక్ వింటే మానవునికి 8 అద్భుత ప్రయోజనాలు ఉన్నాయట. స్వరాల సౌరభం సంగీతం, మనసుకు మధురానుభూతి సంగీతం, రాగాల రమ్యతలో విహరించే కళ

మానవ జీవితానికి వెలుగైన సంగీతం. సంగీతం అనేది మానవ జీవితానికి ఒక వరం. ఇది మనసుకు ఆనందాన్ని, హృదయానికి ప్రశాంతతను అందించే దివ్యమైన కళ. భాషలు వేరైనా, దేశాలు వేరైనా, సంగీతం అందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తుంది. అందుకే సంగీతాన్ని విశ్వభాష అని అంటారు. కార్యక్రమంలో అమ్మాయి బాగుంది ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట సంగీతం ఎంఎం శ్రీలేఖ, గీతరచన కులశేఖర్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నారు. బాధను మరపించే మంత్రం సంగీతం, ఆనందం నింపే అమృతం సంగీతం, హృదయాన్ని హత్తుకునే మధురగానం, జీవితాన్ని సుసంపన్నం చేసే సాధనం. సంగీతం మన భావాలను వ్యక్తపరిచే గొప్ప సాధనం. ఆనందంలో పాట పాడుతాం, బాధలో పాట వింటాం, భక్తితో కీర్తనలు ఆలపిస్తాం. ప్రతి సందర్భంలోనూ సంగీతం మనతో పాటుగా ఉంటుంది. కార్యక్రమంలో నీరాజనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సంగీతం ఓపి నయ్యర్, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: రాగమే శ్వాసగా జీవించినవారు, భక్తినే గానంగా మలిచినవారు, సంగీత సరస్వతి ఆశీస్సులతో అమరులై నిలిచారు మహనీయులు. భారతదేశం సంగీత సాంప్రదాయాలకు ప్రసిద్ధి. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందాయి. అన్నమాచార్య వంటి మహనీయులను ప్రపంచానికి అందించింది. కార్యక్రమంలో సార్ చిత్రం కోసం శ్వేతామోహన్ పాడిన పాట సంగీతం జీవి ప్రకాష్, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నారు. సంగీతం ఒక దివ్య వరం, మానవ జీవితానికి అమూల్య ధనం. స్వరాలు ఉన్నంత వరకు ఈ జగంలో చిరంజీవిగా నిలుస్తుంది సంగీతం. నేటి కాలంలో సంగీతం వినోదం మాత్రమే కాదు, ఒత్తిడిని తగ్గించే ఔషధం కూడా. సంగీతం మనసును ప్రశాంతపరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందువల్ల మనమందరం సంగీతాన్ని ప్రేమిద్దాం, ఆదరిద్దాం, పరిరక్షిద్దాం. సంగీతం మనసుకు ఆహారాన్ని, ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. కార్యక్రమంలో మనశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం భీమ్స్ సిసిరోలియో మధుప్రియ పాడిన పాట. సంగీతం భీమ్స్ సిసిరోలియో, గీతరచన అనంత శ్రీరామ్.

మీరు విన్న ఈ పాట ఎంసీఏ చిత్రం కోసం సాగర్ ప్రియా హేమేష్ పాడిన పాట, సంగీతం దేవ్శ్రీ ప్రసాద్. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: at the Boston Stadium in United States this morning. Norway's Erling Haaland netted twice to make his World Cup debut special. The scoreline now put Norway top of Group I. Earlier, France defeated Senegal 3-1 in the opening game of Group I of FIFA World Cup 2026. India Meteorological Department, IMD, has forecast heavy rainfall today at isolated places over sub-Himalayan West Bengal and Sikkim. Moderate to heavy rainfall is expected during the day over parts of Assam, Meghalaya, Bihar, Kerala and Mahe. And now for a look at today's newspapers. It's over to Tanvi Khurana.
1: Thank you, Sarabjit. Most newspapers today open with the details of the G7 in France. Addressing an outreach with Trump present, Modi flags seafarers' safety at G7 is the lead in the Hindustan Times. The Indian Express informs government bans Telegram until 22nd of June in bid to secure NEET retest. The Statesman in its editorial piece captioned, "Peace without peace," writes, "The announcement of a framework agreement between the United States and Iran has understandably been greeted with relief. Oil prices have retreated from their wartime highs, stock markets have rallied and governments dependent on Gulf energy supplies have welcomed what appears to be a retreat from the edge. But relief is not the same as resolution. For weeks, the conflict demonstrated how a regional confrontation can swiftly become a global economic problem." The Delhi Tribune says to curb pollution, Delhi may soon allow only BS6 vehicles. And finally, with the weather being benevolently pleasant on Tuesday, the Statesman has captured a picture of people relaxing under the shade of trees on the lawns near India Gate. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls on all nations to ensure security of global maritime routes and protect seafarers from conflict-related threats. Prime Minister Modi to meet US President Donald Trump on the sidelines of G7 summit in Avion, France today. Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan reach consensus on implementation of long-pending Keshau Dam project to revive Yamuna River. National Testing Agency warns candidates against fake NEET re-exam paper leak claims. IMD issues orange alert for heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
3: జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా యోగా కార్యక్రమాలు, మోగిన బడిగంట మొదలైన చేపల వేట ప్రారంభమైన ఎస్ఐఆర్ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వివరాలు సేకరించారు. నాటి నేటి జాబితాలను సరిపోల్చి ఒకే కుటుంబంలో ఉన్న వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేలా మ్యాపింగ్ చేశారు. దీని ఆధారంగా ఎస్ఐఆర్ పరిశీలన కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి పోలింగ్ కేంద్రాల ఆధారంగా ప్రతి ఓటరుకు 2 గణన పత్రాలు అందజేస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసిన తరువాత సేకరిస్తారు. మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తయ్యాక జూలై 21న ముసాయిదా జాబితాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అదే నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన తర్వాత సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన పాకల, 15వ తేదీన కొత్తపట్నం సముద్ర తీరం వద్ద యోగాసనాల సాధన చేశారు. మార్క

0: విజయనగరం జిల్లాలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చారిత్రాత్మక కంభం చెరువు కట్టపై యోగాసనాలు వేయగా, ధీమాటిక్ యోగా పేరుతో ఈ నెల 14వ తేదీన మార్కాపురం పట్టణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1357 ప్రాథమిక, 139 ప్రాథమికోన్నత, 439 హైస్కూళ్లు కలిపి 1980 పాఠశాలల్లో 2,03,825 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 1,02,024 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 2,444 మంది ఎయిడెడ్ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో 99,357 మంది చేరారు. పాఠశాలలు పునః ప్రారంభమైన రోజున శుక్రవారమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని తీర ప్రాంతంలో మళ్లీ చేపల వేట ప్రారంభమైంది. చేపల వేట నిషేధ కాలం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ముగియడంతో మత్స్యకారులు వేట ప్రారంభించారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. జిల్లాలో 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముంది. మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన జిల్లాలోని 8,554 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాల అమలు గురించి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వివరించారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మాట్లాడుతూ, నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు, పనిదినాల పెంపునకు వీలు కల్పిస్తూ బీవీజీ రామ్జీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ది దిశగా అడుగులు వేయడం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల కేంద్రంలోని పిఎం శ్రీ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హెలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
4: హలో
2: హలో, నమస్తే అండి. మీ పేరండి?
4: నమస్తే మేడం, నా పేరు పుష్పలత మేడం.
2: పుష్పలత గారు బాగున్నారండి? బాగున్నానండి. మీరు బాగున్నారా?
4: బాగున్నాం మేడం.
2: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
4: అనుకోకుండా కలిసింది మేడం లైన్. అసలు ఏం అనుకోలేదు, చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కలిసింది.
2: ఓకే,

0: ఏదన్నా మంచి పాట వేయండి మేడం. వెంకటేష్ గారిది.
1: వెంకటేష్ గారిది పాట కావాలి. ఓకేనండి, పుష్పలత గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, వెల్కమ్ అండి.

0: పది లక్షల లాటరీ నాకు. వావ్,
1: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
3: హలో.
0: హలో, నమస్తే అండి.
3: నమస్తే మేడం.
0: మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: అంజలి అండి, మార్కాపూర్.
0: అంజలి, మార్కాపూర్ నుంచి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: పెదబాబు మూవీలో నుంచి మేడం.
0: పెదబాబు
3: నవవయ్య బాబు సాంగ్ ఉంది కదా అది. సరే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: సరే అండి, థ్యాంక్ యూ.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు పుల్లన మేడం గారు. సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. బాగున్నారు మేడం గారు?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు. మోహిని బస్పాస్పురా మేడం గారు? మోహిని బస్పాస్పురా చిత్రం పేరు మేడం గారు.
0: అందులో ఏ పాట అండి?
1: విజయము ఇదిగో లభించాను.
0: విజయమా అండి?
1: అవును మేడం గారు, విజయం ఇదిగో లభించాను. ఆ యశ్వరావు పద్మిని దగ్గర ఉంటా చూడండి మేడం గారు.
0: అందులో అనగనగా ఒక పాట, చంద్రశేఖర అనే పాట. ఇదా సుఖము ఇదేమిటో
1: సరే మేడం,
0: నిర్ణయం పైన. అందులో ఒక పాట వినిపించమంటారా?
1: సరే మేడం గారు. ఓకే మేడం గారు.
0: ఓకేనండి. మీరు
1: వందనాలు మేడం గారు.
0: వందనాలండి.
1: ఓ నమస్తే.

0: హలో, వెల్కమ్ టు హలో ఇఫ్.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు ఖాదర్ బాషా మేడం.
0: ఖాదర్ బాషా గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: గిరిగంటల్లో ఎవరికి వారం స్వార్థంలో.
0: గుడిగంటల మూవీ నుంచి ఎవరికి వారే
1: స్వార్థంలో.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి ఖాదర్ బాషా గారు.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: హలో, వెల్కమ్ టు హలైఫ్.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. చల్లా వెంకటేశ్వర్లు గారా?
1: మేడం, చల్లా వెంకటేశ్వర్ మేడం, సేమ్ కుర్తి నుంచి.
0: ఓకేనండి, చాలా రోజుల తర్వాత కాల్ చేశారండి.
1: లైన్ దొరకలేదు మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి
1: మేడం? ఈరోజు పొట్టి ప్లీడర్ మేడం.
0: పొట్టి ప్లీడర్
1: మేడం.

0: అందులో ఏ పాట అండి?
1: ఊగిన మనసు అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఫిలిమా?
1: అవును మేడం.
0: ఊగేను మనసా?
1: అవును.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.
1: వినిపించండి మేడం.
0: ఓకే ఓకేనండి.
1: థ్యాంక్స్.

0: పుచ్చిరెడ్డి పాడిన మస్తాన్ భాష మేడం.
1: మస్తాన్ భాష గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
0: అల్లరి పిరియడ్ నుంచి అహో ఒక మనసుకునే పుట్టినరోజు. ఈ పాట వచ్చి మా నెల్లూరులో జాకీర్ భాయ్ గారి పాప పుట్టినరోజు మేడం. ఆ పాప పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పాప కోసం ఈ పాట మేడం. మార్కాపురంలో ఉన్న మా ఫ్రెండ్ అశోక్ గారికి శుభోదయం మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లిని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
2: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: ఓకేనండి,
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి
1: మేడం? నాగమల్లి మూవీ మేడం, చంద్రమోహన్ గారిది.
2: నాగమల్లి
1: టైటిల్ సాంగ్ మేడం. నాగమల్లి ఓ, తీగ మల్లి ఓ, నువ్వే రాజకుమారి అనే పాట మేడం.
2: టైటిల్ సాంగ్ వినిపించమంటారా అందులో?
1: అవును మేడం.
2: ఓకేనండి.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, మార్కాపురి అశోక్ గారు, సల్మాన్ రాజు గారు, నల్లవతి వెంకటేశ్వర గారు, లక్ష్మీ ప్రియాంక గారు, రామయ్య గారు, సర్దార్ భాయ్ గారు, నరేందర్ రెడ్డి, పూజారి ధనంజయ గారు, వీరందరి కోసం, మీకోసం, మా కోసం మేడం.
2: ఇందులో మీరు అడిగే పాట లేదండి, నాగమల్లిలో ఉంది మన దగ్గర, మూవీ ఉంది.
1: రాగం తీసే కోయల కోయకు గుండెలు తీయగా రాత్రి వేళల రగిలే వెండల.
2: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, బాయ్ మేడం.
2: ఓకేనండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం. దేవరాజు గారు, సాల్మన్ మేడం.
1: సాల్మన్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: చట్టానికి కళ్ళు లేవు మేడం.
1: చట్టానికి కళ్ళు లేవు.
2: అవును మేడం.
1: అందులో ఏ పాట అండి?
2: ఏ పాట అయినా పర్వాలేదు మేడం. టైట్ పాట అయినా పర్వాలేదు. ఈ పాట ఆర్లగడ్డ పోలయ్య కోసం. మా ఊర్లో లక్ష్మి ప్రియాంక వెంకటేశ్వర్లు చిన్నప్ప చేసే వీళ్ళందరి కోసం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: ఓకే మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
3: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
4: హలో
3: హలో, నమస్తే అండి.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నా పేరు అంజలి మేడం.
3: అంజలి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: నీలి మేఘములలో ధరణి తేజ మ్యామ్.
3: ఫిలిం నేమ్ చెప్పండి.
4: హలో, ఫిలిం నేమ్ గుర్తులేదు మేడం.
3: ఫిలిం నేమ్ గుర్తు లేకపోతే కష్టం కదా. ఏ పాట అంటారు? నీలి
4: నీలి మేఘములలో ధరణి తేజం.
3: నీలి లేదండి.
4: సరే మేడం, అయితే జుమ్మంది నాదంలో లాలి పాట అది వేయండి మేడం.
3: జుమ్మంది నాదం పాత మూవీనా?
4: ఆహా, కొత్తదే మేడం. మంచు మనోజ్ది.
3: మంచు మనోజ్దా?
4: అవును మేడం.
3: ఓకేనండి, చూస్తాను.

0: చూసారా అండి సినిమా?
1: చూసాం మేడం. మంచి మనోజు తాప్సీ గారు ఉంటారు.
0: జుమ్మంది నాదం. ఇంకో మూవీ చెప్తారా?
1: జుమ్మంది నాదం మేడం. లేదా మేడం ఆ మూవీ?
0: లేదండి.
1: సరే మేడం, అయితే పాండురంగడులోంచి గోవిందుడే కోక చుట్టి కృష్ణుడి పాట వేయండి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరండి?
1: నా పేరు సుబ్బయ్య అండి.
0: సుబ్బయ్య గారు ఎక్కడి నుంచి అండి?
1: పక్కనే సీతానగర్ మేడం, తలుగు రోడ్డు.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి కావాలి పాట?
1: మేడం, స్వాతి ముత్యంలో సువి సువి అనే ఒక సాంగ్ ఉంది మేడం, ఆ పాట ఒకసారి వినిపించండి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, మీరే లాస్ట్ కాల్ రండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: चल बाबू पड़ना रे।
1: पैसे मंद्र

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యోగా ఈ అంశం గురించి బెల్లంకొండ భారతి గారితో పరిచయం వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: భారతీయ సనాతన ధర్మంలోనే పురాతన ఆయుర్వేద వైద్యంతో పాటు చిన్న చిన్న వైద్య చిట్కాలతో ఎన్నో ఆరోగ్య సమస్యలను రూపుమాపుకొని సంతోషంగా కాలాన్ని వెళ్లదీశారు మన పూర్వీకులు. కాలంతో పాటే మన పూర్వీకులు కూడా మారారు. ఆరోగ్య రక్షణలో కూడా పెనుమార్పులు సంభవించాయి. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు మందులు వాడకుండా యోగా అభ్యాసన ద్వారా చిరకాలం ఆరోగ్య ఆనందాలతో జీవించారు. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ భారతీయ మూలాల్లోని యోగ అధ్యయనాన్ని ప్రపంచ దేశాలకు రుచి చూపించారు. సనాతన ధర్మమైన ఈ యోగాభ్యాసన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ

0: ఎత్తుకి నిరంతరంగానే సాగుతూనే ఉంది. ఈ యోగాసన పద్ధతుల్ని లింగ, వయస్సు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ సందర్భంలో స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని యోగాసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలను వివరించేందుకు మన స్టూడియోలో విచ్చేశారు యోగా గురువులు శ్రీమతి బెల్లంకొండ భారతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి భారతి గారు.
1: నమస్కారం అండి శైలజ గారు. ఈ అవకాశాన్ని అందించినందుకు మీ అందరికి ధన్యవాదాలు.
0: మేడం, అసలు యోగా అంటే ఏమిటి?
1: యోగా అంటే ఏమని చెప్పాలండి, అది మన పూర్వీకులు మన కోసం అందించిన గొప్ప వరం. ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం అండి. యాక్చువల్గా ఒక గమ్మత్తు విషయం ఏంటంటే, నేను ఎలా యోగా నేర్చుకున్నానో మీకు చెప్తాను. నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మాకు యోగా నేర్పించడానికి ఫ్రాన్స్ నుంచి ఒక లేడీ వచ్చారండి. సో మనం భారతదేశంలో పుట్టి యోగా అనేది మన దేశంలో పుట్టింది. ఇది నిజం చెప్పాలంటే మనకు పూర్వీకులు ఇచ్చిన వరం అండి. సో ఈ యోగా అనేది నేను పరాయి దేశం ఒక నుంచి నేర్చుకున్నాను. సో అదే బాధాకరమైన విషయం, ఎందుకంటే మన దేశ గొప్పతనం మనకు తెలియకపోవడం, ప్లస్ తెలుసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతసేపు మనం అడాప్ట్ చేసుకుంటున్నాం ప్రతి అదర్ కంట్రీస్ హ్యాబిట్స్, బట్ మన దేశంలో ఇంత గొప్పతనం ఉందని ఎప్పుడు తెలుసుకుంటారు అనేది చాలా బాధాకరం. పైగా ఓకే, ఈరోజు మీరు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు యోగా గురించి చెప్పడానికి, ఖచ్చితంగా చెప్తానండి. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరం అంతటా కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇందువల్ల ప్రాణవాయువు కలిగిన రక్తం శరీరంలో అన్ని అవయవాలను బాగా అందుతుంది. ఇందువల్ల రక్తపోటు అనేది తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కలిగే రక్తపోటుని కూడా యోగా తగ్గిస్తుంది. సో ఇంత యూస్ఫుల్ అయిన యోగాని నిజం చెప్పాలంటే 100%కి ఒక 25-30% నేర్చుకుంటున్నారు యోగా గురించి. ఇప్పుడు కూడా అంతే, మీరు చెప్పినట్టు మన నరేంద్ర మోదీ, అది మన పిఎం గారు వచ్చాక కొంచెం ఇంకా అవేర్నెస్ పెరిగిందండి ప్రతి ఒక్కళ్ళు. సో యోగా అనేది ఉంది, దీనివల్ల మనం మెడిసిన్ లేకుండా కూడా మనం ఆ రోగాలు తగ్గించుకోవచ్చు అనే ఒక అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరిలో. అది చాలా సంతోషకరమైన విషయం. జీవితంలో కొన్ని విషయాలను కనుక్కోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అవి మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి అనేది మన అందరికి తెలుసు. అది ఆరోగ్యవంతంగా ఉంచుతాయి, జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటి వాటిలో యోగా కూడా ఒకటే అండి, మీరు నమ్ముతారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే మన పూర్వీకులు ఏమంటారంటే సూర్య నమస్కారం చేయమంటారు. ఇప్పటికీ కూడా మీరు, నేను సాధన చేశానండి, ఒక గూగుల్లో ఒక న్యూస్ వచ్చింది ఏమని, 108 ఇయర్స్ ఆయనకి, 108 ఇయర్స్ ఒక అతను, ఇప్పటికీ ఆయన సూర్య నమస్కారాలు చేస్తుంటారు. ఆయన ఒక్కటే అంటారు, నేను ఇన్ని రోజులు బతకడానికి కారణం ఉదయం లేచి నేను చేసే ఆ సూర్య నమస్కారమే. చాలా స్ట్రెచబుల్గా ఉంటారు. ఇప్పుడు కూడా మీరు సెర్చ్ చేయండి, బీహార్లో ఉంటారు అతను. అండ్ సో అలా ఎంతోమంది ఈ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎంతోమంది. బట్ ఇప్పుడు మనకి ఇన్ని బిజీ లైఫ్లో ఇవన్నీ మనం మర్చిపోతున్నామండి,
0: చాలా వరకు
1: మర్చిపోతున్నాం. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికి కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి.
0: యోగాసనాలు మరి ఆరోగ్యానికి యోగా మంచిదంటారు, మరి స్త్రీలు ఆరోగ్యానికి ఎలాంటి యోగాభ్యాసన చేయాలి?
1: నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ పరంగా చూసుకుంటే, ఇంతకు ముందున్న స్త్రీలకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్త్రీలకి ఎంతో డిఫరెన్స్ ఉందండి. ఇంతకు ముందు ఏంటంటే ఒక బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా వస్తుందని చాలా రేర్గా వచ్చేది. అది కూడా ఏంటి, పిల్లలు పుట్టాక పిల్లలు పెద్ద అయ్యి మునిమన వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సిక్క పోయేవాళ్ళం. ఇప్పుడు నమ్మండి, 8th క్లాస్ నుంచి ప్రతి ఒక్క అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం అనేది ఒకటి ఉందండి. పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతుంటారు. థైరాయిడ్ కూడా ఏజ్ గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరికి థైరాయిడ్ రావడం, పీసీఓడి రావడం, ఇది కేవలం ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఫిజికల్ యాక్టివిటీ లేదు అండ్ పేరెంట్స్ కూడా ఎంతసేపు చదువు మీద చూపించే కాన్సన్ట్రేషను పిల్లవాడికి, ఒక వాళ్ళ పిల్లలకి ఏమంటారు వ్యాయామం చేయిపియాలి, వాళ్ళకు ఒక గంట వాళ్ళకంటూ ఒక గంట కేటాయించాలి అనేది మర్చిపోతున్నారు. దాని వలన ప్రతి ఒక్క ఆడపిల్ల తనకు ఉన్నంత వెయిట్ ఎంత, ఇప్పుడు 8th క్లాస్లో అంటే ఒక 45-50 కేజీస్ అలా ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎంత ఉంటున్నారు అనుకోండి,
0: ఏజ్కి మించి
1: ఆల్మోస్ 80-90 కేజీస్ ఉంటున్నారండి. వయసుకు మించి ఉంటున్నారు. నా దగ్గరకు వస్తారండి చాలా మంది పేరెంట్స్, మా పిల్లలకి నెలసరి సరిగ్గా రావట్లేదు, ఏం చేయమంటారు అని. అండ్ టాబ్లెట్స్ మీరు నమ్ముతారు, పీసీఓడి వస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ టాబ్లెట్స్ ఇస్తారండి. దాంట్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ అయ్యి వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ రావడము, లావ్ అవ్వడము, చాలా బాడీలో చేంజెస్ వస్తాయి, దానివల్లే వస్తుంది. మెయిన్ పీసీఓడి అటాక్ అయిందంటే ఆటోమేటిక్గా థైరాయిడ్ నెలసరి సరిగ్గా, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ బాడీ మొత్తం డిపెండ్ ఆన్ టాబ్లెట్స్, దాని మీద ఆధారపడాల్సిందే. సో ఇలాంటివన్నీ

0: కాకుండా ఎందుకు మనకు మన పూర్వీకులు ఇచ్చిన వరం అండి యోగా. ప్రతిరోజు ఉదయము పిల్లల చేత మన సూర్య నమస్కారాలు చేపించగలిగినా చాలండి. ఒక అంటే 12 ఉంటాయి సూర్య నమస్కారం, అలా ఎన్ని ఒక 4-5 సెట్స్ చేపిస్తే ప్రతిరోజు ఉదయం పిల్లవాడి చేత కానీ పిల్లల చేత కానీ చేపిస్తే మాత్రం చాలా మంచి యూజెస్ ఉంటాయి. అలానే పీసీఓడి తగ్గడానికి కూడా మా దగ్గర యోగాలు ఆసనాలు చాలా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మేము టాబ్లెట్ వాడాం మేడం, మాకు ఒక 3 మంత్స్ మీకు టైం ఇస్తాను చూడండి, యోగా ద్వారా తగ్గితే ఓకే, అదర్వైజ్ మేము టాబ్లెట్స్కి వెళ్తామంటే నేను ఆ ఛాలెంజ్ తీసుకుంటా. బికాస్ ఆ 3 మంత్స్లో మీరు నమ్మండి పీసీఓడి తగ్గి ఇప్పుడు వాళ్ళు టాబ్లెట్స్ లేకుండానే రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కేవలం కొన్ని ఆసనాల వల్లే. ఆసనాలు కూడా ఏంటంటే ఒక యోగా ట్రైనీ దగ్గర నేర్చుకోవడం అనేది చాలా అంటే లైక్ చాలా అవసరం. బికాస్ ఎట్లాంటి అట్లా ఆసనాలు చేయకూడదు అండి, పరిరక్షణలే చేయాలి, అండర్ గైడెన్స్ చేయాలి, అండ్ బాగా యోగా నేర్చుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరే మీరు నేర్చుకోవాలి. అదర్వైజ్ కొన్ని ఆసనాల వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండా మన ఇన్నర్ లైక్ బ్యాక్ బోన్ పెయిన్, నీ పెయిన్స్, మళ్ళీ నెక్ సైడ్ ఏరియాలో పెయిన్స్ అలా వస్తాయి, షోల్డర్ పెయిన్స్ అలాంటివి వస్తాయి. సో ఖచ్చితంగా ఉంటుంది, మనకు అవగాహన లేకపోతే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడానికి యూట్యూబ్ చూసి నేర్చుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అండి, సేమ్ అలానే.
1: మరి ఇప్పుడు గర్భం దాల్చినటువంటి స్త్రీలు యోగా చేయవచ్చా? ఒకవేళ చేయవచ్చు అంటే ఏ నెల వరకు చేయవచ్చు, ఎలాంటి యోగాభ్యాసన చేయాలి?
0: గర్భధారణ సమయంలో మహిళలకు ఎన్నో సందేహాలు ఎన్నో అపోహలు ఉంటాయి, అలాంటి సందేహాల్లో యోగా సాధన చేయొచ్చా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ నెలలో ప్రారంభించాలి, నిండు గర్భిణీగా ఉన్నప్పుడు యోగా సాధన చేయవచ్చా అనే సందేహాలు కూడా ఉంటాయి. యోగా వల్ల శారీరకంగాను మానసికంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే యోగా ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు అంటారు. గర్భధారణ సమయంలో మహిళలకు ఎన్నో సందేహాలు ఎన్నో అపోహలు ఉంటాయి, అలాంటి సందేహాలు యోగా సాధన చేయవచ్చా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలానే ఆరోగ్యంగా ఉండడంతో పాటు సుఖప్రసవం జరిగే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటుంటారు. యోగా చేయడం వల్ల 100% అండి, ఇంతకుముందు మీరు నమ్మండి యోగా చేసినా చేయకపోయినా మన ఇంటి పనులు మనమే చేసుకునే వాళ్ళం. నిజం చెప్పాలి ఆ ఇంటి పనుల్లో కూడా మనకు యోగా అనేది చూడొచ్చు, లైక్ కూర్చొని అంట్లు తోమడం కానీ బట్టలు మనం వంగి కొట్టడం ఉతకడం ఎవ్రీథింగ్ మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేది కాబట్టి సుఖప్రసవం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డే నుంచి కొంతమందిని బెడ్ రెస్ట్ తీసుకోమంటారు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? బికాస్ ఆ బాడీస్ నేను మీకు చెప్పాను కదండి, 8th క్లాస్ నుంచి పీసీఓడి రావడం, థైరాయిడ్ రావడం, ఇవన్నీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ ద టైంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళకి. ఇలాంటివన్నీ చాలా మందికి లేట్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఈ పీసీఓడి వల్లే, థైరాయిడ్ వల్లే. సో అందుకు మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే కొన్ని యాక్టివిటీస్కి అలవాటు చేయడం, మన పూర్వీకులు నేర్పించిన గొప్ప యోగాని నేర్పించడం వల్ల వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, లేదంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది అడిగే ఒకే ఒక క్వశ్చన్, యోగా చేయొచ్చా నేను అని. బట్ ఏ నెల నుంచి చేయొచ్చా అంటే ఫస్ట్ 3 మంత్స్ అయితే యోగా ఏది కూడా వాళ్ళు చేయకూడదండి, బికాస్ అప్పుడే మీకు బేబీ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి. సో ఎవరు కూడా సజెస్ట్ చేయరు,
1: ఆ టైంలో
0: జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి 13 వీక్స్ లేదంటే 14వ వారం నుంచి యోగా స్టార్ట్ చేయొచ్చు. మొదటి 3 నెలలు యోగా చేయవద్దు, మొదటి 3 నెలలో గర్భప్రసవం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, చేయకూడదు, అస్సలు చేయకూడదు. అండ్ ఒకవేళ చేయాలన్నా కూడా మనం ఖచ్చితంగా అండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే అండి. బికాస్ చేయవచ్చు అంటే మనం చేయొచ్చు. దాంట్లో కూడా మీకు ఇప్పుడు కొంతవరకు కొన్ని ఆసనాలు ఉన్నాయి, కొన్ని ఆసనాలు చేయకూడదు. దాంట్లో కూడా త్రికోణాసన చేయొచ్చు, సవాసన చేయొచ్చు, పర్వతాసన చేయొచ్చు, అలా కొన్ని ఆసనాలు. అది కూడా అండర్ గైడెన్స్, కరెక్ట్ ట్రైనీ దగ్గరే చేసుకోవాలి మనం ఏదైనా సరే సాధన చేయాలనుకుంటే. కొంతమంది ఐవీఎఫ్ ద్వారా కూడా గర్భం దాలుస్తారు కదా, సో అలాంటి వారు కూడా 20వ వారం తర్వాత యోగా ప్రారంభించాలి. వాళ్ళకి బేబీ అందడమే కష్టం అలాంటప్పుడు ఐవీఎఫ్ ద్వారా కాబట్టి 20th వీక్ 20వ వారం నుంచి స్టార్ట్ చేయాలి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి 20 వారాలు జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా పొట్ట భాగంపై ఏ మాత్రం ఒత్తిడి లేకుండా అక్కడ కండరాలు రిలాక్స్ అవుతూ సున్నితంగా మసాజ్ అయ్యేలా ఆసనాలు సాధన ఉండాలండి. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందిస్తున్నాం మేము. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వస్తున్నానంటే ముందు చాలామందిని అడిగాను ఎలాంటి ఆసనాలు చేయి, ఎందుకంటే ఇది చాలామంది వింటుంటారు కాబట్టి ఒకటి ఏంటంటే మన డైలీ వర్క్స్ మనం చేసుకోవడం,

0: అలానే కొన్ని ఆసనాలు ఏదైనా మీరు యూట్యూబ్ చూస్తారు, కానీ కొంతమంది హెల్త్ ప్రకారం కొన్ని ఆసనాలు చెప్తాం. ఇప్పుడు మీరు నమ్మండి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, కొంతమంది గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి కొన్ని ఆసనాలు చేయకూడదు. సో పర్వతాసనం కూడా మనం ఎంతసేపు ఒక 30 సెకండ్స్ అలా హోల్డ్ చేపిస్తాం, బట్ నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. సో అలాంటివి చాలా ఉంటాయండి కాంప్లికేషన్స్. సో ఏదైనా మీరు అండర్ గైడెన్స్ చేసుకుంటేనే మంచిది.
1: మరి యోగాసనాలు చేస్తే నార్మల్ డెలివరీ
0: ఖచ్చితంగా అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది.
1: నార్మల్ డెలివరీ కోసం ఎంతెంతో ఖర్చు వెచ్చిస్తున్నారు, ద్వారా ఫుడ్ ద్వారా?
0: యా, రీసెంట్గా మీరు నమ్మండి, నాకు తెలిసిన వాళ్ళు 3 లాక్స్ ఖర్చు పెట్టారు నార్మల్ డెలివరీ కోసం, ఓన్లీ నార్మల్ డెలివరీ కోసం. ఇన్ మై కేస్, నా ఎక్స్పీరియన్స్కి, నా ఫస్ట్ బేబీకి నాకు ఖర్చు అయింది ఎంత తెలుసా అండి? 1500 నార్మల్ డెలివరీ అయింది, 1500 ఖర్చు అయింది. సెకండ్ బేబీకి వచ్చేసరికి నార్మల్ డెలివరీ 3000. ఇప్పుడు అప్పుడు కూడా ఇంట్లో నాకు వర్క్ చేయడానికి ఎవరు హెల్ప్ లేదు, నేనే మొత్తం చేసుకునేదాన్ని. ఇల్లు ఊడవడం, కూర్చొని ఇల్లు తుడవడము, అలా ప్లస్ అయింది. బికాస్ మన వర్క్స్ మనం చేసుకోగలిగితే,
1: ఇంట్లో పనులైనా మనం
0: చేసుకోవాలండి, చేసుకోవాలి. ఈ నెక్స్ట్ ఇప్పుడు యోగా అనేది కష్టం అన్నప్పుడు నార్మల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, లైక్ స్క్వాట్స్, పల్స్ స్క్వాట్స్, పైలట్ స్క్వాట్స్, ఇలా చాలా ఉంటాయి. ఈ స్క్వాట్స్ అండ్ కొన్ని వెయిట్స్ లైక్ వెయిట్ ట్రైనింగ్ చేయొచ్చు, డంబుల్స్తో అలా చేయొచ్చు. ఏం ఇబ్బంది ఉండదు అవి. సో అవి కూడా అండర్ గైడెన్స్ చేయాలి,
1: అండర్ గైడెన్స్ తో చేయాలి
0: చేయాలి. బికాజ్ యూట్యూబ్లో చూసే వాళ్ళని అంటే స్లిమ్గా ఉంటారు, వాళ్ళకి ఏం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు కొన్ని చేసి చూపిస్తారు. బట్ సేమ్ హెల్త్ ఇష్యూస్ మనకు ఉండాలనే రూల్ లేదు కదా. సో మనం అవి చూసి చేయడం వలన ఇన్ కేస్ ఒకవేళ లోపల బేబీకి ఏమైనా ప్రమాదం కలిగినా దానికి కూడా ఆన్సరబుల్ మనం కాబట్టి. సో ఏదైనా జాగ్రత్తగా ఒక 10 మందిని కనుక్కొని చేయడం మంచిది. మినిమం త్రికోణాసన, భద్రాసన అండ్ పర్వతాసన, సవాసన చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇవి చేయొచ్చు.
1: మరి అనారోగ్యం ఉన్న వాళ్ళు యోగా చేయవచ్చా?
0: అదే చెప్తున్నాను కదండి, పర్టికులర్గా ఈ ఇప్పుడు పీసీఓడి వాళ్ళకి మెయిన్ ఈ బద్ధకోనాసన అనేది ఎక్కువ చేపిస్తాం మేము. బద్ధకోనాసన అండ్ నెక్స్ట్ వచ్చి పర్వతాసన, భుజంగాసన, ఇవన్నీ చేపిస్తాం. బికాస్ ధనురాసన, ఎందుకంటే ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ పర్టికులర్ ప్లేసెస్లో ప్రెజర్ అనేది పడుతుంది, లైక్ మసాజ్ లాగా అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే అవి యాక్టివేట్ అయ్యి వాళ్ళకి ఆ నెలసరి అనేది ఈజీగా తొందరగా వచ్చేస్తుంది. మీరు నమ్మండి, చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటారు మెన్సెస్ తొందరగా రావడానికి, మెన్సెస్ ఆగిపోవడానికి. అవి మేము యోగా త్రూ చేస్తాం. ఇప్పుడు మీకు తొందరగా మెన్సెస్ రావాలంటే కొన్ని ఆసనాలు చేస్తే చాలండి, 2 డేస్, 3rd డే మీకు 100% వస్తుంది. సో అలా చాలా గొప్పది. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కటి మనం గనక ఆచరించి వాటిని చాలా గొప్పగా మనం బయటికి తీసుకురావచ్చు, మనం సిగ్గుపడతాం. బయట వాళ్ళు వచ్చి మనకి యోగా నేర్పించడం ఏంటి, మహాభారతం నేర్పించడం ఏంటండి చెప్పండి? వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా మన వాళ్ళకి లేదనేది ఒక బాధ నాకు మెయిన్.
1: మరి ప్రాణాయామం అనేది యోగాభ్యాసంలో ఒక భాగం కదా, ప్రాణాయామం గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా?
0: అవునండి, ఇది కూడా వన్ ఆఫ్ ది యోగాలో వన్ ఆఫ్ పార్ట్. ప్రాణాయామం అనే కన్నా కూడా మీకు ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, చాలా మంది ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు చాలా మందికి దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఇన్ని రోజులు రాని ఇంట్రెస్ట్ కరోనా వచ్చినాక వచ్చింది, ఎందుకంటే లంగ్స్ అనేది చాలా ప్యూర్ అంటే ప్యూరిఫై అవుతుంది ఈ ప్రాణాయామం వల్ల. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, కపాలభాతి చాలా మంది చేయడం స్టార్ట్ చేశారు. సో వీటి మీద సాధనలు ఎక్కువైనాయి. అంటే మన హిందూ అది మన ఇండియా గొప్పతనాన్ని కరోనా వల్ల బయటకు వచ్చింది. ఇంతకు ముందు ఫారెన్ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు, మన నమస్తే చెప్తే ఎలా చూస్తారండి? పైకి కిందకి చూస్తారు, ఏదో పల్లెటూరు నుంచి వచ్చారని. మీరు నమ్మండి, నేను ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళినా కరోనాకు రాకముందు కూడా నమస్తే అని చేతులు ఇలానే పెడతా, షేక్ హ్యాండ్ ఎవరికి ఇవ్వనండి, బికాస్ నా ఇండియా సంస్కృతి ఇది నమస్తే. సో నేను ఇది మర్చిపోను.
1: వాళ్ళ కల్చర్ సెకండ్ ఇవ్వటం
0: వాళ్ళ కల్చర్. తర్వాత ఏమైంది, లోకం మొత్తం మనల్ని మెచ్చుకున్నారు, నమస్తే చెప్పడమే మంచిది, ఈ హగ్గింగ్ షేక్ హ్యాండ్స్ కరెక్ట్ కాదు అని. సో ఇంత గొప్ప, అలానే ఈ ప్రాణాయామం కూడా మనకి కరోనా అప్పుడే అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఫారెన్లో ప్రతి ఒక్కరు నా దగ్గర ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు తెలుసా. ఆ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను, నేను ఇక్కడ పుట్టలేదు నమ్మండి, ఇక్కడ పుట్టకపోయినా భారతదేశం అంటే అంత గొప్ప ఇది అండి నాకు, చాలా అంటే చాలా మర్యాద అండ్ ఐ రెస్పెక్ట్ దిస్ కంట్రీ. బికాజ్ ఈ కంట్రీలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు గర్వపడాలి. ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్పవి ఉన్నాయండి. మనం అనుకుంటే నిజం చెప్పాలి, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ లేక చైనా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, బట్ మన దేశం మనం ఎంత దర్జాగా బతుకుతున్నాం, బయట తిరుగుతున్నాం, ఎందువల్ల?

0: మన ఇండియన్స్ కనుక్కున్న ఆ వ్యాక్సినేషన్ వల్ల.
1: అవును.
0: సో అలానే సేమ్ ఈ యోగా ప్రాణాయామం ఇవన్నీ మన ఇండియన్స్వి. సో మనం వీటిని మనం సాధన చేయాలి, ఎవడో వచ్చి మనకి నేర్పించడం కాదు. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ వీటి ఇప్పుడు కొంతమంది ఉన్నారండి ఈ ఆయాసము అండ్ కొంతమందికి లంగ్స్ ప్రాబ్లం, ఈ కరోనా వల్ల చాలా మందికి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, అదే కరోనా అటాక్ అయిన వాళ్ళు చేయకూడదు. జస్ట్ నార్మల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, బట్ కపాల్ భాతి కానీ కొన్ని ఉంటాయండి మనకి ప్రాణాయామంలో. సో అవి చేయకూడదు వాళ్ళు. నార్మల్ పర్సన్ లైక్ హెల్దీ పర్సన్ ఎవ్రీడే లైక్ ఏం ఫుడ్ లేకుంటే ఎంప్టీ స్టమక్తో ఇలాంటి ప్రాణాయామం చేసుకుంటే మన లంగ్స్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. సో మనకి ఏమంటారు ఈ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చాలా వరకు యూస్ఫుల్. ప్లస్ మైండ్ రిలాక్స్ అవుతుంది బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ వల్ల, వెయిట్ లాస్ అవుతుంది, ఇలాంటివి చాలా ఉపయోగాలు ఉన్నాయి.
1: కపాలభాతి ఆసనం అంటే ఏంటి?
0: కపాలభాతి ఆసనం అంటే మనం ఫాస్ట్గా లైక్ ఎలా అంటే ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకొని అది అంతే ఫాస్ట్గా బ్రీతింగ్ వదలాలి లైక్ 100 times చాలా ఫాస్ట్గా వస్తుందండి. ఆ టమ్మీ కూడా మనకి పొట్టలో నుంచి మొత్తం బ్రీతింగ్ పీల్చడం ఎంతనో టమ్మీలో నుంచి మొత్తం బయటికి ఇట్లా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో వదిలేస్తాం మనం. సో అలా 100 times చేసుకుంటాం మనం ఫాస్ట్గా. దానివల్ల మన బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది. ఇంతకు ముందు మన పూర్వీకులు ఎక్కువ చేసేవాళ్ళండి, ఇప్పుడు చాలామంది చేస్తున్నారు ఈ ప్రాణాయామం. ప్రతి ఒక్కరు జస్ట్ ఎంప్టీ స్టమక్తో చేయాలి మెయిన్.
1: ఎంప్టీ స్టమక్తోనే చేయాలా?
0: అవును, ఎంప్టీ స్టమక్తో చేయాలి. మనకు ఫుడ్ తీసుకున్నాక అట్లీస్ట్ మినిమం అంటే 3 to 4 hours గ్యాప్ ఉండాలి ఆసనం చేయాలి. అది మెయిన్ ఏంటంటే ఎంప్టీ స్టమక్తోనే యోగాలు చేయడం మంచిదంటే అవును అదే కరెక్ట్. ఎంప్టీ స్టమక్తో చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆర్గన్స్ అనేది యాక్టివ్ అవుతుంది. మెయిన్ యోగా ఏం చేస్తుంది అంటే మనకి వెయిట్ లాస్ అంటారు కానీ ముందు మన ఆర్గాన్స్ యాక్టివ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది బాడీలో. సో ఏం లేదండి, మార్నింగ్ లేవగానే సూర్య నమస్కారాలు చేయండి అండ్ ఒక 10 minutes కపాలభాతి చేయండి చాలు. మనం ఆ రోజంతా ఏం చేయకపోయినా ఇవి చేస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం.
1: ఓకే అండి, మరి మాకు చాలా విషయాలు తెలియజేశారు యోగా గురించి. థ్యాంక్ యూ అండి భారతి గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు అండ్ మన ఈ ఆకాశవాణి అందరికీ చాలా ధన్యవాదాలండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.

0: పాలనపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. రెండు వేల 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి గత 12 ఏళ్లుగా దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి, ఆ పాలనలో సాధించిన విజయాల గురించి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు. ముందుగా వారికి మన కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం మాధవ్ గారు.
1: నమస్కారం
0: మాధవ్ గారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గడిచిన 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయాలు సాధించి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్విరామంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిపై మీ స్పందన తెలియజేయండి.
1: దేశంలో ఇది జరగటం 3వ సారి. మొదటిసారి నెహ్రూ గారి ఆధ్వర్యంలో 3 సార్లు ప్రభుత్వం రావటం జరిగింది. 2వ సారి ఇందిరాగాంధీ హయాంలో రావటం జరిగింది. అలాగే ఈసారి ఏదైతే ప్రత్యేకత ఉందో, అంటే ఒక కూటమిలు ఏర్పడిన తర్వాత, అంటే కోయిలేషన్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ తనంతట తానుగా అధికారంలోకి రావటం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైన 2014లో 282 సీట్లతో గెలవటం, తర్వాత 2019లో 303 సీట్లు రావటం, అలాగే మొన్న 240 సీట్లు వచ్చినా కూడా అందరు ముందే ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో ఆ అలయన్స్కి మళ్ళీ పెద్ద భేటీ ఇవ్వడం, నరేంద్ర మోడీ గారికి అందరూ కలిసి ప్రోత్సహించడం ఏదైతే ఉందో, దేశంలో ఒక కొత్త మొరవడి దేశంలో రావటం జరిగింది. ఒక పార్టీ, ఒక నాయకుడు బలంగా పనిచేస్తే ప్రజలందరూ మద్దతు ఇస్తారనే దానికి తార్కాణం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అప్రతిహాతంగా 3 సార్లు ప్రధానమంత్రిగా, ఆయన ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన రాష్ట్రంలో సుమారు 7 సార్లు అధికారంలో రావటం, 3 సార్లు ఆయన ద్వారా, తర్వాత ఆయన ప్రోత్సాహంతో తర్వాత. సో ఇది కూడా చారిత్రాత్మకం. ఆ విధంగా 25 సంవత్సరాలు ఒక రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో దేశంలో ఏ నేత లేదు, ప్రపంచంలో కూడా ఇటువంటి నేతలు అరుదు. అటువంటి కోవకి చెందటం మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మొన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఎలక్టెడ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు కూడా బ్రేక్ చేయడం ఏదైతుందో మనందరికీ కూడా ఒక స్ఫూర్తివంతమైన ఒక మైలురాయి. ఆ మైలురాయి దాటం మనందరూ కూడా తప్పనిసరిగా గర్వించాం.
0: అయితే 2014 ఎన్నికల ప్రచారంలో అవినీతి నిర్మూలన అనేది ప్రధాన ఎజెండాగా నిలిచింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంది,

0: ఆ చర్యలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
1: ముఖ్యంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. దేశవ్యాప్తంగా అవినీతి పైన అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, అనేక సామాజిక కార్యకర్తలు, అన్నా హజారే లాంటి అనేక మంది ఉద్యమం కారణంగా దేశవ్యాప్తంగా ఆ రోజు పూర్తి అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలు శరమగీతమార్చి, అలాగే నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ఆయనకి అవకాశం ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఆయన కొనసాగించిన తీరు, అలాగే ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోకూడదు. మొత్తం ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా సెలవు తీసుకోండి, ఎవ్రీడే ఆఫీస్లో ఉండటం, ప్రపంచం అంతా తిరగటం, దేశం అంతా కలయ తిరగటం, అనేక రకాల విషయాలపైన ఆయన చేసిన తీరు ఏదైతే అందరూ హర్షించి ముందుకు స్వాగతం పలుకుతుంది. అందుకే మూడోసారి గెలవటం జరిగింది. అయితే అవినీతి సంబంధించిన అంశాన్ని ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో మొదటిది పైనుంచి కింద వరకు ఏదైతే ఉందో సిస్టమ్ ని కరెక్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా జనధన్ అకౌంట్ ప్రతి వాడికి అకౌంట్ ఓపెన్ చేయించాం. దాని తర్వాత ఏదైతే మొబైల్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే తన జనధన్ అకౌంట్, మూడింటిని జామ్ అని చెప్పి దాని అనుసంధానం చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ గా కేంద్రంలో నిధులు వేస్తే డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లో డబ్బులు వచ్చే విధంగా ఈ దేశంలో మొదటిసారి జరిగింది. ఇంతకుముందు లేదు. ఆ విధంగా బెనిఫిషియరీ అకౌంట్ లో రావడం కారణంగా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది, అలాగే పూర్తిగా ఒక రూపాయి కూడా నష్టం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కేవలం డీబీటీ, కేవలం పెన్షన్స్ అంతవరకే కాదు, రైతులకు సంబంధించిన అది కాకుండా ప్రభుత్వానికి పంచాయతీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ప్రభుత్వాలకు ఇవ్వాలో, పంచాయతీలకు ఇవ్వాలో, వ్యక్తులకు ఇవ్వాలో, అన్ని కూడా ఇట్లా ట్రాన్స్ఫర్ మెకానిజం తీసుకొచ్చారు. దేశంలో 90% అందరూ కూడా అకౌంటింగ్ సిస్టమ్ లోకి తీసుకురావడం ఏదైతుందో దీని ద్వారా అవినీతి పెద్ద ఎత్తున కంట్రోల్ అయింది. రెండోది టెక్నాలజీ ఈ రంగానికే కాకుండా ఎక్కడైతే కాంట్రాక్టింగ్ రంగం ఉందో కాంట్రాక్ట్ రంగంలో జెమ్ పోర్టల్ అని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ తీసుకొచ్చి జెమ్ పోర్టల్లో నమోదు చేయించడం, దాని ద్వారానే టెండరింగ్ సిస్టమ్, అలాగే ఈ టెండరింగ్ సిస్టమ్ ఒకటి తీసుకురావటం. ఇది ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ముందు ఫైనాన్షియల్ బిడ్ కానీ టెక్నికల్ బిడ్ దాకా పెడతారో, ఎప్పుడైతే టెండర్ ఓపెన్ అయిపోతుందో ఎవరికైతే మనం అవార్డ్ చేస్తాం, అవార్డ్ చేసిన తర్వాత ఎవరైనా దాన్ని తక్కువ తలకుండా చూసుకునే అవకాశం. అలాగే ఇంకొక మేజర్ ఏంటో రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈరోజు గ్రూప్ 4 అలాగే ఇటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దానికి ఇంటర్వ్యూ తీసేయటం జరిగింది. ఇంటర్వ్యూ అనేది బాగా పెద్ద ఎత్తున కరెక్షన్కి అవకాశం, కనుక దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు. ఇవాళ మీరు పోస్టుకు సంబంధించిన ఏదైతే గ్రామ్ డాక్ సేవకు ఏదైతే ఉందో జీడిఎస్ డైరెక్ట్ గా 10th క్లాస్ వాళ్ళ మార్క్ షీట్ ప్రకారం మెరిట్ ప్రకారం అది నెట్ లో పెడతారు. కేవలం ఇటువంటివన్నీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కింద స్థాయి రిక్రూట్మెంట్ లో ఎక్కువ అవినీతి జరుగుతుంది. అది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీలో ఇవాళ వెబ్సైట్ లో పెట్టి దాంట్లో రిక్రూట్ చేయటం, ఒకవేళ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎలా వచ్చిందో మీరు అడిగే అవకాశం మీకు ఇచ్చారు, సిటిజన్స్ గా రైట్ ఇచ్చారు. దాని కారణంగా దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ పైన ఎటువంటి అవినీతి లేకుండా చేస్తారు. ఇంకొకటి లీగల్ ఫ్రేమ్వర్క్, ఈ దేశానికి సంబంధించిన ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో 1988 కరప్షన్ యాక్ట్, దాంట్లో బోల్డ్ అండ్ రిస్కులు ఉన్నాయి, దాన్ని మరింత పదును చేసి ఆయన 2018 యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇటువంటి అనేక రకాల ప్రావిజన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనీ లాండరింగ్ బినామీ ట్రాన్సాక్షన్ సంబంధించినవి యాక్ట్స్ మార్చడం జరిగింది. 2018లో 4 కరప్షన్ మీద యాక్ట్స్ రావడం జరిగింది. దాని కారణంగా ఎవరైనా ఫ్యూజిటివ్ అంటారు, ఫ్యూజిటివ్ ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విదేశాలు పారిపోకుండా అది ప్రివెంట్ చేశారు. జస్ట్ మీరు ఒక కంప్లైంట్ ఒక బ్యాంక్ లో ఫలానా ట్రాన్సాక్షన్ జరిగిందంటే తన హీ బికమ్స్ ఫ్యూజిటివ్, అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు క్రాస్, ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇంకా ఆయన వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు చూస్తే యూపీఏ గవర్నమెంట్ లోనే ఆల్మోస్ట్ వీళ్ళందరూ లలిత్ మోడీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని విధులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక్కి తీసుకురావాలని అనొచ్చు, కానీ గోల్డ్ అని దాని లీగల్ ప్రావిజన్స్ ఉన్నాయి, కానీ అది మరీ జరగ మన ఒకసారి జరగకుండా చూడదు. ఇంకొకటి చాలా పెద్ద మార్పు ఏం తీసుకోవాలి, బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చారు. మీరు బ్యాంక్ ఏ బ్యాంక్ అని అడగండి, బ్యాంకులో గతంలో లోన్స్ ఇచ్చే సిస్టమ్ ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నాడని తెలుసు. ఇవాళ దాన్ని ట్రాన్స్పరెంట్ చేశారు, ఎవరికి లోన్ ఇవ్వాలన్నా దానికి సంబంధించి హై ట్రాన్సాక్షన్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా అదంతా పారదర్శకంగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతేనో కేవలం హీ డజంట్ లై విత్ బ్రాంచ్, ఇది ఫోల్డర్స్ అయిపోయింది, మొత్తం అన్ని బ్రాంచెస్ కి కలిపి ఒకే హబ్ క్రియేట్ చేస్తారు అన్ని బ్యాంకులు. ఏ బ్యాంకులు అయితే ఇవి జరగలేదో ఆ బ్యాంకులు క్లోజ్ చేసి మనం మెర్జ్ చేయడం జరిగింది. ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పు ఏదైతుందో దాని కారణంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ బ్యాంకింగ్ సెక్టర్ లో జరిగేది అది పూర్తిగా ప్రివెంట్ అయింది. ఇట్ కెన్ బి ఆన్ రికార్డ్, అంటే లోన్ తీసుకుని ఎగ్గొట్టే అవకాశం ఉండొచ్చు, కానీ లోన్ తీసుకోవడంలో ఇంతకుముందు ఫ్రాడ్ జరిగేది. నాకు ప్రావిజన్ 1 crore కానీ 100 crores తీసుకున్న వాడు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఒకటి తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్ ని బాగా స్ట్రాంగ్ చేశారు. అలాగే వీటితో పాటు గతంలో ఉండే లోక్పాల్ వాటిని కూడా అదే విధంగా ఉంచారు, దాన్ని ఎక్కడా కూడా పక్కన పెట్టిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే అతిపెద్ద విప్లవాత్మక

0: ఒక మార్పు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ ఇవి చేయడం కానీ మన ప్రజలంత ముందుకు రావు. కనుక రెండు చారిత్రాత్మక నిర్ణయాలు, ఒకటి జిఎస్టీ. సో ఏదైతే ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ని అండర్ ఒక నెట్ కింద తీసుకురావడం కారణంగా ఎవడు ఎక్కడ ఏది కొన్నా వాడు వాడి యొక్క ఇన్కమ్ ట్యాక్స్, వాడి జిఎస్టీ ఏ దేనికి దానికి లెక్క అన్నిటికీ కూడా అనుసంధానం చేసి ఒక వెబ్లో చెక్ చేసుకునే వ్యవస్థ తీసుకొచ్చాం. సో ఆ విధంగా కాంప్లైన్స్ కానీ వాడు ఏదైనా ఉంటే అబ్జెక్ట్ చేయడం కానీ ఈజీగా చేసే అథారిటీస్ చేసే విధంగా వ్యవస్థిస్తాం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ చాలా సులభతరం చేస్తారు చాలా. అలాగే ఎవడు కడుతున్నాడు కట్టడం లేదని అది ఫేస్లెస్ చేస్తారు, ఎవడు చూడకుండా ఉండేది. అలాగే ఇంకొక మీద డిజిటలైజేషన్ ఏదైతుందో, భారతదేశం ఎక్కడ ఉండేదని ప్రపంచ దేశాల్లో 160 స్థానాలు ఉండేది, ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వచ్చాం. అంటే ఏ చిన్న వెండర్ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తున్నాం ఇవాళ యూపీఐ ద్వారా చేయగలిగే అవకాశం ఉంది. దానివల్ల మొత్తం అకౌంటబిలిటీ రావటం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కరప్షన్ కానీ ట్యాక్స్ పేమెంట్స్లో కానీ మార్పు వచ్చింది. అలాగే జిఎస్టీ కూడా విప్లవాత్మక మార్పు. ఈ విధంగా డిజిటలైజేషన్ ఏదైతుందో ఇది చారిత్రాత్మకంగా దేశంలో జరిగింది. ఇవాళ ప్రపంచం తీసుకుపోతుంది ఈ కంట్రీ, ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియా ఎలా చేసింది అని చెప్పి అందరు ఆశ్చర్యపోతాం. డెవలప్ కంట్రీస్ కూడా చేయలేదు. సో ఆ విధంగా మనం లాస్ట్ మెయిల్ వరకు డిజిటలైజ్ చేయడం ఏదైతుందో దీని కారణంగా కరప్షన్ తగ్గింది. అయితే కరప్షన్ పోలేదు, కరప్షన్ అయితే చాలా తగ్గింది. ఇంతకుముందు లాగా విచ్చలవిడిగా చేసే అవకాశం లేకుండా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది.
1: మాధవ్ గారు, 2015లో ఎన్డీఏ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమం దేశ అభివృద్ధికి ఎలా దోహదపడిందంటారు?
0: ఒక్కసారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు రావటం జరిగింది. ఇవాళ మీరు అంటే ఫారెన్ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అవి విపరీతంగా ఎప్పటికీ సుమారు $680 బిలియన్ వచ్చి దానికి మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. అలాగే మనకి బ్యాంక్ సెక్టర్ దగ్గర విపరీతమైన డబ్బులు రావడం జరిగింది. అందుకే ముద్రా లోన్స్ లాంటివి అంటే ఎటువంటి గ్యారంటీ లేని రుణాలు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున అవకాశం, స్టాండప్ స్టార్టప్ లోన్స్. ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర డిస్బర్స్మెంట్కి క్యాష్ బాగా ఎక్కువ పెరిగింది. సో అది ఒక పెద్ద అవకాశం. కనుక దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి చాలా పెద్ద ఎత్తున దోహదపడింది. అలాగే మనం బోల్డ్ నిర్ణయాలు ఇస్తున్నాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు కానీ గమనిస్తే 60 ఇయర్స్లో భారతదేశం ఎంతైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందో గత 12 రోజుల్లో దాని అంతా చేసింది. అంటే ఈ 60 సంవత్సరాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చేస్తాం, ఈ 12 సంవత్సరాలు అని చేస్తాం. ఈ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా ప్రజల దగ్గర ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్లో జమ అయిందో వాటన్నిటిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే ఇంకొక పెద్ద ఎత్తున అవకాశం దొరికిందంటే బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్, టెక్నాలజీని ఉపయోగించడం కారణంగా మనకి మొత్తం దేశవ్యాప్తంగా ఒక సింగిల్ మార్కెట్ అయింది. మనం ఇనామ్ అనేది ఏదైతుందో, ఒక ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అలాగే ఎండ్ కస్టమర్ వరకు అంతా కూడా ఓ సింగిల్ నెట్వర్క్ లో చూసే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ఇంకా టైం ఇంకా పెరగాలేదు, బట్ రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం దేశం అంతా పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ కార్నర్ విల్ బి కమింగ్ అండర్ 1 రూప్. దాని కారణంగా మనకి ఏది ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలిసిపోతుంది.
1: అలాగే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఈ నినాదం వెనుకున్న ప్రధాన ఉద్దేశం గురించి తెలియజేయండి.
0: ఏ చిన్న పని చేయాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన నుంచి బయటపడాలి. ఎవరు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పనిచేసుకునే మెకానిజం పెరగాలి. ఆ విధంగా పరిపాలన అనేది ఏదైతే ఉందో ప్రజలొచ్చే ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది. ఇది అందరికీ కూడా ఉండాల్సిన అవసరం. మనకి ఏదైతే కమ్యూనిస్ట్ ఆలోచనతో మన ప్రభుత్వం అప్పుడు ఉంది, అంటే రష్యా యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచే దాంట్లో రెడ్ టేపిజం అనేది బాగా పెరిగింది. అలాగే బ్యూరోక్రటిక్ ఇంటర్వెన్షన్ ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉండేది. సో సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక 6 నెలలు ఆగే పరిస్థితి ఉంది. ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అంటే చాలా పెద్ద ఎత్తున వేచి ఉండే అవకాశం. టెలికామ్ కనెక్షన్స్ దానికి కూడా ఎంపీ రికమెండేషన్ ఉండేది, ఎంపీ దగ్గరే ఇచ్చేవారు. ఇటువంటి రెడ్ టేపిజం ఏదైతే ఉందో అలాగే బ్యూరోక్రటిక్ హర్డల్స్ ఉందో దాని అన్నింటినీ తునాత్మకలు చేశారు. ఎవరు కూడా వీటి కోసం ఆగే పరిస్థితి లేకుండా చేశారు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దానికి కూడా భయపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేవాడు. ఎందుకంటే ఒకసారి నేను ఎక్కువ కట్టాను అనుకోండి ప్రమాదం, నేను స్కాన్ అయిపోతాను. ఇవాళ ఫేస్లెస్ చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా సింగిల్ పే చేయటం, పాన్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా సింపుల్గా ప్రతి వాడికి ఎందుకు ఇన్ని అవసరం అని చెప్పి మొత్తం కూడా పక్కన పెట్టేసాం. అలాగే ఇంకోటి డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్, ఏవైతే కొన్ని లాస్ కారణంగా వీటి కారణంగా శిక్షలు పడే అవకాశం, సో ఆ శిక్షలు పడకుండా దాని ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గించారు. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద శిక్షలు వేయకుండా దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం. సో ఇవన్నీ డీక్రిమినలైజేషన్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ బాగా తగ్గించాయి. సో ఆ విధంగా గవర్నమెంట్ కేవలం పరిపాలన చేయాలి. ఇంకొకటి పబ్లిక్ సెక్టర్లో మనం

0: చేస్తున్నాం, దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మనం అనుకుంటాం. పబ్లిక్ అంటే గవర్నమెంట్ షుడ్ డూ, గవర్నమెంట్ బిజినెస్ ఇస్ నాట్ టు డూ బిజినెస్. ప్రభుత్వం యొక్క వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం, పరిపాలన చేయడం. కనుక వాటిలో కూడా అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి రెడెండెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేని వాటిలో రావటం. ఇక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురావటం, ఎక్కడెక్కడ సంవత్సరం ప్రోత్సహించడం, ఆ విధంగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు 100% ఇంప్లిమెంట్ చేస్తారు.
1: అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంత్యోదయ అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
0: అంత్యోదయ అనే అంశం మన మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతంతో దాన్ని ప్రారంభం జరిగింది. అందరి జీవితాలు ఉదయించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. దీనికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా సిద్ధాంతకర్త ఉన్నాడో ఆయన దాన్ని అంత్యోదయ అని చెప్పి చెప్పడం జరిగింది. అంతిమ వ్యక్తి ఫలితాలు జరగాలని, ద లాస్ట్ మెయిల్ డెలివరీ. సో ఆ విధంగా ఎవరైతే క్యూ లైన్లో ఉండే చిట్ట చివరి వర్గానికి నీ యొక్క సంక్షేమ ఫలితాలు వెళ్లే విధంగా ఆలోచించారు. ఆ విధమైన ఆలోచనలోనే డీబీటీ వచ్చింది, అలాగే జనధన్ అకౌంట్ వచ్చాయి, అలాగే ప్రతి వ్యక్తికి రక్షణ భద్రత పథకాలు వచ్చాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలోచనతో వచ్చింది. అలాగే ప్రధానమంత్రి అన్న యోజన కానీ, అలాగే ముఫ్త్ బిజిలీ యోజన కానీ, అలాగే ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కానీ, మాతృ వందనా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన స్కీమ్స్. ఆ విధంగా ఒక వ్యక్తికి జీవితంలో కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు ప్రభుత్వం ఇవ్వాలని, కడుపులో బిడ్డ పుట్టినప్పటి పడినప్పటి నుంచి 6 నెలల దగ్గర నుంచి తను మరణించి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏదైతే మహాప్రస్థానం ఉందో అప్పటి వరకు ప్రభుత్వం ఆలోచించేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తారు. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేదు, ఆ విధంగా మనం చేయడం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి పథకాలు తీసుకురావటం. ఆ విధంగా మాతృవందన స్కీమ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పోషణ అభియాన్ కానీ, దాని పోషణ అభియాన్ తర్వాత ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పిల్లలకి తల్లులకి ఏ విధంగా సంరక్షణ అనేది, అలాగే వీటి దీని తర్వాత ఏదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చేసే ప్రక్రియ కానీ, ఆ సుకన్య సమృద్ధి యోజన కానీ, బేటీ బచావో బేటీ పడావో లాంటి యోజనలు కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన ఆలోచన. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ఎల్ఈడీ లైట్ ఉండాలి, ప్రతి ఇంటికి అన్నం ఉచితంగా వెళ్ళాలి, ప్రతి ఇంటికి రక్షణ భద్రతా పథకాలు ఉండాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తికి అన్ని అందే విధంగా చూడాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, ఒకరికి వెళ్ళాలి. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కావాలో అన్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా వ్యవస్థిస్తారు. ఇవాళ 168 పథకాల ద్వారా దీంట్లో ఇవన్నీ కూడా అంత్యోదయ ఆలోచనతోనే ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఆలోచన చేస్తారు, ఇవన్నీ కూడా ఏమిటని ప్రశ్నించాను. ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక గ్రామానికి ఏం కావాలో అన్ని ఇవ్వటం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, ఊర్లో ఉండే పాఠశాల కానీ, హెల్త్ క్లబ్ అది వైద్యాలయం కానీ, అలాగే ఊళ్ళో ఉండే రైతు భరోసా కేంద్రం కానీ, ఊళ్ళు చివరి ఉండే చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అన్ని కూడా 100% కేంద్రం ఇవ్వటం జరిగింది. దీనికి అదనంగా 14-15 ఫైనాన్స్ లో భాగంగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వటం అనేది ఇది కూడా విప్లవాత్మకం. ఆ విధంగా ప్రతి గ్రామానికి మీరు గత 6 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయల పైగా వచ్చింది. వాళ్ళకి సర్పంచ్ రెండు అకౌంట్ ఓపెన్ చేస్తారు, డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు. దాని కారణంగా పంచాయతీలో ఇవాళ మనం బిల్లులు కట్టగలుగుతున్నాం, జీతాలు ఇవ్వగలుగుతున్నాం, శుభ్రం చేయగలుగుతాం. ఇవన్నీ ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు చేసి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలందరూ కూడా వాటిని అనుభవిస్తున్నారు, వాటి గురించి ఆలోచన చేస్తున్నాం.
1: మీరు ఇప్పటి వరకు చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రవేశపెట్టిన పథకాల ద్వారా కానీ, గత 12 ఏళ్లుగా సాధించిన ప్రగతిని పునాదిగా వేసుకుని వికసిత భారత్ లక్ష్య సాధన వైపు అడుగులు వేద్దామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. అసలు ఏంటి వికసిత భారత్, ఆ లక్ష్య సాధన గురించి కొంచెం వివరంగా తెలియజేయండి.
0: అంటే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని యొక్క ఫలితం ఏంటి అంటే దేశం వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని మళ్ళీ పొందాలి అని, ఆ వైభవాన్ని పొందడానికి అందరం కూడా కృషి చేయాలి. దురదృష్టం ఏమైపోయిందంటే మనది అనుకున్న అంశాలపైన దేశ నిర్మాణం కాదు. మన విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న వాదాలు, సిద్ధాంతాలు ఆ వాళ్ళ యొక్క ఆ ప్రగతికి సంబంధించిన ప్రయోగాలు ఇక్కడ చేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ళ ప్రయోగాలు మన దగ్గర ఫలించవు. యో దేశే యో జంతు తద్దేశే తదౌషధం అని చెప్పి సంస్కృతం అవుతుంది. ఏ దేశానికి సంబంధించిన వ్యవస్థలు ఆ దేశం మీద, ఆ దేశం యొక్క ఆలోచన ప్రకారం నిర్మాణం కావాలి. ఏ దేశంలో ఏ జంతువు ఉంటుందో ఆ జంతువుకి ఆ దేశంలోనే ఔషధం ఇవ్వాలి. ఆ పక్క ఊర్లో ఇచ్చే మందు తీసుకొచ్చి ఈ జంతువుకి ఇస్తే నయం కాదనేది మనకి

0: ఉండే ఒక శాస్త్రంలో ఉండే ఒక ఆలోచన. భారతదేశానికి ఏమని చెప్పి, భారతదేశానికి సంబంధించిన సమస్యలు భారతదేశం యొక్క మేధస్సుతో ఆలోచించేది. దాని కారణంగా భారతదేశం వెనుకబడిన దేశంగా ఉంది, వికసిత భారతం కారే. కనుక ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటే 75 వసంతాలు పూర్తి చేసుకున్న దేశ స్వతంత్రావనిలో ఒక శపథం, ఒక ఆలోచన, ఒక లక్ష్యం, ఒక సంకల్పం మన ప్రధానమంత్రిగా మనం ముందుంచారు. ఎవరైతే అనేక లక్షలాది మంది యొక్క రక్తపు టేరుల కారణంగా, అనేక మంది ప్రాణత్యాగం కారణంగా మనకి స్వతంత్రం వచ్చింది, కేవలం కొంతమంది ఉద్యమం చేస్తే వచ్చింది కాదు, దేశవ్యాప్తంగా ఇంతమంది బలిదానం కాబట్టారు. అదేమి తెల్లని శాంతి కపోతం కాదు. కనుక ఇంతమంది యొక్క బలిదానం కారణంగా, ఇంతమంది యొక్క తపస్సు కారణంగా, ఇంతమంది యొక్క అనేక రకాల త్యాగాల కారణంగా వచ్చింది కాబట్టి దానిని మనం సఫలం చేయాలంటే ఈ 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పూర్తయ్యే భారతావని 2047 కల్లా వికసిత భారతం కావాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ఇది అమృత కాలం. కనుక దీంట్లో అందరం కలిసి ప్రయాణం చేయాలి, ప్రయత్నం చేయాలి. వాళ్ల కళ, మన యొక్క స్వతంత్ర సేనాని యొక్క కళ, దేశాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పిన దార్శనికుల యొక్క కళని పూర్తి చేసే విధంగా అడుగులు వేయాలి. అదే వికసిత భారతం. అన్ని రంగాల్లో భారతదేశం ముందుండాలి. ఆ లక్ష్యం కోసం ఇచ్చిన నినాదం సబ్కే సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరి యొక్క విశ్వాసాన్ని చేరుకున్నవి. చివరికి సబ్కా ప్రయాస్, అందరి యొక్క ప్రయత్నంతో జరగాలి. కేవలం ప్రభుత్వం అనుకుంటే, ప్రధానమంత్రి అనుకుంటే అయిపోయేది కాదు. కనుక ఈ సబ్కా ప్రయాస్లో గవర్నమెంట్ కాకుండా ప్రజల్ని భాగస్వామ్యం చేసే ఆలోచనతో అనేక రకాల ఆలోచన ముందు తీసుకొచ్చారు. ఆ విధంగా వెళ్ళాలి. మనందరికీ కూడా ఒక లక్ష్యం పెట్టి పంచిపదని చెప్పి 5 లక్షలు పెట్టుకొని మనందరికీ కూడా పౌర విధులు అవలంబించడం, ఆత్మనిర్భర్ భారత్ అనే స్వదేశీ సంకల్పం తీసుకొని ఈ దేశంలో తయారయ్యే వస్తువులనే మనం వాడటం, అలాగే పర్యావరణ పరిరక్షణ ఏదైతుందో అది మనం విధిగా పెట్టుకోవటం, ఇటువంటి అనేక రకాల విషయాల ద్వారా దేశం ఆ స్థానానికి వెళ్తుంది. కనుక మనందరి యొక్క కర్తవ్యం ఆ యొక్క ఆలోచన ఏదైతుందో, ఆ పంచిపద ఏదైతుందో, ఆ 5 అడుగులు ఏవైతుందో దేశం యొక్క మార్పుకి సంకేతం. ఆ విధంగా మనం ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానానికి వెళ్ళాలన్నమాట. వి షుడ్ బి ఏ గైడింగ్ ఫోర్స్ టు ద హోల్ వరల్డ్. కనుకనే మన G20 సమావేశంలో చైర్మన్గా ఉన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్న లక్ష్యం ఏంటి, వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళారు. అలాగే కింద ట్యాగ్ లైన్ పెట్టారు, వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్, అలాగే వన్ ఫ్యామిలీ అని పెట్టారు. సో ఆ విధంగా ప్రపంచంతో ఒక కుటుంబం, అందరి భవిష్యత్తు ఒకటే. ఆ లక్ష్యం కోసం మనందరం అడుగులు వేయాలి. ఇటువంటి ఒక ఉన్నత ఆలోచనతో మనం వెళ్తున్నాం. ఆ లక్ష్యం కోసం మనందరం కలిసి పనిచేయాలి.
1: మాధవ్ గారు, గత 12 ఏళ్ల NDA ప్రభుత్వ పాలనలో అనుసరించిన విధానాలు, తీసుకొచ్చిన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేశారు. మా శ్రోతల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి.
0: నమస్కారం.
1: ఇప్పటి వరకు మీరు దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న NDA ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా అమ్మాయి బాగుంది ఈ చిత్రానికి మధు బాలకృష్ణ పాడిన పాట వినబోతున్నారు. సాహితీ రచన, MM శ్రీలేఖ సంగీతం. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహార నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.

తర్వాత విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత బృందం పాడిన పాట వినబోతున్నారు. రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామం నుంచి కోతరప్పు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి వీరి కోరిక మేరకు శ్రీరామరాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు. రచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం ఇళయరాజా.

నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం శ్రోతలు ప్రియ శ్రీనివాసరెడ్డి వీరి కోరిక మేరకు ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన గోపి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నుంచి సోమనాథన్ జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన వీరందరి కోరిక మేరకు బొమ్మరిల్లు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వినబోతున్నారు. రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రియరాగాలు చిత్రానికి చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు రాజోలు గ్రామం నుండి వాణి వాసు వీరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరి కోరిక మేరకు కథానాయకురాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట భువనచంద్ర సాహిత్యంలో ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్ గానం చేశారు. ఈ చిత్రం ఠాగూర్.

కార్యక్రమంలో చివరిగా సరైనోడు చిత్రానికి జుబిన్ నౌట్యాల్, సమీరా భరద్వాజ్ పాడిన పాట వింటారు. గీత రచన శ్రీమణి,

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: కార్యక్రమానికి స్వాగతం. ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా రీసెంట్గా వన్ డే ఆర్జే కాంటెస్ట్ జరిగిందన్న విషయం మనకి తెలిసిందే. ఇందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు. వేరువేరు కేటగిరీల్లో కొంతమంది విజేతలుగా కూడా నిలిచారు. ఆ విన్నర్స్ లిస్టులో ఒకరైన మిస్ ప్రియా అల్హాదిని గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ప్రియా గారు, వెల్కమ్ అండి. ఆకాశవాణి 90 వసంతాల కాంటెస్ట్లో విన్నర్స్ లిస్టులో ఒకరిగా వచ్చినందుకు మీకు ఎలా అనిపించిందండి?
3: నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ విన్నర్స్ లిస్టులో నేను ఒకరిగా అనేది నాకు చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
2: అవును, ఎంతోమంది పోటీ చేసినప్పటికీ అందరిలో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మంచి విషయం. అయితే ఈ కాంటెస్ట్ గురించి మీకు ఎలా తెలుసు? అంటే దీంట్లోనే ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపించింది?
3: నాకు ఇది ఎలా తెలిసిందంటే, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో నేను వోకల్స్ 2nd ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. సో నాకు మా గురువుగారు చెప్పటం వలన నేను దీంట్లో పాల్గొనటం జరిగింది. నాకు ఇది ఒకసారి ట్రై చేయాలనిపించింది. నాకు ఆకాశవాణి అనేది నా చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది దీని మీద. సో ట్రై చేద్దాము, అసలు ఏంటి ఆకాశవాణి గురించి కూడా తెలుసుకున్నట్టు ఉంటుందనే ఒక భావంతో నేను దీంట్లోకి రావటం కూడా జరిగింది. సో వచ్చిన తర్వాత ఆకాశవాణి ఇంత అని నాకు అప్పుడు దాని గొప్పదనం గురించి అవన్నీ నాకు అప్పుడు అర్థమైంది. సో నేను కూడా ఇంకా దీంట్లో వచ్చానన్నమాట.
2: అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఈ కాంటెస్ట్ విన్నరయ్యని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి?
3: వాళ్ళు చాలా అంటే చాలా ఆనందపడ్డారు. ముందుగా మా అమ్మగారు ఆనందపడ్డారు ఎక్కువ. ఇట్లా ఆకాశవాణి అంటేనే వాళ్ళ చిన్నప్పటి నుంచి వస్తున్న ఇది, వాళ్ళు దాంట్లో రానిది, మా కూతురు వచ్చింది అని ఒక ఆనందంతో బాగా ఉన్నారు. అండ్ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇంకా మా నాన్నగారు కూడా చాలా ఆనందపడ్డారు. నేను దీనికి చాలా అసలు ఈ ఆకాశవాణి గురించి ఏంటి అనేది ఒక్క నైట్లో తెలుసుకోగలిగాను. అది కాస్త AI యూస్ చేసి అండ్ మా పేరెంట్స్ని కనుక్కోవడం, మా నాన్నమ్మ అమ్మమ్మ గారిని కనుక్కోవడం, అలా మా కుటుంబ సభ్యుల్లో కొంచెం అలా తెలుసుకుంటూ అసలు ఏంటి ఎలా జరుగుతుంది అనేది కూడా కనుక్కుంటూ నేను ఒకలాగా ఒక ఎస్సే రైటింగ్ లాగా ఆర్ ఒక పారాగ్రాఫ్స్ లాగా రాసుకొని అర్థం చేసుకొని నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీనెస్తో నిండిపోయిందన్నమాట హౌస్ అంతా.
2: అయితే ఇప్పుడు డైరెక్ట్గా మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? కొత్తగా అనిపిస్తుందా, లేకపోతే కంగారుగా అనిపిస్తుందా?
3: అంటే ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చాం కాబట్టి కొంచెం కంగారు, కానీ నేను నేను ఫేస్ చేయగలను. సో పర్లేదు.
2: అంటే మీరేం చదువుకున్నారండి?
3: నేను బీకామ్ కంప్లీట్ చేసి ఎంబీఏలోకి జాయిన్ అయ్యాను. ఎంబీఏ 1st ఇయర్ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్నాను.
2: అయితే నెక్స్ట్ మీ గోల్స్ ఏంటి?
3: నా గోల్స్ అంటూ నేను మంచిగా సెటిల్ లైక్ ఫైనాన్స్ దాంట్లో సెటిల్ అయ్యి కాస్త మా ఫ్యామిలీలో ఒక మంచి సెటిల్మెంట్ ఉండి అండ్ మా మమ్మీకి నాకు ఒక కోరిక ఉంది లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని. సో అది తీరుతుందో తెలీదు, బట్ ఐ విల్ ట్రై ఇట్. ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టాలని, అక్కడ పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని. మా ఇంట్లో ఆల్రెడీ మా అమ్మమ్మ గారు

0: ఆవిడ ఎట్లా కష్టపడుతున్నారో నాకు ఐడియా ఉంది. వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటో అవన్నీ నాకు తెలుసు. ఏ టు జెడ్ నేను మా అమ్మమ్మ గారికి నేను అన్నీ చేస్తాను, మా అమ్మగారు మా నేను మా అన్నీ చేస్తాము. సో దానివల్ల నాకు మా అమ్మగారికి కొంచెం హింట్ ఉంది కాబట్టి మేము చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మగారికి ఇద్దరికీ ఉందన్నమాట. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని ఒకటి, అది నా మెయిన్ గోల్ ఒకటి ఉంది.
1: అయితే ప్రియా గారు, ఇందాక నుంచి మీ గురించి రేడియో గురించి మాట్లాడాం కదా, అయితే ఇప్పుడు మన యువవాణి లిజనర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ కాలేజ్ లైఫ్లో కానీ చదువుకుంటున్నప్పుడు కానీ స్టూడెంట్స్లో మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ అనేది రిలేషన్షిప్స్. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటారు?
0: సడన్గా స్కూల్లో చాప్టర్స్ మార్చినట్టు సబ్జెక్ట్ మార్చేశారు కదా. సో ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి నాకు అంతగా తెలియదు, సో తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ అనేది మెయిన్ అనమాట, అండ్ ప్రయారిటీస్ అండర్స్టాండింగ్ అనేది మెయిన్. ఇప్పుడు ఒక ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది లేకపోతే ఆ రిలేషన్షిప్ అనేది కొంతవరకు ఒక కాలం వరకు సాగుతుంది, అండ్ దాని తర్వాత స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకున్న మీ ఇద్దరికి ఉన్న లైక్ 2 పర్సన్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిజడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకొని సో అది బ్యాలెన్స్ చేస్తూ ఫార్వర్డ్ అయిపోవడం, లేదా అది తెలుసుకొని ఓవర్కమ్ చేసుకొని మీరు ఫార్వర్డ్ అయిపోతే రిలేషన్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అనే ఉంటుందనేది నా ఒపీనియన్.
1: అయితే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు లేదా బయట ఇప్పుడు కాలేజెస్లో ఉన్నప్పుడు కానీ ఒక పర్సన్ని జడ్జ్ చేయాలంటే మీరు ఎలా ఆ పర్సన్లో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? అంటే అతను మంచివాడా కాదా, లేకపోతే అతనిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?
0: నేనైతే నేను ఎలా చూస్తాను అని అంటే ఆ పర్సన్ ఎలా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారా లేదా, ప్రయారిటీ ఇస్తున్నారా లేదా అనేది నేను చూసుకొని నేను లైక్ జడ్జ్ చేస్తాను. అండ్ మంచిగా మాట్లాడితే హీజ్ అంటే కొంతమంది మంచిగా మాట్లాడతారు, కొంతమంది ఇచ్చేస్తారు. బట్ నేను చూసిన నేను ఎలా జడ్జ్ చేస్తానంటే మంచిగా లైక్ నాతో మాట్లాడే విధానము, నాతో బిహేవ్ చేసే విధానం బట్టి నేను ఆ పర్సన్ని జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది.
1: అయితే రెండు చదువుతో పాటు ఈ దీన్ని కూడా రిలేషన్షిప్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉండటం మంచిదంటారు.
0: అవును.
1: మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

0: అయితే ప్రియగారు, పర్సనల్ లైఫ్లో స్పేస్ ఇవ్వకపోతే కన్ఫ్యూజ్ అవుతాం, కానీ నేచర్కి స్పేస్ ఇవ్వకపోతే భూమి మీద మనుగడే కష్టం. ప్రజెంట్ ఇప్పుడున్న వెదర్ చేంజెస్ చూస్తున్నారు కదా, జూన్ వచ్చేసినా సరే ఇంకా ఎండలు బాగా వస్తున్నాయి. అంటే ఈ వెదర్ చేంజెస్ పైన మీ ఒపీనియన్ ఏంటి?
1: నిజం చెప్పాలంటే ఇప్పుడున్న వెదర్స్ చూస్తుంటే, వెదర్ చేంజెస్ని చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక క్షణం వాన పడుతుంది, ఇంకో క్షణం ఎండ వచ్చేస్తుంది. ఇప్పుడున్న నేచర్ మరి ఎలా తర్వాత ఎలా ఉంటుందో మరి ఏంటో తెలీదు. బట్ ఇప్పుడున్న ఎండలైతే బాగా దంచుకొడుతుంది. అసలు బయట రోడ్డు మీద మనుషులను చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మనమంటే ఇంట్లో ఏసీ అనో లేదా కూలర్స్ అనో ఫ్యాన్ కింద మనం ఉంటాం, కానీ బయట బెగ్గర్స్ కానీ ఎవరైనా చిన్న చిన్న పిల్లలు కానీ అలా ఎండల్లో, అంత ఎండల్లో ఉంటుంటే వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది అవస్థపడుతున్నారు, ఇంకా చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు వాళ్ళు. సో ఈ ఎండలు కొంచెం తగ్గితే బాగుండనేది నా కోరిక. అండ్ వెదర్ చేంజెస్ అంటారా, ఇంకా మనం రోజు చూస్తున్నది ఇప్పుడు సమ్మర్లో కొంత వాన పడడం అనేది ఓకే, బట్ ఇప్పుడు చూస్తుంటే మన విజయవాడలో చాలా అంటే చాలా ఎక్కువగా వానలు కురుస్తూ, ఒకసారి గాలేస్తుంది, ఒకసారి వాన పడుతుంది, ఇంకోసారి ఎండ వస్తుంది, ఒకసారి ఎండ రాదు, ఒకసారి వాన రాదు, అసలు ఏది ఉండదు, చీకటి చీకటిగా అయిపోతుంది. సో అలా ఉండకుండా కాస్త స్టాగ్నెంట్గా ఉండే బాగుండేది అనిపించింది.
0: అయితే ఇలాంటి చేంజెస్కి, ఇలాంటి వెదర్ చేంజెస్ని మనం ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు, ఇంతకుముందు లేవు. అయితే దీనికి గల కారణాలు ఏంటి?
1: సో ఇప్పుడున్న వెదర్ చేంజెస్ ఎయిట్ వల్ల వస్తున్నాయంటే మేబీ డిఫారెస్టేషన్ కావచ్చు. అంటే ఇప్పుడు చెట్లు నరికేయడం వల్ల, అసలు చెట్లే మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి, ఆ దాన్నే మనం నరికేస్తే, అదే నరికేస్తే ఇంకా ఆక్సిజన్ అనేది, ప్యూర్ ఆక్సిజన్ అనేది ఉండదు మనకి. సో ప్యూర్ ఆక్సిజన్ కావాలి అని అంటే మనం చెట్లు నాటాలి, ఆ చెట్లు కట్ చేయకుండా ఉండాలి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ప్లాస్టిక్ యూసేజెస్, ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు అనేది పడేయటం వల్ల లేదా కాల్చడం వల్ల అలా జరుగుతూ ఉంటున్నాయి. సో వాటి వల్ల కూడా మనకి వెదర్ చేంజెస్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇలానే మనం కంటిన్యూ చేస్తే మన ఫ్యూచర్లో కూడా, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా హార్మ్ఫుల్ అయ్యే లైక్

0: సిచ్యువేషన్స్ రావచ్చు. సో దాన్ని మనం రిడ్యూస్ చేయాలని అంటే మనం చెట్లు అనేవి నాటాలి, దాన్ని పెంచాలి, అండ్ మనం దాన్ని మనం కేర్ చేయాలి. సో దానివల్ల మనకి వెదర్ చేంజెస్ అనేవి ఉండకుండా చేసుకోగలం. అది మన దాంట్లో మన చేతుల్లోనే ఉంటుంది, అది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా. సో మనం పరిరక్షణ చేసుకుంటే మంచిది.
1: అయితే ప్రియగారు, ఈరోజుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈరోజు ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవం. అయితే జనరల్గా ఇలాంటి రోజులు రాగానే అందరూ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టేసి లేకపోతే స్టోరీలు పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. అయితే స్టూడెంట్స్గా మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు ఏంటంటారు?
0: నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ వెదర్ చేంజెస్ని చూస్తూ ఉన్నా, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇట్లా పెడుతున్నారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన బిజీ లైఫ్లో మనం చేయాల్సింది ఏంటంటే, మనకి బిజీ లైఫ్ చాలా ఉంటుంది. సో దాంట్లో ఒక్క డే అయినా మనం ఫ్రీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, లేదా ఫ్రీగా ఉండే టైం అయినా ఉంటుంది. సో ఆ టైంలో మనం చెట్లు నాటడం కానీ, లైక్ పరిరక్షణ, లైక్ క్లీనింగ్ కానీ ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చెట్లు నాటితే మనకి మంచి మంచి ఆక్సిజన్ వస్తుంది, అండ్ వెదర్ అనేది బాగుంటుంది, ఇట్లా వెదర్ చేంజెస్ అనేవి రాకుండా కూడా ఉంటాయి. సో మీకున్న బిజీ లైఫ్లోనో ఒక ఫ్రీ టైం చూసుకొని, ఒక డే మంచి ఫ్రీ టైం చూసుకొని మీరు వెళ్ళి చెట్లు నాటడం, వాటిల్ని పెంచడం అనేది చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.
1: అయితే ప్రియాగారు, ఈ పర్టికులర్ డే వెనక ఉన్న మెయిన్ గోల్స్ ఏంటంటారు?
0: ఈ డేలో మనం చెట్లు నాటడం అనేది చేయాలి. అండ్ ఇప్పుడు మన మన వాటర్ ఉంటుంది, లైక్ కాలువలు కానీ, ఇప్పుడు ఆ కాలువలు కూడా ఇంప్యూర్ అయిపోతున్నాయి, లైక్ పొల్యూటెడ్ అయిపోయి పాపం అక్కడ ఉండే మనుషులు కూడా ఆ డర్టీ వాటర్ని తాగి వాళ్ళు కూడా డిసీజెస్ తెచ్చుకోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అలాంటివి జరగకుండా మనం చూసుకోవాలంటే చెత్త అనేది వాటర్స్లో పడేయకుండా వాటర్ని ప్యూర్గా ఉంచేటట్టుగా మనం చూసుకోవాలి. సో దానివల్ల కూడా మనకి వెదర్ చేంజెస్ అనేవి కూడా ఉంటాయి. వాటర్ వల్ల కూడా మనకి, ఇంప్యూర్ వాటర్ వల్ల కూడా వెదర్ చేంజెస్ అనేవి మనకు ఉంటాయి. సో అలా ఇప్పుడు ఈ వెదర్ చేంజెస్ అవడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము, అండ్ యానిమల్స్ అవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి, అవన్నీ మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి చెట్లు నాటడం చేయాలి, వాటర్ ప్యూరిఫైగా ఉంచుకోవాలి. సో మన బిజీ షెడ్యూల్లో ఫ్రీ టైం చూసుకొని వాటర్ ప్యూర్గా ఉంచుకునేటట్టుగా, అంటే డస్ట్ అనేది దాంట్లో పడేయకుండా ప్యూర్గా ఉంచుకునేటట్టుగా చూసుకోండి, అండ్ చెట్లు నాటేటట్టుగా చూసుకోండి మీకున్న ఫ్రీ టైంలోనే అంతే.
1: అయితే చాలా ఊర్లలో వాటర్ స్కేర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ స్కేర్సిటీకి గల కారణం ఏంటంటారు? అంటే మనం ఎక్కువ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువగా వాడేయడం వల్ల అంటారా, లేకపోతే మనం దేనైనా పొల్యూట్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇందాక దేని ఓవర్గా పొల్యూట్ చేసేయడం వల్ల అంటారా, లేకపోతే గ్లోబల్ వార్మేషన్ వల్ల ఏమైనా సమస్యలు వచ్చి అంటారా?
0: ఇది రెండు ఛాన్సెస్గా ఉండొచ్చు, గ్లోబల్ వార్మేషన్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్యూరిఫైయర్గా ఉంచుకుంటే ఇవన్నీ చేంజెస్ మనకి రావు కదా. లైక్ ఇప్పుడు చూస్తున్నాం చాలా స్మోక్ ఇది చూస్తున్నాం, ఎయిర్ వల్ల పొల్యూటెడ్ అయ్యే చూస్తున్నాము. ఆ ఎయిర్ మనం, ఇంప్యూర్ ఎయిర్ మనం పీల్చుకోవడం వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూసుకుంటున్నాము. అండ్ వాటర్ తాగడం, ఆ ఇంప్యూర్ వాటర్ తాగడం వల్ల చాలామంది చిన్నపిల్లలు కూడా చనిపోయడం మనం చూస్తున్నాము. సో ఇవన్నీ మనం చేయకుండా వాటి మీద బ్లేమ్ చేస్తే మనం ఏం చేయలేము కదా. మనం చెట్లు నాటడం కానీ, వాటర్ ప్యూరిఫైగా ఉంచడం కానీ, బ్యాడ్ ఎయిర్ అట్లా వెళ్లకుండా ఉండడం కానీ మనం చూసుకుంటే ఇవన్నీ మనకి డిసడ్వాంటేజెస్గా ఉండవు, మనకి అడ్వాంటేజెస్గా ఉంటాయి. సో మీకు ఇవన్నీ ప్యూరిఫైర్గా ఉంచడం, వాటర్ ప్యూరిఫైర్గా ఉంచడం, చెట్లు నాటడం, ఎయిర్ ఎక్కువ పొల్యూటెడ్ కాకుండా చేసుకుంటే మన వరల్డ్కి అండ్ మన గెలాక్సీ మొత్తం అన్నిటికీ మనకి బెస్ట్గా ఉంటుంది.
1: మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20

0: is range lands, recognize, respect, restore. On this occasion, Union Environment, Forest and Climate Change Minister Bhupendra Yadav urged all to remember that land is the foundation of all ecosystems and the source of our nutrition and energy cycles. Benchmark domestic equity indices were trading around 0.4% up in the forenoon session today. The Sensex rose 341 points to 77,150, while the Nifty added 89 points to 24,078 when reports last came in. The price for a barrel of Brent crude fell 5.4% to $78.66. With this, the oil prices dipped below $80 per barrel for the first time since March this year. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో స్వయం కృషి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట

0: ఉంచారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితం అవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తామనే నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్, టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 3వ సర్ సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవ్రాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవ్రాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనెగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో సత్కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి కదంబ కార్యక్రమం వింటారు.
1: ఇవి కృష్ణమాచార్యులు గారు, శ్రీ కె భాస్కర్ రామమ్మ గారు, శ్రీ రావి రాధాకృష్ణ గారు, శ్రీ నల్లమిల్లి మణిబాబు గారు మరియు శ్రీమతులు గుజ్జారి కాత్యాయని, వి మణికుమారి, బీబీ రవణమ్మ గారు. ఇప్పుడు శ్రీ ఇవి కృష్ణమాచార్యులు గారు ఒక భక్తి గీతాన్ని ఆలపిస్తారు.

0: నేర్పెను.
1: నా ఇష్ట దైవం శీర్షిక శ్రీమతి బివి రమణమ్మ.
2: సకల జీవులకు రక్షకుడు పోషకుడు శ్రీమన్నారాయణుడే. దుష్టరాక్షసుల బారి నుండి భూదేవుని రక్షించినటువంటి స్వామి. తాను రాముడిగా అమ్మ సీతమ్మగా అవతరించి ఎన్నో కష్టములు పడి రాక్షస సంహారం చేసి సాధువులకు రక్షణ కల్పించాడు. కృష్ణుడిగా అవతరించి కంసాది దుష్టరాక్షసులను సంహరించి భూభారాన్ని తీర్చాడు. నారాయణమూర్తి అనేక కళ్యాణ గుణములతో నిండినవాడు. రాముడిలో సౌశీల్యం దర్శించవచ్చు. కోతిలో అనే చిన్నచూపు చూడలేదు. సుగ్రీవుణ్ణి తన నాథుడిగా స్వీకరించినటువంటి స్వామి. రాముడు చక్రవర్తి అయినప్పటికీ తాను గొప్పవాడినని మనసులో కూడా లేకుండా గుహుణ్ణి తన సోదరునితో సమానంగా గౌరవించినటువంటి స్వామి. కృష్ణుడి అవతారంలో సౌలభ్యమను గుణం దర్శించవచ్చు. కుడి ఎడమలు తెలియని వారిలో ఒకటిగా కలిసిమెలిసి తిరుగుతూనే వారిని రక్షిస్తూ కోరికలన్నీ తీర్చేవాడు. నారాయణమూర్తికి వాత్సల్యం చాలా ఎక్కువ. ఒక తల్లి తన పిల్లలను ఎంతగా ప్రేమిస్తుందో అలాంటి అనేక తల్లుల ప్రేమ కలిపితే ఎంత గొప్ప ప్రేమో అటువంటి ప్రేమమూర్తి. వామనమూర్తి అయి ఈ సకల జగత్తును తన శ్రీపాద స్పర్శతో పునీతం చేశాడు. తల్లి తన పొత్తిళ్లలోని చంటిపాపని ఎట్లా తడుము చూసుకుంటుందో అట్లా ఈ భూమినంతను కొలుచుకునే నెపంతో చూసుకున్నాడు. ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెంది వెతకి చూచిన అందెందేగలడు ధనవాగ్రని వింటే అనగానే సకల పదార్థం లోపల నరసింహ రూపంతో వేంచేసి ఉండి ఒక స్తంభం చూపించి అడిగితే అక్కడి నుండే ఆవిర్భవించినటువంటి వాత్సల్యమూర్తి. ఆ క్షణంలో హిరణ్యకశిపుడిపై తీక్షణమైన చూపులను ప్రసరింపజేసి వాణ్ణి నశింపజేశాడు. అదే క్షణంలో ప్రహ్లాదునిపై చల్లని ప్రేమ నిండిన చూపులతో అనుగ్రహించి తల నిమిరి తరింపజేసినటువంటి స్వామి ఆయన్ని ప్రేమించే భక్తులపై అంతులేని వాత్సల్యాన్ని కురిపిస్తాడు. ఆయనే ఆపద్బాంధవుడు. పాండవులకు కలిగిన అనేక ఆపదలను కృష్ణ అని తలుచుకుంటే చాలు, వారి ఆపదలన్నీ తీర్చేవాడు. ద్రౌపదికి ఎంత ఆపద వచ్చింది. ద్రౌపది రుతిమతి అయి ఏకవస్త్రగా ఉన్నప్పుడు జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకుని వచ్చి వస్త్రాలను లాగేశాడు దుష్టుడైన దుశ్శాసనుడు. అప్పుడు గోవింద పుండరీకాక్ష రక్షించు అని శరణి వేడింది. ఆమె స్నానం చేసి మడికట్టుని జపించలేదు. ఆపద వచ్చింది, గోవింద అని పిలిచింది. అక్షయంగా వస్త్రాలు ఇచ్చి ఆపదలను పోగొట్టినాడు. ఆయనే జ్ఞానప్రదాత. ఆయన అనుగ్రహం వల్లనే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సకల విద్యాస్వరూపుడైన హయగ్రీవుణ్ణి స్మరిస్తే అన్ని విద్యలు ప్రసాదిస్తాడు. ఆయనే ఐశ్వర్యప్రదాత. విష్ణు వక్షస్థల వాసిని అమ్మ లక్ష్మీదేవి. విష్ణుపాదాలను ఆశ్రయించిన వారికి సకల ఐశ్వర్యములు సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి గృహము విష్ణుమూర్తి వక్షస్థలం. ఆయన్ను మన హృదయంలో పదిలంగా దాచుకుంటే లక్ష్మీదేవికి వేరే ఆశ్రయం లేకపోవడం వల్ల మన దగ్గరే స్థిరంగా ఉంటుంది. ఆయనే మోక్షప్రదాత. ఈ లోకంలో కావలసిన రక్షణ పోషణ సంపదలు అన్నీ ఇచ్చి ఆపదలను తొలగించి జ్ఞానం ప్రసాదించి తానే ఒక ఆచార్యుడిగా తన్ను ఆశ్రయించిన వారికి దర్శింపజేసి ఈ సంసార కోపం నుండి ఉద్ధరించి ముక్తిని ప్రసాదించి అంత్యకాలమందు మోక్షాన్ని ప్రసాదించి పరంపదంలో మహదానంద భాగ్యాన్ని ఆచార్యుని ద్వారా ప్రసాదిస్తారు. అందరికీ ఆచార్యుని అనుగ్రహం కలగాలని ఆ భగవ

0: అంతని కోరుకుంటున్నాను.
1: పద్మీ వీరన్ జీవితం. శ్రీ భాస్కర్ రాము.
2: నా పేరు కూచి భాస్కర్ రాము. మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి, తల్లిగారి పేరు సత్యవతి. నేను కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బిఎస్సి పూర్తి చేసి 1971 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం పొందాను. బ్రాంచ్ మేనేజర్గా పనిచేసి MM2 ఆఫీసర్ కేడర్లో కాకినాడ మెయిన్ బ్రాంచ్లో జూలై 2007 పదవీ విరమణ చేశాను. సంగీతం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని రిటైర్మెంట్ తర్వాత సత్కళావాహినిలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఆనందిస్తూ వేసవి శిక్షణా శిబిరంలో కర్ణాటక సంగీతం గాత్ర విభాగంలో చేరాను. సత్కళావాహిని వ్యవస్థాపకులు శ్రీ ఈవి కృష్ణమాచార్యులు గారు నన్ను ప్రోత్సహించి ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ డిప్లొమాకు కట్టించారు. నేను ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండ్ ఇయర్ థియరీ పాస్ అయి ఉన్నాను. సంగీతం కాకుండా నేను 25 సంవత్సరాల క్రితం భద్రాచలంలో పనిచేసినప్పుడు కూచిపూడి నృత్యం అడుగులు నేర్చుకుని తిరిగి రిటైర్మెంట్ అయిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ ఆర్ నటరాజ రామకృష్ణ గారి వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించి మొదటిసారిగా అక్టోబర్ 2010 స్థానిక బాలా త్రిపుర సుందర గుడిలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. జనవరి 2012 సత్కళావాహినిలో నా 5వ ప్రదర్శన ఇచ్చాను. గాత్ర సంగీతం డిప్లొమా పూర్తి చేసి చక్కటి ప్రదర్శన ఇవ్వాలని, నేను నేర్చుకున్న సంగీతాన్ని 4 నేర్పాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను.
1: నేను నా విశ్రాంతి జీవితం సత్కాలక్షేపం సేవ. శ్రీ నల్లమెల్లి మణిబాబు.
3: నేను సుమారు 25 సంవత్సరములు SBI ఆఫీసర్గా పదవి నిర్వహించి గత 10 సంవత్సరముల నుంచి విశ్రాంతి జీవితం గడుపుచుంటిని. అనేక సంగీత సాహిత్య సభలలో సేవ చేస్తూ జాయింట్ సెక్రటరీగా సత్కళావాహిని భక్తిరస సంగీత సంస్థలోనూ, సంగీత విద్వత్ సభలోను, శ్రీరామ సమాజంలోను, సత్యభాస్కర జీవన సంధ్య వృద్ధుల ఆశ్రమంలోను ట్రెజరర్గా సేవ చేస్తూ నా జీవితమును పూర్తిగా వినియోగించుకుంటుంటుని. ఓంశాంతి సమాజంలో సత్కళాక్షేపమును కూడా చేయుచుంటుని. భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు నేను సమాజ సేవ చేయుటకు నేను నిర్ణయించుకున్నాను.
1: ఇప్పటి వరకు మనం శ్రీ నల్లమెల్లి మణిబాబు సేవా కార్యక్రమాల గురించి విన్నాం. ఇప్పుడు చర్చావేదిక. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీయుతులు ఏవి కృష్ణమాచారి, శ్రీ కె భాస్కర్ రామ, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమెల్లి మణిబాబు, శ్రీమతి ఈ మణికుమారి, శ్రీమతి బివి రమణమ్మ, శ్రీమతి గుజ్జారి కాత్యాయని.
4: రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి మన అనుభవాలు కేంద్రీకృతం పరుచుకుంటూ 2 మంచి మాటలు, ఒక ఆశయం గురించి మనం మాట్లాడుకుందాం. ముందరగా నేను శ్రీ రావి రాధాకృష్ణమూర్తి గారిని 2 మాటలు అడుగుతాను. రాధాకృష్ణమూర్తి గారు, మీరు రిటైర్ ఉన్నారు, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, మీ ఆశయ సిద్ధి ఏంది, ఎందులో పనిచేశారు, మీ అనుభవం తెలుపవలసిందిగా కోరుతున్నాను.
5: నేను ONGC అని వినే ఉంటారు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. అందులో అసిస్టెంట్ కెమిస్ట్గా 1963 జాయిన్ అయ్యాను. 1998 జనరల్ మేనేజర్ కెమిస్ట్రీగా రిటైర్ అయ్యానండి. రిటైర్ అయిన తర్వాత కాకినాడలోనే ఉన్నాను. నాకు ఆశయం అంటే 4 కలిసిమెలిసి సుఖంగా ఉండాలి అనుకునేవాడిని. ఆ విధంగా నాకు కాకినాడ అంతకుముందు ఎక్కువ తెలియకపోయినా, సత్కళా వాహినిలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రోగ్రాంలకు వచ్చి విని ఆనందించి వారు ఏదైనా సహాయం కోరితే ఏమీ వెనక తీయకుండా చేస్తున్నాను.
4: మరి మీరు రిటైర్మెంట్ లైఫ్లో యోగాసనాలు, యోగాభ్యాసం తర్వాత అటువంటి ప్రక్రియలు ఏమైనా మీకు అలవాటు ఉన్నాయా, మెడిటేషన్ ఏమైనా చేస్తున్నారా?
5: మెడిటేషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పింది. ఏదైనా నీకు ఎప్పుడు ప్రశాంతంగా టైం దొరికితే దేవుణ్ణి తలుచుకో అని చెప్పారు. అదే నిద్ర లేచే ముందు 1-5 నిమిషాలు మంచం మీద పడుకునే స్మరించుకుంటుంటాను. తరువాత ఏవో పూజలు కార్యక్రమాలు కొద్దిపాటి చిన్నతనంలో జరిగిన నాళ్ళు జరిగాయి. తర్వాత ఎప్పుడు రాష్ట్రం బయటనే దూరాన్ని ఉండటంతో కొంచెం పూజలు

0: నియమాలు తగ్గినాయండి, అయినా కానీ భక్తి దేవుని మీద కాన్సన్ట్రేషన్ మటుకి ఏమీ తగ్గలేదు.
1: థ్యాంక్స్ అండి రాధాకృష్ణమూర్తి గారు. మరి మా కూచి భాస్కరరామ గారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎందులో పనిచేశారు, మీ శాస్త్ర జీవితం గురించి?
2: నమస్కారం అండి. నేను 1971 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం పొందాను. బ్రాంచ్ మేనేజర్గా చేసి కాకినాడ మెయిన్ బ్రాంచ్లో 2007 రిటైర్ అయ్యానండి. రిటైర్ అయిన తర్వాత సంగీతం మీద మక్కువ కొద్దీ మా ఇంటికి దగ్గరలో ఉండే సత్కళా వాహినికి వచ్చేసరికి ఇక్కడ చక్కటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్స్ చూడడం, ఏడాదికి 10 ప్రోగ్రాములు జరుగుతున్నాయని తెలిసి అందులో సభ్యత్వం తీసుకుని ఆ ప్రోగ్రాములన్నీ విని చక్కటి ఆనందాన్ని పొందాను. వేసవి శిక్షణా శిబిరంలో సంగీతంలో చేరి నేను మ్యూజిక్ డిప్లొమా కూడా పూర్తి చేస్తున్నాను. ఆ సంగీతమే కాకుండా నాకు డ్యాన్స్ మీద మక్కువ ఉండమ్లాంచి 25 క్రితం అడుగుల దాకా నేర్చుకుని ఆపివేసిన కూచిపూడి నృత్యాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ ఆర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర అభ్యసించి మొదటి ప్రోగ్రాంగా బాలాత్రిపురి సుందరగుడిలో 2010, ఐదవ ప్రోగ్రాంగా 2012 సత్కళా వాహినిలోనూ ప్రదర్శించానండి. రిటైర్మెంట్ తర్వాత ఇలా సంగీతం నేర్చుకోవడం, డ్యాన్స్ను ప్రదర్శించడానికి నాకు చాలా ఎంతో సంతోషం పొందుతున్నాను.
1: మీరు వయసులో పెద్దవారు అయ్యారు కదా, అంటే 70 పడి ఉండాలి మీరు, మరి నాట్యం చేస్తున్నప్పుడు మీకు కాళ్ళు అవి స్వాధీనపడతాయా, మీ శరీరం మీకు సహకరిస్తున్నదా?
2: డ్యాన్స్ చేయడం విషయంలో డ్యాన్స్ యొక్క గొప్పతనం అంతా మా గురువు గారిదనే చెప్పాలి. ఎందుకంటే నా బరువు 102 కేజీలు, మరి వయస్సు 70 ఉన్నప్పటికి కూడా అంత చక్కగా చేయగలిగానంటే వారు ఇచ్చిన చక్కటి శిక్షణే నాకు అలా ఉపకరించిందని, నేను వారి యొక్క శక్తి నాలో ప్రవేశించి అలా చేసిందని నేను భావిస్తున్నాను.
1: థ్యాంక్ యూ భాస్కరరామ గారు. సంగీతం నాట్యం కూడా రెండు కళ్ళుగా పెట్టుకుని మీరు చేస్తున్న కళాసేవ తద్వారా సమాజ సేవ కూడా జరుగుతుందని, మరి వయసును కూడా లెక్క పెట్టకుండా ఈ కళారంగాలు సేవ చేస్తుంది మీకు నా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను. నల్లమల్లి మణిబాబు గారు, స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ అధికారిగా ఇందులో పాల్గొంటున్నారు. మణిబాబు గారు, మీ శాస్త్రీయ జీవితంలో కొన్ని మంచి మాటలు వినిపించండి.
3: నేను శాస్త్రీయ జీవితంలోనూ ఆధ్యాత్మికంగాను సంగీతపరంగాను సాహిత్యపరంగాను ఉన్న కార్యక్రమాలకే వెడుతూ ఇంకా వేరే ఏమీ వ్యాపకం అనేది పెట్టుకోకుండాను నేను నా జీవితాన్ని గడుపుతున్నాను. ఎక్కడైనా సరే టీవీలు చూడడం కానీ సినిమాలు చూడడం కానీ ఆహార నియమాలను పాటించుకుంటూ ఆ శాస్త్ర జీవితాన్ని నేను గడుపుతున్నాను.
1: మరి ఇంకా మా రిటైర్డ్ మహిళామణులు అంతా ఉండిపోయారు దీంట్లో, మరి వారి గురించి చెప్పే ముందుగా మరి నా గురించి కూడా నేను చెప్పుకోవాలి కదా ఒక నిమిషం. నేను ఈవి కృష్ణాజల్గా రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్గా గత 20 కాకినాడ నుంచి విజయవాడ వరకు అనేక రైల్వే స్టేషన్లో పనిచేశాను. అనేక ప్రశంసా పత్రాలు అవార్డులు సంపాదించుకున్నాను. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం నుంచి గత 20 లలిత సంగీతం పాడుతూ ఈ సంగీత సేవలు కూడా చేస్తూ కాకినాడ పట్టణంలో ఓ చక్కటి ఆధ్యాత్మిక సంగీత కళా సంస్థ అయిన సత్కళా వాహిని భక్తుల సంగీత సంస్థ మా తల్లిగారైన శ్రీమతి శ్రీనివాసమ్మ గారు స్థాపించిన సంస్థని ముందరే తీసుకెళ్తూ దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంటూ మహిళల్ని చైతన్యపరిచే విధంగా ఈ సత్కళా వాహిని తీసుకెళ్తూ దాంట్లోనే సంక్రాంతి మంజరి సంగీత కళాశాలని ఒక అనుబంధ సంస్థని, యువవాహిని గానవాహిని అనే అనుబంధ సంస్థలతో పాటు కళా సత్కళను సంగీత ఆధ్యాత్మిక మాసపత్రిక కూడా నిర్వహించుకుంటూ మన కళారంగానికి కొన్ని సేవలు చేస్తున్నాం. కళారంగంతో సమాజ సేవలు కూడా చేయాలనే ఒక సంకల్పం కూడా నాకు, ఎందుకంటే రైల్వేలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు నేను ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, ప్రయాణికుల యొక్క కష్టతరాలన్నీ చూసిన తర్వాత ప్రజలకి కొంతవరకు సేవ చేయాలనే బాధ్యత ఉన్నాను. భగవంతుడు తప్పకుండా నాకు అవకాశం కల్పిస్తే మా డిపార్ట్మెంట్ ఎక్స్ డిపార్ట్మెంట్ మా రైల్వేలోను మరి ఇతర కళారంగంలో కూడా మరిన్ని సేవలు చేసి ముందరికి తీసుకెళ్ళగలిగిన సమాజాన్ని సవినీగా మనవి చేసుకుంటూ మా మహిళా సోదరీమణులు కూడా ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి వచ్చారు. మా రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని శ్రీమతి వి మణికుమారి గారు ఈ యొక్క సమాజ సేవ కానీ మరి వారి డిపార్ట్మెంట్ అనుభవాన్ని కానీ నేర్పవలసిందిగా కోరుతున్నాను.
4: నేను వి మణికుమారిని రైల్వేలో కాకినాడ పోర్ట్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నేను 2007 మార్చిలో రిటైర్ అయిపోయాను. ఇంక తర్వాత అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమంలో ఏ ఊరు ఎక్కడికి ఎప్పుడు పిలిచినా మాస్టర్ కార్యక్రమంలో సంగీత కార్యక్రమంలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ పాల్గొనడానికి ఆయనతో సహకరిస్తున్నాను.
1: మణికుమారి గారు, మీరు రిటైర్

0: కదా రైల్వేలో, రైల్వే రిటైర్డ్ ఉద్యోగ సంఘంలో కూడా మీరు పనిచేస్తున్నట్టుగా నాకు తెలుసు, దాని మీద ఒకవేళ చెప్తారు.
1: రైల్వేలో ఎప్పటికప్పుడు జనవరి జూలై నెలలో వచ్చే డిఏలకు ఎప్పటికప్పుడు అందరికి అందుతున్నాయా లేదా అని సెక్రటరీ గారిని కనుక్కొని, ఎవరికి ఏమి రావట్లేదో ఒక వాళ్ళకి తెలుసుకొని, వాళ్ళ బాగోగులు కనుక్కొని ఆయనకి చెప్పి, ఆయనకి రికమెండ్ చేసి రావాల్సిన విధంగా వచ్చేటట్టుగా చేసేటందుకు సహకరిస్తున్నాను. నా సాయశక్తిలా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను, చేస్తున్నాను కూడాను.
0: రిటైర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ మాతృభూమిని కూడా మర్చిపోకుండా దాని కొన్ని సేవలు చేయాలని, మీ యొక్క సేవలు మాకు చాలా ఆనందంగా ఉంది, మీరేమైనా అంటారా?
1: రేడియో కార్యక్రమంలో మాత్రం చాలా నేను మార్నింగ్ నుంచి కార్యక్రమం ఫాలో అవుతూ ఉంటాను. 6 గంటల భక్తి రంజని, 6:30కి చింతన అనే కార్యక్రమం మటుకు రెగ్యులర్గా వింటాను. తర్వాత 8:30కి విశాఖపట్నం వచ్చే 100 సంవత్సరాలు వెలుగు జిలుగులు అనే కార్యక్రమం చాలా ఇంట్రెస్ట్గా వింటాను. తర్వాత 9:30కి వచ్చే శ్రోతల గారి పాటలు మాత్రం, నా బుధవారం వచ్చే నాటికలు, 10:30కి వచ్చే పాత సినిమా పాటలు అంటే చాలా ఇష్టం నాకు, అందుకని రెగ్యులర్గా అవి మటుకు వింటూ ఉంటాను. విశాఖపట్నం స్టేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఏది మానకుండా వింటూ ఉంటాను.
0: ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం వారికి మన అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మనకి కాచాయని గారు చర్చలో మీరు ఏ ఉద్యోగం చేశారు, మీ అనుభవాన్ని ఏమైనా చెప్తారా?
2: నా రిటైర్మెంట్ తదనంతరం నేను ఎక్కువ జీవితకాలాన్ని సత్కళా వాహినిలోనే గడుపుతున్నా. అంటే అమ్మ అన్న పదంతో ఒక చిన్న 4 అక్షరాలు మాత్రము చెప్తాను. ఆ అనగానే విచ్చుకొని, మా అనగానే కలుసుకునే అద్భుతమైన పదం అమ్మ. అమ్మ మాట మధురం, అమ్మ పాట మధురాతి మధురం, అమ్మ పదం అద్భుతం, అమ్మ చేతి గోరిముద్దలు అమృతమయం. అమ్మే నా ప్రాణం, అమ్మే నా జీవం, అమ్మే నా సకలం, అమ్మే నా సర్వం, నా జీవన గమనానికి మార్గదర్శం అమ్మ.
0: చాలా బాగా చెప్పారమ్మా. మీ యొక్క రిటైర్డ్ ఉద్యోగ అనుభవంతో పాటు చక్కని కవితను కూడా రాసి కళాత్మకంగా చక్కటి కవిత వినిపించారు. మీకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నుంచి ధన్యవాదములు. ఈ చర్చలో రావణమ్మ గారు కూడా పాల్గొన్నారు. బేత వెంకటరమణ గారు, మీ రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా ఉంది చెప్పండి.
3: నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో స్టెనోగా జాయిన్ అయ్యి 2012లో రిటైర్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగా పనిహేని, మా నాన్నగారు ఎప్పుడు కూడా సంగీతం పాటలు పాడించేవారు, భాగవతం పుస్తకంలో చదివించేవారు. నా వయసు 5 సంవత్సరం నుండి కూడాను అది అలాగా ఎప్పుడు పాడుకుంటూ ఉండటమే తప్ప నేను ఎప్పుడూ సంగీతం నేర్చుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఈ సత్కళా వాహిని మంజరి సంగీత కళాశాలలో జరిగే ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవాలకి వచ్చి నాకు ఎంతో ఆనందం అనిపించింది. అప్పుడే మన సంగీత కళాశాల సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. 3 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వరకు కూడా ఎవరన్నా ఇందులో పాల్గొవచ్చు అన్నారు మాస్టర్. అనగానే నేనన్నాను, నాకు నేర్తారా స్వామి అన్నాను. అనేసరికి, రెండమ్మా మేము నేర్తాము అన్నారు. వారి యొక్క ప్రోద్బలంతో నాకు ఇంకా ఈ సంగీతం బాగా నేర్చుకుని డిప్లొమా కూడా కట్టాలని వారు ఎన్నో రకాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా రిటైర్మెంట్ లైఫ్ సంగీతంతో ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను.
0: భక్తి సంగీతం ప్రధాన లక్ష్యంగా వికాస్ తరగని తత్కాలమైన సంస్థల్లో మీరు చేస్తున్న సేవలు ఆజంద్రార్కం అజరామరం కాగలవని చెప్పి ఆశిస్తూ, ఈ చర్చా వేదికలో మరి పాల్గొన్న ఆత్మీయులైన సోదరి సోదరి మళ్ళందరూ కూడా అభివందనలు అందజేస్తున్నాను.
2: ఇప్పటి వరకు చర్చావేదికలో పాల్గొన్నవారు శ్రీయుతులు శ్రీ ఇవి కృష్ణమాచార్యులు, శ్రీ కె భాస్కర్ రామం, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమల్లి మణిబాబు, శ్రీమతులు గుజ్జారి కాత్యాయని, బి మణికుమారి, బివి రమణమ్మ, చివరగా వైద్య నారాయణ హరి. సమాజ సేవలో వైద్యం, డాక్టర్లుగా ఎనలేని పేరు ప్రఖ్యాతులుగాంచి సమాజ సేవలు అందిస్తున్న డాక్టర్ ఎం సుబ్బారావు గారు, డాక్టర్ చిక్కాల సరోజిని గారు వారి యొక్క అనుభవాలను తెలియజేస్తారు.
4: గత 50 సంవత్సరాల నుంచి నేను కాకినాడ టౌన్లో నా రూపాయి వైద్యం చేసేటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా చేసేటువంటి ఏర్పాటుగా నేను చేస్తున్నాను. ఈరోజు మనకి 20 సంవత్సరాలు అయిపోయి 20-25 సంవత్సరాల దాకా అయిపోవచ్చు, తర్వాత 3-4 సంవత్సరాలు అవుతుంది. సత్కళా వాహినిలో కూడా నేను డాక్టర్ సరోజిని గారు కూడా ఇద్దరూ కలిపి ఇక్కడ మేము ఒక డిస్పెన్సరీ ఓపెన్ చేసి రన్ చేస్తున్నాం. పేద ప్రజలు అనేటువంటి వారు ఎవరు వచ్చినప్పటికీ కూడా మేము ఫ్రీ సర్వీస్ చేసేటువంటి ఏర్పాటు ఎప్పుడూ కూడా జరుగుతుంది, జరుగుతూనే ఉంది, ఇంకా ముందు కూడా జరుగుతుంది. ఇంకా ఎటువంటి మనుషులు

0: వచ్చినప్పటికీ కూడా మేము వైద్యం చేసేటువంటి ఏర్పాటు మా ఇద్దరిలోనూ కూడా చక్కటి పోషణలో రన్ అవుతుంది. మా వృత్తికి కూడా ఆయన ధర్మం చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు.
1: నేను డాక్టర్ చిక్కారి సరోజిని అండి. నేను పూర్వము అంటే నేను ఈ కాకినాడ కాలేజ్ స్టూడెంట్ని. నేను సౌదీ అరేబియా నుంచి వచ్చి 4 సంవత్సరాలు అయింది. దానికంటే ముందు 92 నుంచి కూడా కృష్ణమాచార్య గారు వాళ్ళ అమ్మగారు శ్రీనివాస అమ్మగారి దగ్గర నేను కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత ఆవిడే స్థాపించారు సత్కళావాహిని. తర్వాత నేను సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. వచ్చేసే ముందు రిజైన్ చేసే ముందు అందరూ అడిగారు, మీరు అంత బిజీగా ఉంటారు కదా కాకినాడ వెళ్ళి అందులో ఏం చేస్తారు అని. అప్పుడు చెప్పాను సత్కళావాహిని అనే సంస్థ ఉంది, మన రిటైర్మెంట్ అయిన తర్వాత అటువంటి సంస్థల్లో మనం ఉండటం చాలా మంచిది అని అనుకుని ప్రతి శనివారం కూడా నేను డాక్టర్ సుబ్బారావు గారు ఇద్దరం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ప్రతి వాళ్ళకి ఫ్రీగా చేస్తాం. మొన్న ఈ మధ్య ఇంకొకటి కూడా అనౌన్స్ చేశాము కంపెనీ వాళ్ళకి, వాళ్ళు ఎటువంటి మొబైల్ క్యాంప్స్ చేసినా సరే మా సంస్థ నుంచి మేము కూడా రూరల్ ఏరియాస్కి వచ్చి మేము సేవలు అందిస్తామని చెప్పాము. సో ఆ విధంగా కూడా కొంత మా సత్కళావాహిని ద్వారా రూరల్ ఏరియాకు కూడా సర్వీస్ చేయాలనే మోటివేషన్ ఉంది మాకు. సో ఎవరికైనా ఇప్పుడు అవసరం వచ్చినా రూరల్ ఏరియాలో మా సంస్థ నుంచి మా డాక్టర్ల తరపున మా ఇద్దరి తరపున ఎల్లప్పుడూ మా హెల్ప్ ఉంటుందని. ముందు ఇక్కడ వృద్ధాశ్రమం పెట్టాలి అని వచ్చాను 4 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఒక 1 ఇయర్లో వృద్ధాశ్రమం కూడా ఉంటుంది.
2: ఇప్పటి వరకు డాక్టర్ ఎం సుబ్బారావు, డాక్టర్ చిక్కాల సరోజిని వారి యొక్క అనుభవాలను చక్కగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
3: కాకినాడ సత్కళావాహిని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు శ్రీ వి కృష్ణమాచారి, శ్రీ కె భాస్కర్ రామం, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమల్లి మణిబాబు, శ్రీమతులు గుజ్జారి కాత్యాయని, వి మణికుమారి, బివి రమణమ్మ, డాక్టర్ ఎం సుబ్బారావు, డాక్టర్ చిక్కాల సరోజిని.
4: ఇంతవరకు మీరు సత్కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

అంతవరకు మీరు కార్మిక గేయం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు. గోవింద గోవింద, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి బంగళపూడి అనిత సూచించారు. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంలోని ఆక్వారంగం, మామిడి, పొగాకు పంటల పరిస్థితి, రైతులకు అందిస్తున్న మద్దతు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతుల అవకాశాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ, ఆర్టీజీఎస్ కార్యాలయాలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ టెర్మినల్ నిర్మాణ పనులను మరో 4 నెలల్లో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోనికి తీసుకురానున్నామని అన్నారు. విమానాశ్రయ విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పనతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రైల్వే పైవంతెన ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉండటంతో 142 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆర్బీఓ నిర్మాణం పూర్తయిన తర్వాత మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని తెలుపుతూ
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. నోవెలి సెంటర్ లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అది డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్ కి దగ్గర రోడ్ అవన్నీ మొదలైన వర్క్, సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్ గా ఫార్మ్ అయిపోతుంది. దాని వల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదేపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసిన అవకాశం ఉంటుంది. 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది, అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు, భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తే కావాల్సిన వసతులు గానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం.
0: సింగపూర్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మెరీనా బే శాండ్స్లో ఉన్న సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ కొలిన్ గోతో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతకు సంబంధించి అమలు చేస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సింగపూర్లోని తువాసు సౌత్ వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశ భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ దేశ భద్రతను మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సాయుధ దళాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశ భద్రత రక్షణ రంగాల బలోపేతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు నవభారత నిర్మాణానికి దోహదపడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ప్రాచీన వారసత్వమని పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో యోగా ఆరోగ్యకరమైన జీవితానికి మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: మన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. రెగ్యులర్ మన లైఫ్ స్టైల్ లో యోగాను ఒక పార్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారు విజయకృష్ణ గారికి, ఎంపీ సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజయవాడ సన్షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ కడపలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ టోర్నీలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా myGOV.com వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు.

ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేటి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి శ్రీమతి పత్తిపూరపు రమాదేవి గారి ప్రసంగం వింటారు.
8: ప్రపంచం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉంది. సాంకేతిక విప్లవం శరవేగంగా మానవ జీవితంలో రోజుకో కొత్త మార్పుని తీసుకొస్తుంది. ఈ ఆధునిక కాలంలో వేగవంతమైన అభివృద్ధిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మన దైనందిన జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్, సెల్ఫోన్, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ డివైజెస్, మైక్రోఫోన్లు, పెన్ డ్రైవ్లు, క్యాలిక్యులేటర్స్, ఇంటర్నెట్, శాటిలైట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఎక్కువగా ఉంది. దేశ భద్రత, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా యువత యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య, వైద్య, వృత్తి సంబంధమైన డిజిటల్ పేమెంట్స్, ఇలా చాలా రకాలుగా ఈ పరికరాలు మన నిత్య జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. పూర్వకాలంలో పుస్తకం హస్తభూషణం అనేవారు. ప్రస్తుతం సెల్ఫోను హస్తభూషణంగా మారింది. మనిషి నిత్య జీవితంలో సాంకేతిక అవసరాల ఆవశ్యకత బాగా పెరిగింది. వీటి వలన ఉపయోగం ఎంత ఉందో, ప్రమాదం కూడా అంతే ఉంది. అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ డిజిటల్ మీడియా మాయా ప్రపంచానికి ఆకర్షితులవుతున్నారు. వీటి కారణంగా ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన చదువుని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. సెల్ఫోన్ కొనివ్వలేదనే కారణంతో స్తోమత లేని తల్లిదండ్రులపై భౌతిక దాడులు చేయడం, చిన్న చిన్న విషయాలకే అలిగి ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పెద్దవారి నుంచి నెలల వయసున్న పసిపిల్లల వరకు ఎలక్ట్రానిక్ వస్తువుల మాయలో పడిపోతున్నారు. యువత యువకులు ఎక్కువ వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ డిజిటల్ మీడియా అని చెప్పవచ్చు. ఈ మధ్య క్రొత్తగా

ఏఐ పరిజ్ఞానం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అందుబాటులోకి వచ్చింది. దీని వలన మానవాళికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా తీవ్రమైన ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏఐ టెక్నాలజీ మనుషుల యొక్క పనిభారాన్ని, వారి రోజువారీ జీవిత అవసరాలను సులభతరం చేసినప్పటికీ ఉద్యోగ మరియు వ్యక్తిగత భద్రతకు, అలాగే సమాజము దేశం యొక్క రక్షణ ప్రయోజనాలకు తీవ్రమైనటువంటి

ద్వార పనులను అత్యంత వేగంగా సమర్థవంతంగా చేయవచ్చు. తప్పులు జరగకుండా ఈ టెక్నాలజీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆరోగ్య రంగంలో ఏఐ ఉపయోగాలు మాట్లాడుకుందాం. మనిషి శరీరంలో రాబోయే వ్యాధులను ముందుగా గుర్తించడంలోనూ, కొత్త మందులను ఆవిష్కరించడంలోనూ, శస్త్రచికిత్సల్లోనూ చాలా ఉపయోగపడుతుంది. డేటా అనాలిసిస్, పెద్ద మొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించి భవిష్యత్తులో తీసుకోబోయే కొత్త కొత్త వ్యాపార నిర్ణయాలకు ఈ ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. సైబర్ భద్రత, ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీనివలన చాలా విధాలుగా మానవ జీవితానికి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు, బ్యాంకింగ్ రంగంలో వ్యాపార లావాదేవీల్లో అకౌంట్స్లో సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోయి, ఒక మనిషి చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సంపదనంతా ఒక్క ఫోన్ కాల్ డేటా చోరీ జరిగి, ముఖ్యంగా మధ్యతరగతి వారు, అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేనివారు ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సైబర్ దాడులను పసిగట్టడం, హ్యాకింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో మరియు సురక్షిత వాతావరణాన్ని ఏర్పరచడంలోనూ సహాయపడుతుంది. ఇప్పుడు ఏఐ వలన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం అధికంగా ఉంది. మనుషులు చేసే పనులను రోబోట్లు చేయడం వలన మనుషులతో పనిచేయడానికి అంతగా అవసరం రాదు. ఒక వ్యక్తి ఎప్పుడు చేయని పనులను లేదా తన జీవితంలో ఎన్నడూ మాట్లాడని మాటలను చేసినట్టుగా, మాట్లాడినట్లుగా మార్చబడి నకిలీ వీడియోలు లేదా అసభ్యకరమైనటువంటి ఫోటోలను ఏఐ ద్వారా సృష్టించి సామాజిక మరియు కుటుంబ బంధాలను విడదీయబడుతుంది. సున్నితమైన వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుంది. ప్రతి చిన్న విషయానికి ఏఐ మీద ఆధారపడటం వలన మనుష్యులలో సహజ సిద్ధంగా ఉండే ఆలోచన సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం చాలా ఉంది. అలాగే దేశ భద్రత కూడా ప్రశ్నార్థకంలో పడుతుంది. మనుషుల ఆంతరంగిక విషయాల్లో ఏఐ జోక్యం ఎక్కువవడం వలన వారిలో అభద్రతాభావం పెరిగిపోయి తీవ్రమైన ఒత్తిడి ప్రభావానికి లోనవుతారు. ముందు ముందు మనిషి సర్వస్వతంత్రుడుగా, స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా తన జీవితాన్ని గడపలేడేమోననేది సత్యం. ఇలాంటి ఉపద్రవాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే అనేది మనం గ్రహించాలి. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోని మిగతా దేశాలన్నిటికంటే విశిష్టమైన మరియు పటిష్టమైనటువంటి స్థానంలో ఉంది. ఏదో ఒక వేడుక గానీ, పండుగ సందర్భం గానీ, బంధువులు స్నేహితులు కలుసుకునే సందర్భం వచ్చినప్పుడు పూర్వకాలంలోలాగా వారిని చిరునవ్వుతో పలకరించడం, బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడగడం, కాసేపు వారితో మర్యాదపూర్వక సంభాషణ కొనసాగించడం చాలా వరకు ఈ మధ్యకాలంలో తగ్గిపోతున్నాయి. నేటి యువతరం ల్యాప్టాప్, సెల్ఫోన్లలో తల ఎత్తకుండా, ప్రక్కన ఏం జరుగుతుందో కూడా గమనించకుండా వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ కారణంగా సామాజిక బంధాలు చాలా బలహీనపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు అతిగా వాడటం వలన వచ్చే ఆరోగ్య సమస్యలేంటో మాట్లాడుకుందాం. ల్యాప్టాప్, కంప్యూటర్లో కొన్ని గంటల పాటు నిరంతరాయంగా ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేయడం వలన మెడ, వెన్నుపూస, అలాగే కంటి సంబంధమైన వ్యాధులు, ఊబకాయం, చిరాకు, కోపం, మానసిక ఆందోళన, చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించడం, ఇలా చాలా సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటికి తగినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఏదైనా విషయం పెద్దవారి నుంచి నేర్చుకోవడంలో చాలా వేగంగా స్పందిస్తారు. పిల్లల ముందు పెద్దవారు సాధ్యమైనంత తక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం చేయాలి. రోజుకు ఒక గంట నుంచి 2 గంటలకు మాత్రమే వారి స్క్రీన్ టైం ఉండాలనే నియమం ఖచ్చితంగా పాటించాలి. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడడం, బామ్మ తాతలతో సహా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అందరూ కలిసి భోజనం చేయడం, ఎక్కువ సమయం పిల్లలతో గడపడం వలన వారిలో
అభద్రతాభావం

0: లేకుండా చేయవచ్చు. వారిని వీలున్నంతవరకు విహారయాత్రలకు, దర్శనీయ స్థలాలకు తీసుకెళ్లడం వలన పిల్లల్లో మానసిక ఎదుగుదల బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సర్వేలు తెలియజేస్తున్నాయి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కథలు ఇంట్లో పెద్దవారితో చెప్పించడం పిల్లలకి చాలా మంచిది. వారి సెలవు దినాల్లో వ్యాయామం, యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్, ఆటలు మొదలైనవన్నీ నేర్పించాలి. కళల పట్ల వారి ఆసక్తిని గమనించి వారికి తర్పీదు నిప్పించడం లాంటివి చేయాలి. క్రమబద్ధమైన జీవితం గడిపే విధంగా రోజువారీ టైం టేబుల్ వారి కోసం ఏర్పాటు చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు ప్రతి తల్లిదండ్రులు తీసుకోవడం వలన ఇబ్బడి ముబ్బుడుగా మన ఇంట్లోకి వచ్చి పడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుండి రేపటి భవిష్యత్తు తరాలను కాపాడుకోవచ్చు. మన అభిమాన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాల పండగ పూర్తి చేసుకుంది. భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్న గొప్ప ప్రసార మాధ్యమం మన ఆకాశవాణి. ఆకాశవాణిలో మన ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ చాలా ప్రాచుర్యం పొందిన కార్యక్రమాల్లో ప్రముఖముగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి నెల ఆఖరు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని. అలాగే ఆకాశవాణిలో ప్రతిరోజు సుప్రభాతం నుంచి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, పాటలు, కథలు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. పెద్దవారు, యువతి యువకులు, పిల్లలు, వృద్ధులు, రైతులు, మత్స్యకారులు, రకరకాల వృత్తుల్లో ఉన్నవారు ఎవరి పనికి ఆటంకం లేని విధంగా ఎవరి పనిపాటలు వారు చేసుకుంటూనే రేడియో ప్రసారాలు వినవచ్చు. చివరగా చిన్న అభ్యర్థన, అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు మన పూర్వీకులు. మన నిత్య జీవితంలో ఏది ఎక్కువైనా దాని ఫలితం చేదుగానే ఉంటుంది. కంప్యూటర్ కానీ, సెల్ఫోన్ కానీ ఎంత అవసరమో అంతే వాడటంలో మనకి ఒక క్లారిటీ ఉండాలి. నమస్కారం.
1: మీరింతవరకు నేటి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పి. రమాదేవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈరోజు కార్యక్రమంలో పొడిబారిన చర్మం తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఋతువులు మారే కొద్దీ చర్మపు స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. మృత కణాలన్నీ ఒంటి మీద పేరుకుపోయి ఉంటాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోతే అవి అలానే ఉండిపోయి మరికొన్ని ఇతర సమస్యలకు కూడా దారితీస్తాయి. అందుకే చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం. చూడగానే ఆకర్షించే మన ముఖ సౌందర్యం చర్మం ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. వయసు పైబడుతున్నా యౌవనంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనేలా చేయొచ్చు అంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. ముందుగా చర్మం మీద మృత కణాలను ఎలా తొలగించుకోవచ్చో చెప్పుకుందాం. స్నానం పూర్తి కాగానే మంచి బాడీ లోషన్ ద్వారా కానీ క్రీమ్ ద్వారా కానీ సున్నితంగా మర్దనా చేయాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నీలి ఈ 5 రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు తరచుగా తింటూ ఉండాలి. బాగా పండిన ఒక అరటిపండు, ఒక అవకాడో, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి స్వయంగా బాడీ కండిషనర్ను తయారు చేసుకుని వాడుకోవచ్చు. కేవలం ఆలివ్ నూనె కొబ్బరి నూనెతో మర్దనా చేసినా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన కొవ్వు లభించే అవకాడో, నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, చేపలు ఇంకా ముడి ధాన్యాలను తరచుగా తింటూ ఉండాలి. ఈ జాగ్రత్తల్లో ఏ కొన్ని పాటించినా చర్మ సంబంధమైన ఏ సమస్యలకు గురికాకుండా చక్కటి నిగారింపును మన సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు

0: చర్మానికి మెరుగు ఎలా తేవాలో తెలుసుకుందాం. చర్మ సౌందర్య పదార్థాలు చాలానే ఉండొచ్చు, అయితే అవి ఎంత ఉపయుక్తంగా ఉంటాయనేది ఎంత ముఖ్యమో, మనకు ఎంత అందుబాటులో ఉంటాయనేది కూడా అంతే ముఖ్యం కదా. అలా అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే సౌందర్య సాధనం, సాధనం కన్నా పదార్థం అంటే బాగుంటుందేమో, సౌందర్య పదార్థం ఒకటి ఉంది, అదే బియ్యపిండి. ఇది సహజ సిద్ధమైన చర్మ సౌందర్య సాధనం. దీనికి చర్మంలో అదనంగా ఉండే సిబమ్ను పీల్చివేయడం ద్వారా చర్మాన్ని మృదువుగా తయారు చేసే లక్షణం ఉంది. స్నానానికి ముందు బియ్యపిండిని వాడే సంప్రదాయం ఎప్పటినుండో ఉన్నా ఇందులోని పోషకాలు, లవణాలు, సౌందర్య మూలకాల గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువే. నిజానికి బియ్యంలో ఉండే అమినో యాసిడ్లు, విటమిన్లు చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు కాంతిహీనం కాకుండా కాపాడతాయి. బియ్యం పిండిలో అరటిపండ్లు, ఆముదం కలిపి పేస్ట్లా తయారు చేసుకుని వాడితే ముఖం మీద ఏర్పడిన నల్లటి మచ్చలన్నీ తొలగిపోతాయి. మచ్చలతో పాటు సన్నని గీతలు ఈ పేస్ట్తో మాయమైపోతాయి. ప్రత్యేకించి ముఖం మీద అలసట లక్షణాలు పోయి ముఖం హాయిగా కనిపిస్తుంది. నిమ్మకాయ రసంలో కొన్ని నీళ్లు కలిపి ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత బాగా రుద్ది కడిగితే ముఖం తాజాగా ఉంటుంది. క్యారెట్ను గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని 1 గంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. మరిగించిన పాలలో దూదిని ముంచి ముఖంపై తుడవాలి. కంటికి కనిపించని దుమ్ము, ధూళిని తొలగించి ముఖ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పాలమీగడలో కొన్ని చుక్కలు తేనె, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగితే ముఖం కాంతివంతంగా అవుతుంది. ఇప్పుడు కాలుష్యం నుండి చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చో చెప్పుకుందాం. కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడుకుంటూ ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించాలంటే ఇలా చేయాల్సిందే. బయటకు వెళ్లే ముందు మాయిశ్చరైజర్ తప్పకుండా వాడాలి. పండ్ల తొక్కలతో ముఖం మీద రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. వాతావరణ కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, ఏ విటమిన్, ఇంకా సి విటమిన్, సిరం ఉన్న చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడుకోవచ్చు. ఆహారంలో ఎక్కువ భాగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి నూనె శిరోజాలకు చాలా మంచిది. దీనివల్ల మొటిమలు, కురుపులు తగ్గుతాయి. అంతేకాదు చర్మం మృదువుగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ముడతలు పడదు, పొడిబారదు కూడా. వీటన్నిటికీ కారణం చర్మానికి కావలసిన తేమను అందించే గుణాలు కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉండడమే. రోజు కంటి చుట్టూ కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం ముడతలు పడదు. కొబ్బరి నూనె తేనెలను సమపాళ్లలో కలిపి పేస్ట్లా చేసి ముఖానికి రాసుకుంటే మచ్చలు, కురుపుల బాధ ఉండదు. పైగా చర్మం మృదువుగా ఉంటుంది. కొబ్బరి నూనె ముఖానికి పూయడం వల్ల చర్మంపై బ్యాక్టీరియా చేరనే చేరదు. చర్మం మీద కంటికి కనిపించని దుమ్ము పేరుకుపోతుంది. దాన్ని తొలగించాలంటే క్లెన్సర్ను మించింది లేదు. అయితే అందుకు రసాయనాలతో నిండిన క్లెన్సింగ్ ఉత్పత్తులు వాడటం కన్నా ఎటువంటి హాని కలిగించని పచ్చి పాలు వాడడం చాలా ఉపయోగం. ఇవి మంచి క్లెన్సర్గా పనిచేస్తాయి. అది ఎలాగంటే పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. ఇప్పుడు ముఖంపై జిడ్డు పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. శనగపిండి చర్మంపై మలినాలను పోగొడుతుంది. ముఖం మీద ట్యాన్ పోవడానికి ఫేస్ ప్యాక్లా దీన్ని వాడుకోవచ్చు. శనగపిండిలో పెరుగు, నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుని 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే మన ముఖ సౌందర్యాన్ని, చర్మ సౌందర్యాన్ని అద్భుతంగా పెంచుకోవచ్చు. విన్నారు కదండి, పొడిబారిన చర్మం తాజాగా ఉండాలంటే ఏం చేయాలో.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తాప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good afternoon. This is Akashwani and I'm Shagun Chopra with the midday news. The headlines.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణిని సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలు, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నయీ రోషని చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: మీరు విన్న పాట జాన్ చిత్రం నుంచి. మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు రెడీగా ఉన్నారా? ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే 0866-24-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ప్రశ్న అడిగేస్తున్నాను, అందరూ వాట్సాప్లోకి వచ్చేయండి. మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం వసంతం చిత్రం నుంచి ఒక పాట విందాము.

మరి నేను ప్రశ్న ఇలా అడిగానో లేదో అలా ఆన్సర్స్ వచ్చేసినాయి. చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ రాశారు. నేను అడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాంచ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలులంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసిహెచ్ డేవిడ్, దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వరగంటి బదరీ విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. వారందరి తరపున కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, లక్ష్మీ నరసమ్మ, చిరంజీవి, పావని, సాయిరాం, తనూజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్.

పంపించారండి. తర్వాత ఎవరు పంపించారంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. వెంకట సుబ్బయ్య ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీకాంత్ సంధ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కత్తి నారాయణ ఎడవల్లి గ్రామం రాచర్ల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల సియోన్స్ సియోనా నాగటిపండు అశోక్ బాబు ప్రకాష్ సుష్మా వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి పోలు శివదాసు రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర ఇనమడుగు నుండి తుమ్మా పద్మావతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి తర్వాత పీర్జాదిగూడ శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గణేశ్వరరావు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత

సమీనా నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంతమంది పేర్లు చదివేశాక ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ఓకేనా అండి, క్వశ్చన్ విన్నారా? తరువాత రామ్ వీరంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షాలేం రాణి చేబ్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మరి ఆన్సర్ చూసేద్దామా? ఓకే అండి, నేను అడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, ఎవరో పంపించారు చూద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అరుణాచల్ ప్రదేశ్లోని కీ పన్యోర్, ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రతిపాదించిన బయో హ్యాపీ

నెస్ అనే భావన ఆధారంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. దీనిని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇంకా అక్కడ జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసి అమలు చేయడం జరిగింది. జీవ వైవిధ్య పరిరక్షణ, ఆహార భద్రత, ఇంకా స్థానికుల శ్రేయస్సును పెంపొందించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. బయో హ్యాపీ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్లోని కీప్ అండ్ యూర్. ఓకేనా? మరి మనకి ఇంకా కొంతమంది పంపించారు ఇప్పుడు. వినయ్, శ్రీదేవి, శైలజ, ఎనీవే ఆన్సర్ చదివేసినా కూడా మరి పేరు చదువుతున్నా నేను. ఇంకోళ్ళ నుండి శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా పంపించారండి. పంపించిన వారు తిరిగి పంపించవద్దు. సత్యనాథ్ హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మరి మనం రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? నేను అడగబోతున్న సెకండ్ క్వశ్చన్, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఏ సంస్థ రూపొందించారు? ప్రశ్న మరొకసారి, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఎవరు రూపొందించారు? ఓకేనా? ఈ ప్రశ్నకు సమాధానం చూసేలోగా సంతోషం చిత్రం నుంచి ఒక పాట విందాము.

నేనడిగిన ప్రశ్న, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఏ సంస్థ రూపొందించారు అని అడిగాను కదా. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత నెల్లూరు జిల్లా ఇనమడు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కే రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక, అవినిగడ్డ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కత్తి నారాయణ, ఎడవల్లి గ్రామం, రాచర్ల మండలం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రభ, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వారణాసి నుండి రెంటచింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహబూబ్, సుభాని కరెక్ట్ ఆన్సర్ అండి. కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ మీరు సగం ఆన్సరే పంపించారు. ఇంకా ఫుల్ ఆన్సర్ ఉంటుందండి. ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్. రామ్, వీరంపల్లి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనాథ్, హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కోట, మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ, పాలకొల్లు నుంచి హాఫ్ ఆన్సరే పంపించారండి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచారి రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చూసుకోండి. కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరావు కోదాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా తగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్, నాగటిపండు అశోక్ బాబు, శోభన్ బాబు, ప్రకాష్, సుష్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఒరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొల్లు నుండి శ్రీనివాసరావు, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమ్య, మనోహర్ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి హాఫ్ ఆన్సరే పంపించారండి. పీర్జాదిగూడ శ్రీకాంత్, సంధ్య, నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు కరెక్ట్ ఆన్సర్ అండి. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స, హైదరాబాద్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత నెల్లూరు నుంచి రేవతి, రాజశేఖర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, హాఫ్ ఆన్సరే కరెక్ట్ అండి. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య, మీరు కూడా కరెక్ట్.

ఆన్సర్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్న, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఎవరు రూపొందించారు, అనగా ఏ సంస్థ రూపొందించారు అని అడిగాను కదా. బెంగళూరులోని బ్రిక్ ఇన్స్టెమ్ సంస్థ సెప్యో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో రూపొందించారు. ఇదేంటంటే రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ పెస్టిసైడ్ సూట్ అన్నమాట ఈ కిసాన్ కవచ్ అనేది. బ్రిక్ ఇన్స్టెమ్ అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి మనకి టైం తక్కువగా ఉండటం వల్ల జల్సా చిత్రం నుంచి ఒక పాట విందాం.

మరి కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుద్దాం. రేపటి యువలయలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సంస్కృత పాఠం వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి?
2: మృచ్ఛకటికం నాటకంలో ద్వితీయాంకంలో వసంతసేన ఉదార స్వభావం మరియు ఆనాటి సమాజంలోని జూదగాళ్ల పరిస్థితులను శూద్రకుడు చాలా చక్కగా చిత్రించాడు. దాన్ని వివరిస్తాను.
1: అవశ్యం ఆర్యా.
2: ఉత్తమం. మాధురుడు కళ్ళు నులుపుకుంటూ, అరే దేహి దేహి, ఒరే నా డబ్బు మూటను ఎవరా అంటే, జూదరి భర్త, యావదేవ వయం దర్దురీణ కలహాయితాః తావదేవ స పురుషోపక్రాంత, అయ్యా మనం దద్దునితో గొడవ పడుతుండగా ఇంతలో వాడు పారిపోయాడు. మాధురుడు, జోదగాడి పిరికిలు గుద్దు వల్ల ముక్కు పగిలి రక్తస్రావం అయింది కదా, ఆ గుర్తుల వెంట వెళ్దాం పద. వాటి వెంట వెళ్తూ వెళ్తూ జోదరి భర్త వసంతసేనాగృహం ప్రవిష్ట సహ, వాడు వసంతసేన ఇంటిలోకి దూరాడు. మాధురుడు, భూతాని సువర్ణాని, అయితే దీనారాలు దొరికినట్లే. జూదరి, రాజకులంగత్వా నివేదయామహ, రాజసభకు వెళ్ళి నివేదిద్దాము. ఇంతలో వసంతసేన మదనికకు అతనెవరో వివరాలు తెలుసుకోమని సంజ్ఞ చేస్తుంది. లోపలికి దూరాడు కదా సంవాహకుడు అతని గురించి. మదనిక, కుతః ఆర్యః, కోవా ఆర్యః, కశ్యవా ఆర్యః, కాంవా వృత్తిం ఆర్య ఉపజీవతి, కుతోవా భయం, తమరెక్కడి వారు అంటే ఏ ఊరు అని అడగడంలో అన్నమాట. తండ్రి ఎవరు, ఎవరివాడు, తమరి వృత్తి ఏమిటి, మీ జీవనోపాయం ఏమిటి, భయం దేనికి, ఇవన్నీ అడిగింది ప్రశ్నల పరంపర. సంవాహకుడు, శృణోతు ఆర్య, ఆర్యే మే పాటలీపుత్రం జన్మభూమి, సంవాహకస్య వృత్తిం ఉపజీవామి. ఓ పూజ్యురాలా విను, పాటలీపుత్రం నా జన్మస్థలం. ఇక్కడ ఆర్యే అంటే అమ్మ అనొచ్చు, అక్క అనొచ్చు, అనేక రకాలుగా శబ్దం. పెద్ద కాపు పిల్లవాడిని ఒళ్ళు పట్టే వృత్తిని చేపట్టాను. వసంతసేన, సుకుమారాఖలు కళాశిక్షిత ఆర్యేణ, అత్యంత సుకుమారమైన కళ నేర్చుకున్నారే. సంవాహకుడు, ఆర్యే కళా ఇది శిక్షిత ఆజీవిక ఇదానీం సంవృత్త, అక్క కళ అనే నేర్చుకున్నాను, నేడు అదే జీవనోపాధి అయింది. అక్కడ మదనిక, అతి నిర్విణ్ణమార్యేణ ప్రతివచనం దత్తం తతస్తత. తమరు అత్యంత విషాదంగా జవాబిచ్చారే. ఇంకా ఇంకా. సంవాహకుడు, తత ఆర్యే ఏష నిజగృహ ఆహిండకానాం ముఖాత్వాపూర్వ దేశదర్శన కుతూహలేనాహాగత, ఇహాపి మయా ప్రవిశ్యోజ్జయినీమేక ఆర్య శుశ్రూషిత, యస్తాదృశ ప్రియదర్శన ప్రియవాదీ దత్వా నకీర్తయతి, అపకృతం విస్మరతి కిం బహునా ప్రలపితేన దక్షిణతయా పరకీయమివాత్మానమవగచ్చతి శరణాగతవత్సలశ్చ. నేను మా ఇంట పాటలీపుత్రముననే ఊరూరు తిరుగువారి నోటి నుండి, అనగా బైరాగులు సన్యాసులు మొదలైనటువంటి వారి వలన విని కొత్త దేశాన్ని కొత్త ప్రాంతాన్ని చూడాలనే కోరికతో ఇక్కడకు వచ్చినాను. ఇక్కడను ఉజ్జయినిలోనే ప్రవేశించి అయ్యకు సేవ చేసి తిని సంవాహనాది చేత కాబోలు ఎవరైతే ఒకసారి చూచిన మాటిమాటికి చూడవలననిపించి క్రొత్త యందము అనగా సాటిలేనివాడుగా తోచువాడు, తీయని మాటలవాడు, దానమును బయటకి చెప్పనివాడు, దానే మౌనం అన్నట్లుగా ఉండేవాడు, అపకారమును మనస్సును ఉంచుకొననటువంటి వాడు, మరచిపోయేవాడు, అసలు ఇన్ని మాటలెందుకు, దయా మోమాటము వలన తనను ఇతరుని అధీనుని వశముననున్నవానిగా తలంచు వానికిని కావలసినదెల్లా సమకూర్చేటటువంటి వాడు, అనగా శరణన్నవారి ఎడ బిడ్డల వలె వాత్సల్యము కలవాడు అని ఇన్ని విశేషణాలు చెబుతూ ఉంటే మదనిక, క ఇదానీం ఆర్యాయా మనోరథాంతరస్య గుణాంశ్చోరైజ్జననీ అలంకరోతి, ఉజ్జయినీ అలంకరోతి అంటే ఇన్ని సుగుణాలను దోచుకుని

ఈ ఉజ్జయినీ నగరమునకు అలంకారముగా ఇందు కాపురమున్నవాడు నీ మనోరథము కంటే వేరెవరున్నారమ్మా? వసంతసేన: సాధు భంజే, మయాపి యవమేవ హృదయేన మంత్రితం. ఓ చెలి, లెస్సగా చెప్పావే, నేనును అలాగే ఆలోచిస్తున్నాను. మదనిక: ఆర్య, తతస్తతః. ఇంకేమిటి చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది? ఆర్యే: స ఇదానీం అనుక్రోశకృతై ప్రధానై. అమ్మా, తన ధనము అర్థులు అనగా కోరిన వారికి

0: చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది? ఆర్యే స ఇదానీం అనుక్రోశకృతై ప్రధానై. అమ్మా, తన ధనము అర్థులు అనగా కోరిన వారికి కోరినంత ఇచ్చుట చేత అతడిప్పుడు అంటూనే ఆగిపోయాడు. వసంతసేన అంటోంది, కిముపరత విభవ సంవృత్తం, ఏమి అతని వైభవాన్ని విభవాన్ని కోల్పోయాడా? సంవాహ అనాఖ్యాతమేవ కథమార్యయా విజ్ఞాతం. అమ్మా, నేను చెప్పకుండానే మీరు గ్రహించారే. వసంతసేన, కిమత్ర జ్ఞాతవ్యం? దుర్లభాగుణా విభవాశ్చ అపేయేషు తడాగేషు బహుతరముదకం భవతి. ఇక్కడ తెలియవలసిందేముంది? గుణములతో కూడినటువంటి వాడికి విభవమును అరుదు, అంటే వైభవం కోల్పోతూ ఉంటాడు లోకంలో. తాగడానికి పనికిరాని తటాకాలలో నీళ్ళెక్కువ. ఆర్య, కిం నామధేయక్కలు సహా? ఆర్య, అతని పేరేమిటో అని అడిగింది చెలికెత్తైన మదనిక. సంవాహుడు, ఆర్యే క ఇదానీం తస్య భూతల మృగాంకస్య నామ న జానాతి, స ఖలు శ్రేష్ఠి చత్వరే ప్రతివసతి, శిలాఘనీయ నామధేయ ఆర్య చారుదత్తో నామ. అక్క, ఆ భూలోకపు చంద్రుని పేరు తెలియని వాడెవ్వడు? అతడు షాహుకారు చౌకులో కాపురమున్నాడు. మెచ్చిన పేరు గలవాడు చారుదత్తడని పేర్ల అతడు కీర్తిని పొందినటువంటి వాడు. వసంతసేన సహర్షం ఆసనాదవతీరి ఒక్కసారిగా తాను కూర్చున్నటువంటి ఆసనం నుండి కిందకి దిగినదై, ఆర్యస్య ఆత్మీయమేతద్గేహం చేటి దేహి అస్య ఆసనం తాళవృంతకం గృహాణ పరిశ్రమ ఆర్యస్య బాధతే. వెంటనే ఆ కూర్చున్న కుర్చీలోంచి లేచి, అయ్యా, ఈ ఇల్లు తమదిగా భావించవచ్చు. ఓ చెలి, ఈయనకు ఒక ఆసనమిమ్ము, వింజామర పుచ్చుకొనుము. ఆర్యుడు మిక్కిలి అలసి ఉన్నాడు. ఎప్పుడైతే అతడో అతనికి చారుదత్తుడికి సన్నిహితుడని తెలిసిందో వెంటనే ఆవిడ ఈ సపర్యలు చేయమంది. మదనిక అలాగే చేసింది. సంవాహకుడు స్వగతంలో అనుకుంటున్నాడు లోపల. కథమార్య చారుదత్తస్య సంకీర్తనేన ఈదృశో మే ఆదర. సాధు ఆర్య చారుదత్త. సాధు, పృథివ్యాం త్వమేకో జీవసి శేష పునర్జన స్వసితి ఇది పాదయోహో నిపత్య. భవతు ఆర్యే భవతు, ఆసీనేషీదతు ఆర్యా. ఏమి, చారుదత్తుని పేరు చెప్పినంత మాత్రము చేతని నాకింత ఆదరము జరుగుతున్నదే. శబాష్ చారుదత్త, శబాష్. ప్రపంచములో నీ ఒక్కడవే జీవించియున్నాడు. బతుకనగా నీవే బ్రతుకువలను గాని తక్కినవారు ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే బతికి ఉన్నారు అని ఆమె కాళ్లపై పడి, అమ్మా, నాకు ఈ ఆదరము చాలు, మీరు పీఠంపై కూర్చోండి అన్నాడు. వసంతసేన వెంటనే ఆసనంలో కూర్చుని, ఆర్య కుతహాస ధనిక, అయ్యా ఆ ధనికుడెక్కడా అని అడిగితే సంవాహకుడు వసంతసేనతో చారుదత్తుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఇలా చెబుతున్నాడు. ఐశ్వర్యం కంటే సజ్జనత్వమే గొప్పదని వర్ణిస్తూ ఈ శ్లోకం చెప్పాడు. విను.
1: అవశ్యమార్యా.
0: సత్కారధన ఖలు సజ్జన కస్య నభవతి చలాచలం ధనం యః పూజయితుమపి జానాతి స పూజా విశేషమపి జానాతి. ఇదానీం భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: సత్పురుషులకు ఇతరులను ఆదరించడం గౌరవించడమే నిజమైన నిరంతర సంపద. లోకంలో డబ్బనేది ఈరోజు ఒకరి దగ్గర ఉంటే రేపు మరో దగ్గరికి వెళ్తుంది, అది ఎవరికీ స్థిరంగా ఉండదు. కానీ చారుదత్తుడు ఎలాంటివాడంటే, ఎదుటివారిని మనస్ఫూర్తిగా గౌరవించడమే కాకుండా ఎవరికి ఏ సమయంలో ఎలాంటి సహాయం చేయాలో ఎలా సత్కరించాలో తెలిసిన గొప్ప సంస్కారవంతుడు అని భావం. తెలిసింది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: అస్తు, ఇక నాటకంలో వసంతసేన ఇలా అంటుంది. వసంతసేన అంటోంది, తతస్తత, ఇంకా చెప్పండి, చారుదత్తుడు గురించిన మాట ఇంకా చెప్పండి. తతస్తేనార్యేణ సంవృత్తి పరిచారక కృతోస్మి చారిత్రావశేషే చ తస్మిన్ ద్యూతోపజీవీ అస్మి సంవృత్త తతో భాగదేయ విషమతయా దశ సువర్ణం ద్యూతే హారితం. అమ్మా, నేనా మహాపురుషుణ్ణి సేవిస్తున్నాను. ఆయన విభవమును కోల్పోయిన పిదప నేనీ జూదంలో ప్రవేశించా. నా మంద భాగ్యం చేత నేడు 10 సువర్ణములు

0: అప్పుపడ్డాను మాధూరకుడు. ఉత్సాదితోస్మి, ఉషితోస్మి, నన్ను మోసం చేసి పారిపోతివి కదరా అంటున్నాడు సంవాహకుడు. ఏతౌ తౌ సభిక ద్యోతకరౌ మామనుసంధత్త సాంప్రతం శ్రుత్వా ఆర్యా ప్రమాణం. అమ్మా, ఆ సభికుడు, ఈ జోదగాడును నన్ను వెతకుచూ ఇటే వస్తున్నారు. వారి మాటలు వినండి. తమదే భారం. వసంతసేన మదనికే వాసపాద విసంస్థులతయా పక్షిణి ఇతస్తతోపి ఆహిండంతే. చేటి తద్గచ్చ ఏతయో సభిక ద్యోతకరయో అయమార్య ఏవ ప్రతిపాదయతీతి ఇదం హస్తాభరణం త్వం దేహి. ఓ మదనిక, తాము గూండ్లు కట్టుకుని కాపురమున్న చెట్లు పడిపోగా నాలుగు వైపులకు చెదిరిపోయిన పక్షుల విధంగా ఉన్నది. ఆ సభిక జూదరులకు ఈ హస్తాభరణమును ఈతడిచ్చిరని ఇచ్చిరమ్ము అని కంకణం తీసి ఇచ్చింది తన చేతికొన్నదాన్ని. మదనిక గృహీత్వా యదా ఆర్య ఆజ్ఞాపయతి. అమ్మా, మీరు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. ఆర్య కతర యువయోహో సభిక, మీలో సభికుడెవ్వడు? అప్పుడు మాధురుడు వసంతసేనను ఉద్దేశించి వసంతసేన అందాన్ని, ఆమె హావభావాలను వర్ణిస్తూ, ఆమె మాట్లాడే తీరును పరిహసిస్తూ, ఆశ్చర్యపోతూ వర్ణిస్తున్నటువంటిది ఈ సందర్భం. ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు, చెప్తాను విను.
1: అవశ్యమార్యా.
0: కస్యత్వం తను మధ్యే అధరేణ రతదష్ట దుర్వినీతేన జల్పసి మనోహర వచనమాలోకయంతి కటాక్షేణ. ఇప్పుడు ఈ శ్లోకానికి భావం చెప్తాను విను.
1: అవశ్యమార్యా.
0: ఓ సుకుమారమైన నడుము కలిగిన సుందరి, నువ్వు అసలు ఎవరిదానవు? ప్రేమక్రీడలో దంతక్షతానికి గురైనట్లుగా ఉన్న నీ కింది పెదవితో ఇంత మధురమైన మాటలు పలుకుతూ ఓరచూపులతో నన్ను చూస్తున్నావు అని భావం.
1: ధన్యవాదః ఆచార్య, సాధయామి.
0: శుభమస్తు, సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాచగిరి వెంకటరత్నం బృందం వారిచే జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి రాజగిరి వెంకటరత్నం బృందం వారిచే జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, యాసిన్ నిజార్ పాడిన గీతం, చిత్రం కుమారి 21F.

చిత్ర గీతాలు కార్యక్రమంలో వినబోయే గీతం సిరివెన్నెల సాహిత్యం, మిక్కీ జే మేయర్ సంగీతం, కార్తీక్ సాయి శివాని పాడిన గీతం, చిత్రం ముకుందా.

0: చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: దీప్తి.
1: హాయ్ మ్యామ్.
0: హౌ ఆర్ యూ?
1: ఐమ్ ఫైన్ మ్యామ్.
0: మరి 90 ఇయర్స్ ఆకాశవాణి వ్యాసరచన పోటీల్లో సెకండ్ ప్రైజ్ గెలుచుకుని వన్డే ఆర్జీగా మాట్లాడటానికి వచ్చావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణికి అండ్ మా టీచర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
0: ఈ కాంపిటీషన్లో ప్రిపేర్ అవడానికి ఎవరైనా హెల్ప్ చేశారా నీకు?
1: ఎస్ మ్యామ్, నా మెయిన్ సోర్స్ అయితే ఇంటర్నెట్ అండ్ నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను.
0: విలువైన అభిప్రాయాలను మీ తాతయ్య అమ్మమ్మలు నీకు చెప్పారా?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా అమేజ్ అయిపోయారండి. ఎక్కడో కూర్చున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది అని. అండ్ ఆ టైంలో అక్కడికి టెక్నాలజీ కూడా వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళకి. అండ్ వాళ్ళు సాంగ్స్ వినడం కానీ, న్యూస్ వినడం కానీ, లేదా కొత్త కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కానీ, అలా వాళ్ళు ఒక పర్సన్గా గ్రో అయ్యారండి.
0: మరి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు నీతో షేర్ చేసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
1: నాకు చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విని నేను కూడా ఒక పర్సన్గా గ్రో అయ్యాను. అండ్ బిజీ లైఫ్లో నేను కొంచెం టైం కేటాయించి సెల్ఫ్ గ్రోత్ కూడా ఉండాలి అని చెప్పాను.
0: మరి నువ్వు గెలవగలను అనుకున్నావా? ముందుగానే గెస్ చేసావా?
1: అంటే పార్టిసిపెంట్స్ చాలామంది ఉన్నారు, బట్ మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే మనం ముందుకెళ్ళాలి.

0: గలం. ఇంకా రేడియో గురించి నీకేమైనా తెలుసా?
1: ఆల్ ఇండియా రేడియో అంటే ప్రతి చోటకి వెళ్తుంది, ఆల్ ద పార్ట్స్ ఆఫ్ కంట్రీకి వెళ్తుంది. అండ్ ఎవరెవరికైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదో, ఈవెన్ టుడే వాళ్ళకి కీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ లేదా ఫ్యాక్స్ చెప్పడం కానీ అండ్ న్యాచురల్ కెలామిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది.
0: ప్రజెంట్ ఏం చేస్తున్నావు దీప్తి?
1: ప్రజెంట్ నేను బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నాను మ్యామ్, థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది.
0: ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు?
1: లైబ్రేరియన్.
0: లైబ్రేరియన్, నైస్. లైబ్రేరియన్ అనేది చాలా తక్కువ మంది చూస్ చేసుకునే ఫీల్డ్ కదా, అందరూ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇతర రంగాల్లో స్థిరపడాలనుకుంటారు. మరి నువ్వు అది చూస్ చేసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏమన్నా ఉందా?
1: నాకు చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లోరింగ్ అండ్ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉండేది మ్యామ్. బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలనే ఛాన్సెస్ తక్కువ ఉండేవి, సో నేను ఇంట్లోనే కూర్చొని బుక్స్ చదివేదాన్ని అండ్ అలా నా క్యూరియాసిటీని ఫుల్ఫిల్ చేసుకుండేదాన్ని.
0: ఇంకా ఆ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్ళకి ఎలాంటి కోర్సులు చేయాలో, ఏమేమి ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయాలో ఏమైనా ఐడియా ఉందా?
1: అంటే ఎంఎస్సీ లైబ్రరీ సైన్సెస్ చేయొచ్చు, లైబ్రరీ కోర్సెస్ ఉంటాయి, సర్టిఫికెట్ కోర్సెస్, వాటితో పాటు స్టైఫండ్స్ వస్తాయి అండ్ లోకల్ లైబ్రరీస్లోకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు.
0: మీకు ఇంకా ఏమైనా హాబీస్ ఉన్నాయా?
1: ఎస్ మ్యామ్, సింగింగ్ అండ్ డాన్సింగ్.
0: నీ ఫేవరెట్ సాంగ్ ఒక 2 లైన్స్ పాడి వినిపించగలవా?
1: చుట్టూ

0: మరి ఇప్పుడు యూత్ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు కదా, అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా నీకు?
1: ఇంట్రెస్ట్ అయితే ఉంది మ్యామ్, బట్ మోర్ దాన్ దాట్ నాకు ఇంట్లో కూర్చొని నా మీద నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాలి అండ్ నా సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచించాలి అనే దాని మీద నేను ఎక్కువ అలైన్గా ఉన్నాను. సో నేను ఇంట్లో కూర్చొనే బుక్స్ చదువుతాను లేదంటే సిరీస్ చూస్తాను, జస్ట్ నాతో నేను టైం స్పెండ్ చేసుకుంటాను.
0: మరి బుక్స్ ఎక్కువగా చదవటం ఇంట్రెస్ట్ అన్నావు కదా, ఎలాంటి బుక్స్ చదువుతావు?
1: ఫిలాసఫీ బుక్స్ మ్యామ్.
0: ఇంత చిన్న

0: నా మీద నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాలి అండ్ నా సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచించాలి అనే దాని మీద నేను ఎక్కువ అలైన్గా ఉన్నాను. సో నేను ఇంట్లో కూర్చొనే బుక్స్ చదువుతాను లేదంటే సిరీస్ చూస్తాను, జస్ట్ నాతోనే టైం స్పెండ్ చేసుకుంటాను.
1: మరి బుక్స్ ఎక్కువగా చదవటం ఇంట్రెస్ట్ అన్నావు కదా, ఎలాంటి బుక్స్ చదువుతావు?
0: ఫిలాసఫీ బుక్స్ మ్యామ్
1: ఇంత చిన్న ఏజ్లోనే ఫిలాసఫీ బుక్స్ చదువుతావు, ఎందుకు వచ్చింది ఫిలాసఫీ బుక్స్ పట్ల నీకు ఇంట్రెస్ట్?
0: అంటే మోస్ట్లీ అవి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల అండ్ నా క్యూరియాసిటీ ఆన్ లైఫ్ మీద.
1: మరి రచనలు ఏమైనా చేస్తావు, బుక్స్ చదువుతా అన్నావు కదా.
0: యాక్చువల్లీ రైటర్ అవుదాం అనుకున్నాను బట్ పోయట్రీ మాత్రం నేను ఇప్పటికీ చేస్తాను.
1: మరి ఒక పోయిట్రీ మాతో ఏదైనా షేర్ చేసుకుంటావా?
0: ఈ పోయం ఇంగ్లీష్లో ఉంది. పోయం పేరు ఆడ్ ఆర్ యునీక్. యువర్ ఐస్ మేడ్ మీ రియలైజ్ ఐమ్ ద వన్ ఫర్ యూ టిల్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. యువర్ హెయిర్ అ జెమ్ దట్స్ రేర్, ఇట్ మేక్స్ మై సోల్ రిపేర్. యువర్ స్మైల్ ఫిల్డ్ విత్ హోప్ అండ్ లైట్, ఐ కాంట్ ఫైండ్ సిమిలర్ ఈవెన్ ఇఫ్ ఐ రన్ మైల్స్. యువర్ లిప్స్ హ్యాడ్ మీ ట్రిప్డ్ ద హైట్స్ ఐ కుడ్ గో ఫర్ వన్ కిస్. యువర్ ఫేస్ ఇట్స్ అ గాడ్స్ గ్రేస్, ఐ కుడ్ కిల్ ఫర్ ఇట్ వితౌట్ అ ట్రేస్. యువర్ సోల్ అండ్ యువర్ మోల్స్, అచీవింగ్ దెమ్ ఈజ్ మై లైఫ్ టైమ్ గోల్. దే సే ఆడ్, ఐ సే యునీక్, యు లుక్ లైక్ అ గాడెస్ ఆఫ్ గ్రీక్. ఆల్ యువర్ ఇన్సెక్యూరిటీస్ షేప్ యూ లైక్ అ బ్యూటీ, అండ్ యువర్ పర్సనాలిటీ ఈజ్ వన్ ఇన్ మిలియన్ స్వీటీ. థ్యాంక్ యూ.
1: నైస్ దీప్తి, మా కోసం దీన్ని తెలుగులో ఒకసారి వివరిస్తావా?
0: అంటే ఒక అమ్మాయి తన లుక్స్ గురించి తీసుకొని చాలా ఇన్సెక్యూర్గా ఉంటుంది అండ్ సొసైటీ కూడా చాలా ప్రెజర్ పెడుతుంది, బట్ డెస్పైట్ ఆల్ ఆఫ్ ఇట్ నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి ద వే యూ లుక్. అండ్ అంటే నీకున్న ఫీచర్స్ అవి వేరే వాళ్ళకి లేవు, నేను వాళ్ళలా ఉండాలి అని చెప్పి అనుకుండేదానికంటే నీ దగ్గర ఉన్న ఫీచర్స్ యునీక్ అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వడం, సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలని, అప్పుడే మనం ఏదైనా సాధించగలం.
0: సరే
1: దీప్తి, మరి ఫిలాసఫీ ఇష్టం అన్నావు కదా, సరదాగా ర్యాపిడ్ ఫైర్ ఆడదామా ఫిలాసఫీ మీద?
0: ఓకే మ్యామ్.
1: మరి నీ ఫస్ట్ క్వశ్చన్, ఫిలాసఫీని తెలుగులో ఏమంటారో తెలుసా?
0: తత్వశాస్త్రం.
1: ఓకే, ఫిలాసఫీ అనే పదం దేని నుండి వచ్చింది?
0: ఫిలాసఫీ అనే పదం గ్రీక్ నుంచి వచ్చింది. ఫిలాసఫియా.
1: ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ, తత్వశాస్త్ర పితామహులు ఎవరు?
0: సాక్రటీస్.
1: నైస్. ఫిలాసఫీ చదువుతా అన్నావు కదా, నీకు నచ్చిన రెండు బుక్స్ పేర్లు?
0: ద స్ట్రేంజర్ బై ఆల్బర్ట్ క్యాము అండ్ మెటమార్ఫోసిస్ బై ఫ్రాన్స్ కాఫ్కా.
1: ఎందుకు నచ్చాయి ఆ రెండు బుక్స్ నీకు పర్టికులర్గా?
0: అవి మోస్ట్లీ నాకు చాలా రిలేటబుల్గా అనిపించాయి అండ్ నా సెల్ఫ్ గ్రోత్కి అవి చాలా యూజ్ అయ్యాయి.
1: ఎట్లా?
0: నేను ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నా సరే ఆ సిచ్యుయేషన్ మీద కూర్చొని ఏడవడం కంటే ఆ సిచ్యుయేషన్ ఒక పర్సన్గా గ్రో అయ్యే వ్యూ ఇచ్చాయి ఈ బుక్స్.
1: ఇప్పుడు ఒక పాట విందామా?
2: మాస్ చిత్రం నుండి సుమంగళి ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు.

0: ఇంత చెన్నైస్లోనే బుక్స్ ద్వారా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావు.
1: అంటే నాట్ ఓన్లీ బుక్స్ మ్యామ్, నేను సిరీస్ కూడా చూస్తాను. ఫిలాసఫికల్ అండ్ ఎడ్జీ సిరీస్ చూస్తాను బికాజ్ నాకు ఎక్స్ప్లోరింగ్ అండ్ క్యూరియాసిటీ చాలా ఎక్కువ.
0: నీకున్న ముఖ్యమైన ఫ్రెండ్స్లో బుక్స్ కూడా ఒకటి అంటావు.
1: ఎస్ మ్యామ్.
0: ఇంకా స్పోర్ట్స్ ఇంకా ఏమైనా హాబీస్ ఉన్నాయా దీప్తి నీకు?
1: స్పోర్ట్స్ ఆడతాను మ్యామ్, బట్ నాట్ యాజ్ అ హాబీ, ఎప్పుడైనా ఒకసారి. బికాజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి, అండ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటాను.
0: యోగా ఇలాంటివి చేస్తావా?
1: యోగా అండ్ క్యాలిస్థెనిక్స్ ట్రై చేస్తున్నా ఇప్పుడు.
0: ఒకసారి దాని గురించి చెప్తావా?
1: క్యాలిస్థెనిక్స్ అంటే అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఇప్పుడు జిమ్కి వెళ్తారు అండ్ యోగా చేస్తారు, అవి రెండు ఓకే, హెల్దీయే. బట్ క్యాలిస్థెనిక్స్ అనేవి మన బాడీ మీద మనకి ఒక కంట్రోల్ ఇస్తుంది, అండ్ కాళ్ళ మీదనే కాదు చేతుల మీద కూడా నిలబెట్టగలుగుతాం.
0: దీని గురించి ఎలా తెలుసుకున్నావు?
1: నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ట్రై చేశారు అండ్ వాళ్ళు కూడా చెప్పారు ఇది బెటర్ ట్రై చేయనండి.
0: రిజల్ట్స్ వస్తాయని నేర్చుకున్నాక ఎలా అనిపించింది మరి?
1: ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డౌట్ని పోగొట్టే థింగ్ క్యాలిస్థెనిక్స్ అంటే. మన బాడీ మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ మనం ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నా సరే ఆ సిచ్యుయేషన్ నుంచి బయట పడచ్చు మనము అనే ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది.
0: ఓకే దీప్తి, బుక్స్ కాకుండా నేను ఇన్స్పైర్ చేసిన రోల్ మోడల్స్ ఎవరైనా ఉన్నారా?

0: నేను వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఆ పొజిషన్కి చేరుకోవాలి, లైక్ దట్. అట్లాగా నీ డైలీ లైఫ్లో నీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, నిన్ను ముందుకు నడిపించేవాళ్ళు, నీ వెల్ విషర్స్, వాళ్ళు కూడా మన రోల్ మోడల్సే కదా.
1: అంటే ఒక సిరీస్లో ఒక క్యారెక్టర్, సిన్స్ ఐ సెడ్ ఎడ్జీ అండ్ ఫిలాసఫికల్ వి చూస్తానని, తను హీఈస్ లైక్ అ బ్యాట్మెన్. అంటే తన అర్జెస్ని కంట్రోల్ చేసుకుండే ఎబిలిటీ తనకి లేదు, బట్ అట్లీస్ట్ తనని దాన్ని ఛానల్ చేసుకుండే ఎబిలిటీ అనే అన్నా ఉండాలి అని చెప్పి, అండ్ ఆ ఛానల్ చేసుకొని ఫర్ ద బెటర్ గుడ్ కోసం యూజ్ చేయడం. ఈవెన్ దో నేను నా అంతట అయినంత గుడ్ చేద్దాము టు మేక్ అ వరల్డ్ బెటర్ ప్లేస్, మనం కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేద్దాము.
0: ఎలా చేద్దాం అనుకుంటున్నావు? సోషల్ యాక్టివిటీస్ ఏమైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నావా? ఎట్లా?
1: ప్రాబబ్లీ సోషల్ వర్కర్ అవుదాం అనుకుంటున్నా, లేదంటే ఆర్ఫనేజెస్ కి డొనేట్ చేయడం కానీ, లేదా పిల్లల్ని దత్తత తీసుకోవడం కానీ.
0: ఇంత చిన్న ఏజ్ లోనే చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నావు దీప్తి, వెరీ గుడ్. థ్యాంక్ యూ దీప్తి, ఆల్ ఇండియా రేడియోకి వచ్చి నీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నావు. మరి నీ నుంచి యూత్కి ఏమైనా అడ్వైజెస్ ఇస్తావా?
1: అంటే ఈ రోజుల్లో ఫస్ట్ థింగ్ అనేది ఎక్కువ పరిగెట్టడంలో బిజీగా ఉన్నారు అందరూ. ఏదో సాధించేయాలి అని చెప్పి అనుకుంటారు, కానీ దాని మీద చాలా సోర్సెస్ ఉన్నా సరే ఏ సోర్స్ని నమ్మాలో ఏ సోర్స్ని నమ్మకూడదో తెలియక ఉంటారు, అండ్ ఆ సాధించే మీద ఎక్కువ డిటర్మిన్గా ఉండరు. మొబైల్ అడిక్షన్ ఎక్కువ ఉంది. ఆ మొబైల్ అడిక్షన్ అనేది చూడాలి, తెలుసుకోవాలి, బట్ అడిక్ట్ అవ్వకూడదు దీనికి. వాటిల మీద అడిక్ట్ అవ్వడం కంటే మనం మన మీద అడిక్ట్ అవ్వడం బెటర్. అంటే సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ ఒబ్సెషన్ అన్నా సరే ఇంకా బెటరే, ఎందుకంటే అట్లీస్ట్ దేని మీద డిపెండ్ అయ్యే బదులు మనం మన మీద డిపెండ్ అవుతున్నాం.
0: మరి చివరిగా నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ దీప్తి.
1: థ్యాంక్ యూ మ్యామ్.
0: ఇప్పుడు ఒక పాట విందామా?
2: విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు విన్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోను, అనంతరం 6:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. వార్తల వివరాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉడాన్ పథకంతో దేశంలోని చిన్న మధ్యతరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో విమాన సౌకర్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుందని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజలకు రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా, కార్గో సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు శ్రీనివాస్ వర్మ వెల్లడిస్తూ,
1: దేశంలో పెద్ద ఎత్తున ఎయిర్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 824 కోట్ల బడ్జెట్తో ఇవాళ విజయవాడలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు సంవత్సరానికి 35 లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేటువంటి దిశగా ఇవాళ ఈ ఎయిర్పోర్ట్లో నిర్మాణం జరుగుతుంది. ఈ విమానాశ్రయం పూర్తి కాబోతా ఉంది రాబోయేటువంటి 6 నెలల్లో.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ బాధితుల సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే

0: ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ, మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓపీని నిర్మిస్తున్నామని చెప్పారు. 1167 కోట్ల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం జరుగుతోందని మంత్రి పేర్కొంటూ,
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము, మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం, అన్ని ఏరియాస్లో ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఎయిమ్స్ కి దగ్గర రోడ్, E13 అవన్నీ మొదలైన ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. హాస్పిటల్ కూడా 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది.
0: విశాఖ నగరంలోని ఋషికొండ మీద గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్కేష్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి భవనాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. 452 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై ఉపసంఘం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా నగరంలోని హరితయాత్రి నివాస్లో అధికారులతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఋషికొండ భవనాల వినియోగం మీద సమగ్రంగా చర్చించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి క్షేత్రస్థాయిలో నిఘా పెంచడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ పునఃపరీక్ష శ్రీకాకుళం జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవీ మహేశ్వరరెడ్డితో కలిసి ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, 4 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఈ నెల 21న రాష్ట్రంలో నిర్వహించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో రాష్ట్ర ఎస్పీఎఫ్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫిట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు యోగా ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 4 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 154, ఇషాన్ కిషన్ 125 పరుగులతో సెంచరీలు చేసి రాణించారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే 9 మ్యాచ్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అతిసారం నిలిపివేద్దాం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించామని, దీనిని జూలై 31 వరకు నిర్వహిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి తెలిపారు. అతిసారం వల్ల సంభవించే చిన్నారుల మరణాలను నివారించడంతో పాటు ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన నీటి వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ

0: కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
2: Go for PLI.
3: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
4: EM ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. G7 ఇత్యస్య నేతారః వైశ్విక స్థిరతాం సురక్షా సహకారం బహురాష్ట్రీయ సంఘటిత అపరాధస్య ప్రతికార ప్రయత్నాంచ కేంద్రీయమానాః ఘోషణానాం శృంఖలాః స్వీకృతవంతః. ఫ్రాన్స్ దేశస్య ఐవియాన్ నగరే G7 ఇతి శిఖర సమ్మేళనేన సమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా దేశస్య రాష్ట్రపతినా డొనాల్డ్ ట్రంపేన సహ మేళనం కరిష్యతి. సహ ఫ్రాన్స్ దేశస్య భ్రమణం భాగత్వేన అద్య సాయంకాలే పారిస్ నగరం ప్రాప్స్యతి. రక్షామంత్రీ రాజనాథ్ సింహః భారతస్య సార్వభౌమత నిర్వివాద్యమితి కథయన్ ఆతంకవాదం విరుద్ధ్య సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ ఇత్యతాని చ నిర్ణాయకాని కార్యాణి ఇతి ఉదఘోషయత్. భారతస్య రక్షోత్పాదనం నివర్తమాన విత్తీయ వర్షే 0.78 లక్షం కోటి రూప్యకాణి అభిలేఖ్యం యావత్ వర్ధితం. 2021 వర్షాత్ 10.1% వర్ధితమస్తి. విద్రోహ ప్రతిరోధ కార్యాణి అభిలక్ష్య రక్షాబలాని సంపూర్ణే మణిపురే సజగాః సక్రియాశ్చ సంతి. త్రయః ఆతంకవాదినః గృహీతాః. 26 అవైధ అంతః భూమియాని గుహాస్థానాని నష్టాని. అపి చ క్రీడా వార్తాసు పురుష క్రికెట్ క్రీడాయాం భారత అఫ్గానిస్తాన్ దేశయోర్మధ్యే త్రిక్రీడా శృంఖలాయాః ద్వితీయా ఏకదివసీయా క్రీడా లఖనౌ నగరే ప్రచలతి. अथ वार्ताः विशदीकृत्य. G7 देशैः वैश्विक स्थिरतायाः सुरक्षा सहयोगस्य अथ सीमापार संघटित अपराध निवारणस्य उद्देश्येन विभिन्नाः प्रमुखाः घोषणाः विहिताः. ముఖ్య వక్తవ్యే నేత్రేభిః అమెరికా ఇరాన్ దేశయోర్ మధ్యే సంజాతం సంధి నిశ్చయం అభినందితం. సహైవ హోర్ముజ్ జల్ సంధౌ సురక్షిత సముద్రీయ పరివహనస్య మహత్వం ప్రతిపాదితం. క్షేత్రీయ సురక్షా సంవర్ధనాయ చ సమర్థనం ప్రదత్తం. అన్య ఘోషణాపత్రే G7 దేశైః మాదక ద్రవ్యస్య అవైధ కార్యం నిరోద్ధుం సంకల్పో విహితః. అస్మిన్ అభియాన బ్రాజిల్, దక్షిణ కొరియా దేశౌ అపి సహమతిం ప్రదర్శితవంతౌ. అవైధ మార్గాన్ రోద్ధుం G7 ప్లస్ పోర్ట్స్ నెట్వర్క్ ఇతి నవమంచస్య ప్రస్తావః దత్తః. ఫ్రాన్స్ దేశస్య ఐవియాన్ నగరే చలాయమానే G7 శిఖర సమ్మేళనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వహితకారి సతత

0: इम्फाल मण्डलात् गृहीताः। एते अनेकेषु हिंसाचार अपराधेषु संलिप्ताः आसन्। अपरपक्षे कामजोंग उख्लोल मण्डलयोः सशस्त्र समूहैः उपयुज्यमानाः 26 अवैध गुहास्थानानि ध्वस्तीकृतानि। क्रिकेट क्रीडायां लखनऊ नगरे स्पर्धा त्रयाणां श्रृंखलायाः द्वितीयायाम् एकदिवसीय अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडायाम् अफगानिस्तान देशं विरुध्य 1-0 अग्रस्थं भारतं 3-400 धावनांकानां लक्ष्यम् अददात्, यत्र दलनायकेन शुभमन गिलेन 150 ईशान किशनेन च 15 धावनांकानि रचितानि। इतः प्राग अफगानिस्तान देशः पणकं विजित्य प्रथमतया क्षेत्ररक्षणम् अचिनोत्। पुनः एकवारं मुख्याः वार्ताः। G7 इत्यस्य नेतारः वैश्विक स्थिरतां सुरक्षा सहकारं बहुराष्ट्रिय संघटित अपराधस्य प्रतिकार प्रयत्नांच केन्द्रीय मानाः घोषणानां श्रृंखलाः स्वीकृतवन्तः। फ्रांस देशस्य एवियान नगरे G7 इति शिखर सम्मेलनेन समं प्रधानमंत्री नरेन्द्र मोदी अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन सह मेलनं करिष्यति। रक्षामंत्री राजनाथ सिंह भारतस्य सार्वभौमता निर्विवाद्यमिति कथयन आतंकवादं विरुध्य सर्जिकल स्ट्राइक्स बालाकोट ऑपरेशन सिंदूर इत्येतानि च निर्णायकानि कार्याणि इति उदघोषयत्। भारतस्य रक्षोत्पादनं निवर्तमान वित्तीय वर्षे 10.78 लक्षं कोटि रूप्यकाणि अभिलेख्यं यावत् वर्धितम् इति वार्ताः।
1: ఈ ఆకాశవాణి
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:30, సాయంత్రం 6:30, రాత్రి 7:15, అలాగే రాత్రి 7:45, ఇంకా రాత్రి 8:15, 8:40, 9:15 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్ మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య లీడ్స్లోని హ్యాండింగ్లేలో జరిగే క్రికెట్ మ్యాచ్
3: ఆఫ్ ది ఐసీసీ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026
2: కేంద్రం నుంచి రిలే ఈ క్రికెట్ మ్యాచ్ అయిపోయేంత వరకు కొనసాగుతుంది. రేడియో ద్వారా ఈ క్రికెట్ వినవచ్చు, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ పూట ప్రసారాలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఉదయం మేం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు ఓన్లీ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 తప్పెవరిది నాటిక ప్రసారమవుతుంది. రచన బి దుర్గా మల్లేశ్వరరావు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు రైతు భరోసా పంట గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 అలాగే రాత్రి 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 8:00 యువవాణి విజన్ల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే సినిమా పాట, ఇంకా మారుతున్న జీవనశైలిలో యోగా యొక్క ప్రాధాన్యత గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. 8:15 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న NDA ప్రభుత్వం అనంతపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:45 మధుర గీతాలు పాత సినిమా పాటలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

రాయి. ఇవి ఈ పూట మరియు రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాలు. ఇప్పుడు రేపు ఉదయం ప్రసారం చేయనటువంటి కార్యక్రమాల గురించి వింటారు. ఇక రేపు ఉదయం ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పరోపకారం గురించి శ్రీ ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం, 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ మెలకువలు ప్రసంగం, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన భారతీయ కవి నాటక రచయిత పండితుడు వేదం వెంకటరాయ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు. రేపటి నేటి మాట శీర్షికన ఉదయకిరణాలు కార్యక్రమంలో భారతీయ కవి నాటక రచయిత పండితుడు వేదం వెంకటరాయ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు. అలాగే ఆరోగ్య జ్ఞానామృతం యోగా గురించి శ్రీ ఎం రమా సత్యమూర్తి గారి ప్రసంగం, 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినిమా పాటల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ బి శేఖర్, 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా శ్రోతలు ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాఠశాల విద్యలో యోగా విద్యా ఆవశ్యకత, అంటే పాఠశాల విద్యలో యోగా విద్య ఆవశ్యకత గురించి శ్రీమతి కె రోజారాణి గారి ప్రసంగం, అలాగే లలిత కళలు లలిత గీతాలు మొదలైనవి ఉంటాయి. ఈ కార్యక్రమంలో లలిత గీతాలు కూడా ఉంటాయి. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నాటిక కార్యక్రమంలో తప్పెవరది నాటిక వింటారు, రచన బి దుర్గామల్లేశ్వరరావు.

తప్పి అవిరితి నాటిక. రచన శ్రీ బి దుర్గామల్లేశ్వరరావు.

ఇంకా ఎంత దూరం నడవాలో ఈ హోరుగాలిలో. నడవటం కష్టంగా ఉంది. ఆ కనిపించేదే జడ్జి రామచంద్రరావు గారి ఇల్లు ఉంటుంది. అమ్మయ్య, నా శ్రమ ఫలించింది. చింతల రామచంద్రరావు జడ్జి. అమ్మయ్యా,

0: అడ్రస్ దొరికింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం ఎలా? నా శక్తితో లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఆయన కంగారు పడతారు. అయితే ఎలా? సరే, తలుపు కొడతాను.
1: ఇంత రాత్రిపూట ఎవరబ్బా వచ్చేది?
2: వస్తున్నా.
0: నమస్కారం సార్.
2: పాపా, ఎవరు నువ్వు?

0: వస్తున్నా.
1: నమస్కారం సార్.
0: పాప ఎవరు నువ్వు ఇంత రాత్రి వేళ, పైగా ఈ వర్షంలో? ఎవరు కావాలి?
1: మీరే మీరేగా జడ్జి గారు.

0: जी धन्यवाद आपके सवाल के लिए। एक तो तब्दीली हो चुकी है, नंदिनी आई है WPL में।
1: నాకు చలి లేదు గిలి లేదు మీకు చలిగా ఉంటే
2: పాప నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది ఎక్కడా గుర్తు రావడం లేదే
1: మీరు మొన్న పేపర్ చూసారా
2: ఆ చూశాను
1: ఆ పేపర్లో మొదటి పేజీలో ముఖ్యమైన వార్త స్కూల్ నుండి వస్తున్న పాప వర్షం నీరు రోడ్డు మీద ఏరులా పారుతుంటే ప్రమాదవశాత్తు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయిన నా ఫోటో చూశారు కదూ
2: ఆ వార్త చదివాను పాపం ఆ పాప అదే నువ్వే ఆ పాపవే అంటే నువ్వు చనిపోలేదా ఆపద నుండి ఎలా తప్పించుకున్నావమ్మా పేపర్లో నువ్వు చనిపోయావని రాశారు మరి నువ్వు పాపా మీ ఇంటి ఫోన్ నంబర్ చెప్పు మీ వాళ్ళని పిలిపిస్తాను నువ్వు బ్రతికే ఉన్నావని తెలిస్తే మీ అమ్మ నాన్న ఎంత ఆనందిస్తారో
1: ఆనంద పడకండి సార్ నేను చనిపోయాను మీ ముందున్నది దేవి ఆత్మ అంటే నా ఆత్మ
2: ఆత్మ ఏమిటి నువ్వు అనేది నిజమా
1: నిజమే
2: నా ముందున్నది ఆత్మ ఏం కావాలి
1: భయపడకండి జడ్జి గారు నాకు న్యాయం కావాలి
2: పాప నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు
1: ఎందుకు సార్ అలా వణికిపోతున్నారు మీతో నా కథ చెప్పుకొని ఉపశమనం పొందాలని నా చావుకు కారణమైన వారికి మీరు శిక్ష విధిస్తారని వచ్చాను దయచేసి నా కథ వినండి
2: నా కళ్ళ ముందు జరుగుతున్నది నా చెవులతో వింటున్నది కళ నిజమా అని నిర్ధారించుకోలేకపోతున్నాను
1: కళ కాదు అక్షరాల నిజం మీరు కూర్చోండి
2: పాప ఏం చెప్పాలనుకుంటున్నావో వివరంగా చెప్పు నీకెవరి నుండి అన్యాయం జరిగితే వారిని తప్పకుండా శిక్షిస్తాను కానీ ఈ కేసు కోర్టులో వాదించడానికి కుదరదు
1: దీనికి కోర్టు అక్కర్లేదు ఇక్కడే న్యాయ విచారణ జరగాలి దోషులను విచారించి శిక్ష విధించాలి శిక్ష కాకపోయినా వారు చేసిన తప్పులు వారు తెలుసుకోవాలి
2: అలాగే ఇక్కడే విచారణ జరిపిద్దాం ఇంతకే నీ కథ
1: చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భోరున వర్షం

0: వాటితో పంపించు.
1: ఏదో ఒక్కరోజు స్కూల్కు తీసుకువెళ్ళమంటే అంత బాధపడిపోతారే. వర్షం కదా, రంగనం వస్తాడో లేదో.
0: అది కాదు, ఈరోజు నా స్నేహితుడు వెంకటరత్నం పుట్టినరోజు. బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ ఏర్పాట్లని నా నెత్తిన వేశాడు. నాకు కుదరదు.
1: వెధవ పార్టీలు పాప కంటేనా ఏమిటి?
0: అంత కోపం ఎందుకో. నా వ్యాపారానికి మూల స్తంభం ఆ రత్నం గారు. ఆయనను మంచి చేసుకోక తప్పదు. బయట వర్షం బాగా ఉంది, ఈరోజుకు సెలవు ఇచ్చేయకూడదా? పాపం దాన్ని చూస్తుంటే జాలిస్తుందో.
2: అమ్మగారు, అమ్మగారు!
0: అమ్మయ్యా, వచ్చాడు ఆపద్బంధుడు. శ్రీమతి గారు, ఇక నన్ను వదిలేయండి.
1: సర్లేండి, మరీ ఇంత నిర్లక్ష్యం పరికి రాదు.
2: దండాలమ్మగారు, వాన బాగా వస్తున్నది, అందుకని రావటం సిట్టం ఆలస్యం అయిపోయినది.
1: సరే సర్లే, నీ సందేశీలు తర్వాత తీరిగ్గా వింటాను. ముందు పాపం జాగ్రత్తగా స్కూల్కి తీసుకువెళ్ళు.
2: చిన్నమ్మ గారు, త్వరగా రావాలా?
3: ఆ వస్తున్నాలే పదా, ఇవిగో పుస్తకాలు పట్టుకో.
1: అలా కోపంగా వెళ్ళకు. నువ్వు వచ్చేసరికి నీ కోసం కేక్ తయారు చేసి ఉంచుతాగా.
3: హాయ్, నిజంగా?
1: నిజంగానే.
3: మా మంచి మమ్మీ, టాటా, వెళ్తున్నా.
1: ఆ, వెళ్తున్నా ఏమిటమ్మా, వెళ్ళొస్తా అనాలి.
0: ఏమో, నాకు టైం అవుతుంది, ఇక దాని గొడవ వదిలి నా ఊరు పట్టించుకో.
1: వస్తున్నా. ఇదిగో రంగన్న,
2: అమ్మా
1: పాపను జాగ్రత్తగా తీసుకువెళ్ళు, వర్షం నిండు పడకుండా చూడు.
2: అట్లాగే నమ్మగారు. అమ్మాయి గురు, జాగ్రత్తగా దిగండి. ఇదిగో పుస్తకాల సంచి. అమ్మాయి గురు, ఈ స్కూల్ లేకపోతే ఇదిగో ఈ పక్కనే పూకోండి, నాను వచ్చి మిమ్మల్ని ఇంటికాడికి తీసుకెళ్తా.
3: అలాగే రంగన్న, ఇక్కడే ఉంటాను, త్వరగా రావాలి.
2: అట్లాగే, ఇదిగో ఈ పిల్లల్ని ఆ రాజా స్కూల్ దగ్గర దించేసి వచ్చేస్తాను.
3: టాటా.
2: అమ్మాయి గారు, వానలో తడవకండి, జలుబు చేస్తుంది, జ్వరం కూడా వస్తుంది.
3: అబ్బా, అందరూ నాకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళే. సర్లే, నేను వర్షంలో తడవను కానీ వెళ్ళు.

0: స్కూల్కి టైం అవుతుంది, త్వరగా తయారవ్వమ్మా.
1: మమ్మీ మమ్మీ, బయట వర్షం చూడు ఎలా వస్తుందో. ఈరోజు స్కూల్కి డుమా కొట్టేస్తా.
0: ఏయ్, నా దగ్గర వేషాలైకు, నా బుజ్జివి కదూ. ఈరోజు ఒక్కరోజే స్కూల్ అమ్మా, రేపటి నుంచి సెలవులే కదా. పైగా బాగా వర్షం వస్తుంది కదా, హాజరు వేసుకుని పంపించేస్తారే.
1: అయితే స్కూల్కి వెళ్ళడం తప్పదా మమ్మీ?
0: తప్పదు మమ్మీ. ఇదిగో ఈ రెయిన్ కోట్ వేసుకో, మీ నాన్నగారితో చెప్తాను. స్కూటర్ మీద నిన్ను తీసుకువెళ్ళి స్కూల్ దగ్గర దించేస్తారు. నా బుజ్జివి కదూ, ప్లీజ్ నా మాట వినమ్మా.
1: పో, నీ జొట్టు పచ్చి.
2: ఏమిటో బొంగమూతి బుల్లెమ్మని బుజ్జగిస్తున్నావు?
0: ఇదిగో చూడండి, స్కూల్కు వెళ్ళనని మారాన్ చేస్తుంది. మీరు స్కూటర్ మీద తీసుకువెళ్ళి దించండి.
2: సరే సరే, ఈ స్కూల్ డ్యూటీలు అంటగట్టకు. రిక్షా రంగన వస్తాడు.

పిల్లలు, వర్షం తగ్గే సూచనలు లేవు కనుక ఈరోజు స్కూల్కు సెలవు ప్రకటిస్తున్నాను. మీరంతా ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు.

ఈ రంగం ఇంకా రాలేదు, అందరూ ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఎంత చక్క వర్షంలో తడుస్తూ నీటిలో ఈదుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో. అమ్మో, మమ్మీ కొడుతుంది. అయినా మమ్మీకి నేను నీళ్ళల్లో తడిసినట్టు ఎలా తెలుస్తుంది? మమ్మీ కోపడితే రంగాన్ని రాలేదు, చూసి చూసి వచ్చేసానని అబద్ధం చెప్తాను. భలే భలే.

0: తెల్లగా చిన్న నదిలాగా ఎంత జోరుగా వెళ్తున్నాయో. భలే మజాగా ఉంది. మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో, నా చెప్పు కాలు నుండి ఊడి జారిపోయిందే. అదిగో అక్కడ తేలింది. అమ్మ దొంగ వస్తున్నా, నన్ను తప్పించుకోలేవులే. అదే దూరంగా వెళ్ళిపోయింది. అమ్మో, ఈ చెప్పు పోతే మమ్మీ కొడుతుంది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి.
1: మమ్మీ మునిగిపోతున్నా.

జడ్జి గారు ఆ రోజు జరిగిందంతా మీకు వివరించారు. మీరు ఆలోచించి నా మరణానికి కారణమైన వారిని శిక్షించాలి. కనుక మీరు పద్మ, శ్రీనివాసరావు, రంగన్న ప్రిన్సిపల్, మున్సిపల్ ఆఫీసర్ని రేపు రాత్రి 12 గంటలకి పిలిపించండి. ఆ సమయానికి నేను వస్తాను. శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ 7 5 1 3 6. సెలవు. నమస్కారం.

0: హలో, 751-36 ఏనా? నేను జడ్జి రామచంద్రరావుని మాట్లాడుతున్నాను. మీరు శ్రీనివాసరావు గారేనా?
1: అవును.
0: దేవి మీ అమ్మాయి కదూ?
1: అవునండి, నా చిన్నారి దేవిని మా చేతులారా మేమే చంపుకున్నాం. కానీ ఇంత అర్ధరాత్రి దేవి గురించి ఎందుకు అడుగుతున్నారు?
0: చూడండి శ్రీనివాసరావు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాల క్రితం మీ అమ్మాయి దేవి ఆత్మ నా దగ్గరకు వచ్చి మీపై కేసు పెట్టింది.
1: వాట్? ఏమిటి సార్ మీరు చెప్పేది?
0: నేను చెప్పేది అక్షరాలా నిజం. ఆ పాప మరణానికి కారణమైన వారిని విచారించి శిక్ష విధించమంది.
1: చూడండి, హాస్యం ఆడటానికి నేనే దొరికానా? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టడం పెద్ద మనుషులు చేసే పని కాదు.
0: క్షమించండి మిస్టర్ శ్రీనివాస్, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. మీ ఫోన్ నంబర్ కూడా మీ పాపే రాసిచ్చింది. రేపు రాత్రి 12 గంటలకు మా ఇంటికి రండి. దయచేసి మీ శ్రీమతి పద్మగారిని, రిషా రంగనను, స్కూల్ ప్రిన్సిపాల్ గారిని, మున్సిపల్ ఆఫీసర్ గారిని తీసుకొని రండి. మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ కేసు నాకు చాలా ఆశ్చర్యంగాను ఇంట్రెస్టింగ్గాను ఉంది. కనుక నేను చెప్పిన అందరినీ తీసుకుని రేపు రాత్రి 12 గంటలలోపు నా బంగ్లాకి రండి. మీకోసం ఎదురు చూస్తుంటాను.
1: కానీ
0: సందేహం వద్దు, ఇది నిజంగా విచిత్రమైన సంఘటనే. మీ పాప ఆత్మ ఆ రోజు జరిగింది కళ్ళకు కట్టినట్లు వివరించింది. మీరు తప్పకుండా వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సెలవు. నమస్తే.

0: ਜੇਡੀ ਕਰ ਮੇਰੋ మీరు చెప్పింది నిజమా? 12 గంటలు అవుతుంది ఇంకా.
1: నేను చెప్పింది నిజమేనమ్మా, సందేహం వద్దు. 12 ఇప్పుడే కదా అయింది, చూద్దాం.
2: అందరికీ నమస్కారం. జడ్జి గారు, మీకు చాలా శ్రమ కలిగించాను. అందరూ హాజరైనందుకు సంతోషం.
0: అమ్మా, దేవి దేవి, నువ్వు నువ్వు
2: యాలగల్ పద్మ గారు, క్షమించండి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకు. ఇప్పుడు మీరెవరో నేనెవరో?
0: దేవి ఎంత మారిపోయావమ్మా.
2: జడ్జి గారు, దయచేసి విచారణ మొదలు పెట్టండి.
1: మొదటి నిందితురాలు శ్రీమతి పద్మ గారు, మరి ఎవరు వాదిస్తారు?
2: ఎవరో ఎందుకు, నేనే వాదిస్తాను.
1: వెరీ గుడ్. శ్రీమతి పద్మ గారు, దయచేసి మీరు ఈ బోన్లో నిల్చోండి. దేవి, విచారణ ప్రారంభించు.
2: చూడండి పద్మ గారు.
0: ఏం మాటలమ్మా, నా దగ్గరకు రా తల్లి, ఈ అమ్మకు దూరం కాకు.
2: మన్నించండి, ఇప్పుడు నేను బంధాలకు అతీతురాలను. దయచేసి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఏడుస్తూ సమయం వృధా చేయవద్దు.
0: భగవంతుడా, నాకెందుకయ్యే ఈ శిక్ష? నా చిన్నారి నన్ను ప్రశ్నిస్తుందట, నేను జవాబు చెప్పాలట. అడుగమ్మా అడుగు, ఈ పాపిష్టి

0: తల్లి నీకు చేసిన అన్యాయానికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఇంకా ఏడిపించమ్మా, ఇంకా ఏడిపించు.
1: నేను అడిగే ప్రశ్నలకు మీరు విపులంగా సమాధానం చెప్పండి. ఆ రోజు పొద్దున్నీ వర్షం వస్తున్నప్పుడు మీ కుమార్తె దేవి ఏమన్నారు?
0: మమ్మీ మమ్మీ, ఈరోజు స్కూలుకు వెళ్ళను ప్లీజ్ అని బ్రతిమలాడింది.
1: మరి మీరేం చేశారు?
0: మూర్ఖురాలిని, దాని మాటలు వినకుండా రాక్షసులా నా చిట్టి తల్లిని చేతులారో మృత్యు దేవతకు అప్పగించాను.
1: అంటే మీరు మీ కుమార్తె మరణానికి కారణమని ఒప్పుకుంటున్నారా?
0: భగవంతుడా భగవంతుడా, ఏమిటి నాకే శిక్ష? ఈ ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పను? నా కుమార్తె మరణం నేను కావాలని కోరుకుంటానా? మంచిగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రతి క్షణం ఆలోచించిన నేను ఇలా జరుగుతుందని ఊహించగలనా? జడ్జి గారు, ఏ తల్లి తన పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుకోవాలనుకోదు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఎవ్వరూ ఊహించనిది. ఇందులో నా తప్పేముంది? స్కూలుకు వెళ్ళనని మారాం చేస్తే, స్కూలుకు వెళ్ళమని బుజ్జగించి నా చిన్నారికి ఇష్టమని కేక్ చేశాను. కానీ ఆ కేక్ తినకుండానే నా చిట్టి తల్లికి నూరేళ్ళు నిండిపోయాయి, నూరేళ్ళు నిండిపోయాయి.
2: శ్రీనివాసరావు గారు, ఆమెను బోన్ నుంచి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు త్రాగించండి.
1: రెండవ నిందితుడు శ్రీనివాసరావు గారిని పిలిపించండి.
2: శ్రీనివాసరావు గారు, దయచేసి వచ్చి బోన్లో నిల్చోండి.
3: అలాగే సార్.
1: శ్రీనివాసరావు గారు.
4: అమ్మా బుజ్జి,
1: ప్లీజ్ ఏడవకండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ రోజు జరిగిన సంఘటనకు మీరెంతవరకు బాధ్యులు?
4: దేవి మరణానికి పూర్తి బాధ్యత నాది. నన్ను శిక్షించండి, నన్ను శిక్షించండి.
1: నిజమా? ఎలా?
4: ఆ రోజు నా స్నేహితుడి పార్టీ ఏర్పాట్ల గురించి ఆలోచించాను. కానీ నా పాపను స్కూల్ దగ్గర స్కూటర్పై తీసుకెళ్ళి వదలండి అని నా భార్య చెప్పినా వినలేదు. పాపను స్కూల్కి తీసుకెళ్ళి ఉంటే ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చేసేవాడిని. పాపను రంగన్న స్కూల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆ విషయం గురించే ఆలోచించలేదు. ఇందులో నా తప్పు చాలా ఉంది. కనుక మీరు విధించే ఏ శిక్షణైనా ఆనందంతో స్వీకరిస్తాను.
1: జడ్జి గారు, విన్నారు కదా, పిల్లల గురించి ఆలోచించకుండా తన స్నేహితుడి పార్టీ గురించి ఆలోచించిన ఈ పెద్ద మనిషి లాంటి వారు సమాజంలో చాలా మంది ఉంటారు. ఈ సంఘటన వారి కళ్ళు తెరిపించాలి.
2: దేవి, ఇంకా ఎవరైనా ప్రశ్నించాలా?
1: నో సార్.
2: శ్రీనివాసరావు గారు, మీరు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోండి. తర్వాత నిందితులు
1: ప్రిన్సిపల్ జేమ్స్ గారు.
2: జేమ్స్ గారు, దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి.
1: సార్, ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం? వర్షం వస్తున్నా పిల్లలు ఇళ్ళకి ఎలా వెళ్తారని ఆలోచించకుండా స్కూల్కి సెలవు ప్రకటించి పాప మరణానికి కారకులయ్యారు.
5: ఇంకా వర్షం ఎక్కువ అవుతుందేమో అని సెలవు ప్రకటించాను. దాని కారణంగా పాప చనిపోతుంది నేను ఊహించగలనా? అనవసరంగా నన్ను నిందితుని చేశారు.
1: అక్షరాలా మీరు ఆ రోజు చేసిన తప్పు. సెలవు ప్రకటించిన పిల్లల్ని స్కూల్లోనే ఉంచితే వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్ళేవారు కదా.
5: మామూలుగా స్కూల్ వదిలిపెట్టంగానే పిల్లలంతా వారి వారి తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్ల ప్రకారం, అంటే కొందరు రిక్షాలలో, మరికొందరు బస్సుల్లో, ఏ ఏర్పాట్లు లేని పిల్లలు నడిచి వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు వర్షం తీవ్రంగా పడుతుంది. అందుకని వారి వారి తల్లిదండ్రులు ఏదో ఏర్పాటు చేసుకుంటారని భావించి అంతగా పట్టించుకోలేదు. అయినా అంతమంది పిల్లల్ని వారి వారి తల్లిదండ్రులు వచ్చేదాకా కంట్రోల్ చేయడం కష్టం కదండి జడ్జి గారు.
1: ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయ్యుండి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. తల్లిదండ్రులు మీపై బాధ్యతలు ఉంచి తమ పిల్లల్ని స్కూల్కి పంపించారు. మీ స్కూల్లో ఉన్నంత వరకు పిల్లల బాధ్యత మీదే.

0: మీరే కంట్రోల్ చేయాలి.
1: నిజమే, కానీ ఆ రోజు
0: అవును, ఆ రోజు మీరు సెలవు ప్రకటించకుండా వర్షం తగ్గే వరకు మీరు కూడా పిల్లలతో ఉండి వారి క్షేమంగా ఇళ్లకు వెళ్లే మార్గం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ ఘోరం జరిగేది కాదు. మీరు బాగా ఆలోచించండి.
1: నిజమే, నేను ఆ రోజు ఇంతగా ఆలోచించలేదు. సెలవు ప్రకటించి నా దారిని నేను వెళ్ళిపోయాను. నిజంగా ఆ రోజు జరిగిన సంఘటనకు కొంతవరకు నేనే కారణం. జడ్జి గారు, నా తప్పు తెలుసుకున్నాను. మీరు విధించే శిక్ష శిరసావహిస్తాను.
0: విన్నారుగా సార్, తదుపరి నిందితులు మున్సిపల్ ఆఫీసర్ గారు.
2: షణ్ముఖం గారు, దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి.
0: ఇంతవరకు జరిగిన సంభాషణలు విన్నారు కదూ?
3: ఆ విన్నానమ్మా.
0: మరి ఈ సంఘటనలో మీరు కూడా నిందితులు, మీ వివరణ?
3: నాకేమీ తెలీదు, పాప చనిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు.
0: చనిపోవడంలో మీ ప్రమేయం ఏమీ లేదు, కానీ చనిపోయింది మురికి కాలువలో పడికదా, నిజమేనా?
3: నిజమే.
0: మరి ఆ మురికి కాలువపై రాళ్ళు ఎందుకు వేయించలేదు?
3: చూడమ్మా, మేము వేస్తూ ఉంటాము, దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకెళ్తూ ఉంటారు, దానికి మేమేం చేస్తామమ్మా?
0: ఎత్తుకు వెళ్ళిన వారిని మీరు పట్టుకొని శిక్షించాలి, కానీ ఎత్తుకుపోతున్నారని రాళ్ళు వెయ్యకుండా వదలటం మీ తప్పు, అవునా?
3: అవును.
0: ఆ తప్పు వల్ల పాప చనిపోయింది, అవునా?
3: అవును.
0: మరి తప్పు మీది కాదా? ఆలోచించండి.
3: తప్పేనమ్మా, కానీ ఆ రోజు అంత పెద్ద వర్షం వస్తుందని తెలిస్తే.
0: వర్షం వచ్చినా రాకపోయినా ప్రమాదకరమైన మురికి కాలువలపై రక్షణ కల్పించే రాళ్ళు వేయటం మీ కర్తవ్యం.
3: ఇదేనమ్మా, మా చిన్న తప్పు పాప ప్రాణం బలి తీసుకుంది. ఇందులో నా తప్పు చాలా ఉంది. నా తప్పు తెలుసుకున్న జడ్జి గారు, ఆ రోజు జరిగిన సంఘటనకు నేనే బాధ్యుణ్ణి. అందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఇక మీరు ఎలాంటి శిక్ష విధించినా దానికి బద్ధునే ఉంటాను.
0: విన్నారుగా జడ్జి గారు, తర్వాత నిందితుడు రంగన్నను పిలిపించండి.
2: రంగన్న, ఇలా వచ్చి బోల్లో నిల్చో.
4: తోరగారు దండాలండి, చిన్నమ్మగారు దండాలండి. దొరా, ఈ చిన్నమ్మగారు చచ్చిపోవటానికి నానే కారణం, నాకు ఉరిసి చేయండి.
0: రంగన్న, అలా ఏడవకు, పాప చనిపోవడానికి నీవే కారణమని ఎలా అనుకుంటున్నావు?
4: అవునమ్మాయి గారు, ఆ ఎలా తప్పంతా నాదే. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళటానికి గంట ఆలస్యంగా ఈ స్కూల్కి వచ్చినాను.
0: ఎందుకు ఆలస్యమైంది?
4: పాపిట్టోడిని దారిలో 10 రూపాయలు కిరాయికి ఆశపడి వెళ్ళిన, బేగి వచ్చేద్దాం అనుకున్నా, కానీ వాన ఎక్కువైపోయింది, చుట్టూత నీళ్లు, బండి తిరగబడిపోయినది. ఆ నీటి నుంచి తంటాలు పడి బండిని బయటికి తీసుకొచ్చేసరికి గంట ఆలస్యం అయిపోయినది. ఈ స్కూల్ కాడ ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి గురిని ఆ అమ్మగారు తీసుకెళ్ళి ఉంటారనుకుని నా ఇంటికి వెళ్ళి కూడు తిని తొంగున్నా. సాయంకాలం తెలిసినది అమ్మా ఈ విషయం. అమ్మా చిన్నమ్మ, వాళ్ళ తడవమాక జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని భయం చెప్పిన నాకు. నీటిలో ముద్దైపోయి పుత్తకాల సంచి ఈపున అలాగే వేలాడుతూ, రంగన్న నువ్వు రాకపోవటం వల్లనే చచ్చిపోనాను అని నా కళ్ళలోకి కోపంగా చూస్తున్నట్టున్నా. అమ్మాయి గారు కట్టిన చూసి నన్ను పిచ్చుడిని అయిపోనాను ధరా, నన్ను పిచ్చుడిని అయిపోనాను. నాకు శిక్ష చేయండి, నాకు శిక్ష చేయండి.
0: రంగన్న ఏడవకు, వెళ్ళు వెళ్ళు కూర్చో కూర్చో. విన్నారుగా జడ్జి గారు, ఇక మీ నిర్ణయం.
2: అందరు చెప్పింది విన్నాను. దేవి, నిన్ను కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. బోన్లోకి వచ్చి నిల్చో.
0: నన్నా? ఎందుకు?
2: నీ తప్పు కూడా ఉంది కనుక.
0: తప్పు నాపై నెట్టాలని చూస్తున్నారా జడ్జి గారు? సరే, మీ ఇష్టం, అడగండి.
2: ఆ రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో నువ్వెందుకు బయలుదేరావు?
0: రంగన్న రాలేదు కదా.
2: నిజం చెప్పు, రంగన్న రాడని నిర్ణయించుకుని బయలుదేరావా?
0: అదే.
2: పర్వాలేదు చెప్పు.
0: వర్షంలో తడవాలని రోడ్డు మీద నదిలా ఉన్న వర్షం నీళ్ళల్లో చుంగు చుంగున ఎగురుతూ నడవాలని అనిపించింది, అందుకని

0: అందుకని రంగన్న రాకూడదు దేవుడా అని ప్రార్థించి వర్షంలో తడుస్తూ బయలుదేరా. ఆ తరువాత ఏం జరిగిందో మీకు తెలుసు.
1: సరే, నీ వెళ్ళి కుర్చీలో కూర్చో. ఇంతవరకు నేను ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చాను, కానీ ఈరోజు నా వృత్తికే సవాలుగా నిలిచిన రోజు. ఓ పాప మరణం వెనుక ఎన్నో చిక్కుముడులు, ఇందులో తప్పెవరిది? తల్లిదండ్రులదా, ప్రిన్సిపాల్దా, లేక మున్సిపాలిటీ అధికారులదా? వీరందరూ కాక ఆఖరుకు రిక్షా రంగన్నదా? ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటారు, కానీ వారి నిండి జీవితాలను బలి తీసుకోవాలని అనుకోరు కదా? అంత వర్షంలోనూ స్కూల్కి పంపించడానికి పద్మావతి గారు చేసిన ప్రయత్నం పాప బంగారు భవిష్యత్తు కోసమే కదా. ఇక తండ్రి శ్రీనివాసరావు రొటీన్ వ్యవహారంగా తీసుకుని రిక్షా రంగన ఉన్నాడు కదా అనే ధీమాతో పార్టీకి వెళ్ళిపోయాడు.
2: మీరింతవరకు తప్పే వరిది నాటిక విన్నారు. రచన బి దుర్గామల్లేశ్వరరావు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
3: న్యూస్ అయినే యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్టివిటీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్య ఇంపాక్టును ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణార్థ దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరగనున్న మొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణను నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో, జపాన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెరెజల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికతలను ఎలా అభివృద్ధి చేసిందో, స్వయం సమృద్ధి జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది

0: చిందో వివరిస్తూ మైగో పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరలు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ NTA తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లను నడుపుతున్నారని NTA ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతుందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనుక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా NTA పంచుకుంది.
1: See, NTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री जी ने जो COP 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుసుపడే భద్రతా కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం, నక్సలిజాన్ నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్దతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్ష సైదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ నేర్చుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు

0: ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు, రైతు భరోసా పంట గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం వింటారు. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు.

0: చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట, ఈ అంశం గురించి మరి రైతు సోదరులకు తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం గారు, ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే రైతుకు భరోసా పంట అంటున్నాం కదా, దీనికి సంబంధించి చిరుధాన్యాల గురించి ముందుగా కొన్ని వివరాలు తెలియజేస్తూ తర్వాత చిరుధాన్యాలు ఎన్ని రకాలు, వాటి ఉపయోగాలు ఇలాంటి విషయాలు రైతు సోదరులకు అందిద్దాం మేడం. చెప్పండి మేడం.
1: ముందుగా ఈ సిరిధాన్యాలు అనేవి మన భారతదేశంలో వేల ఏళ్ళుగా పండిస్తున్న సాంప్రదాయ పంటలు. ఈ సిరిధాన్యాల పంటలు అనేవి చాలా తక్కువ నీటితోటి ఎండలు తట్టుకొని పెరిగే పంటలు అన్నమాట. అందుకే ఈ సిరిధాన్యాల పంటల్ని భవిష్యత్తు పంటగా గుర్తు పొందాయన్నమాట. అందులోనూ మరి ముఖ్యంగా 2023 అంటే కోవిడ్ తర్వాత ఐక్యరాజ్య సమితి ఏం చేసింది అంటే 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీనికి గాను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన భారత ప్రభుత్వం అనేది ప్రత్యేక ప్రోత్సాహం అనేది ఇచ్చింది. ఎందుకు అంటే మన ప్రపంచం మొత్తం చూసుకుంటే చిరుధాన్యాలు అనేవి ఎక్కువ మొత్తం మన భారతదేశం నుండే పండటం చూస్తుంటామన్నమాట. కాబట్టి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో భాగంగా భారతదేశం అనేది ఒక ప్రత్యేక పాత్ర పోషించింది.
0: ఓకే మేడం, చెప్పారు, బాగుంది. మరి ఇప్పుడు చిరుధాన్యాలు ఎన్ని రకాలు, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా పండుతాయి అనేటువంటి విషయాలు తెలియజేయండి మేడం.
1: ఓకే, ఈ చిరుధాన్యాలు అనేవి మొత్తం 7 ఉంటాయండి, 7 రకాలు ఉంటాయి.

ముందుగా చూసుకున్నట్లయితే ఈ చిరుధాన్యాలని రెండు రకాలుగా విభజించడం జరిగింది. మేజర్ మిల్లెట్స్ అండ్ మైనర్ మిల్లెట్స్ అని విభజించడం జరిగిందనమాట. ఈ మేజర్ మిల్లెట్స్లో ముఖ్యంగా చూసుకుంటే మూడు రకాలు ఉంటాయి. అవేంటి అంటే మనం తరచూ చూసే, అలాగే ఎప్పుడూ మనం వాడుకునే చిరుధాన్యాలే అండి ఈ మేజర్ మిల్లెట్స్ కిందకు వచ్చేవి. అవేంటి అంటే రాగులు, సజ్జలు, జొన్నలు. ఏవైతే మనం రోజువారీలో ఎప్పుడు తీసుకుంటూ ఉంటామో ఆ మూడు కూడాను మేజర్ మిల్లెట్స్ కిందకు వస్తాయి. అలాగే రెండవది మైనర్ మిల్లెట్స్. ఈ మైనర్ మిల్లెట్స్ ఏంటి అంటే అరికలు, వరుగులు, సామలు, కొర్రలు, ఈ నాలుగింటిని కూడాను మైనర్ మిల్లెట్స్ అంటారనమాట. ఇవే కాకుండా సూడో మిల్లెట్స్ అని కూడా రెండు ఉంటాయి. సూడో మిల్లెట్స్ అంటే ఏంటి అంటే తోటకూర విత్తనాలు ఉంటాయి కదా, వాటిని కూడాను, తోటకూర గింజల్ని కూడాను సిరిధాన్యాల్లానే పరిగణించడం జరిగింది. ఎందుకు అంటే వాటిలో కూడా మిగిలిన, ముందు మనం ఏమైతే చెప్పుకున్నామో మేజర్ అండ్ మైనర్ మిల్లెట్స్, వీటి రెండిటిలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కూడాను ఈ తోటకూర గింజల్లో గమనించడం జరిగింది శాస్త్రవేత్తలు. కాబట్టి సేమ్ పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఆ తోటకూర గింజల్ని కూడా సూడో మిల్లెట్స్గా పరిగణించడం జరిగింది. ఈ సూడో మిల్లెట్స్లో ఏదైతే మనం తోటకూర విత్తనాలు, గింజలు అని చెప్పుకుంటున్నామో వాటికి తోటకూర విత్తనాలు అనకుండా రాజ్గీరా అని ఒక పేరు ఉంటుందన్నమాట. ఇవి మనం చూసుకున్నట్లయితే మన సౌత్ ఇండియాలో ఎక్కువ కన్జ్యూమ్ చేయరు, తినరనమాట. ఎక్కువ మనం చూసుకున్నట్లయితే ఈ జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వరుగలు ఇవే తింటారనమాట. కానీ నార్త్ ఇండియాకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ తోటకూర గింజలు ఏవైతే ఉన్నాయో రాజగీరా, ఈ రాజగీరాను వాళ్ళు, మనం ఎలా అయితే జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు చేసుకుంటారో వాళ్ళు ఆ తోటకూర గింజలతోటి, రాజగీరాతోటి అన్నం వండుకుంటారు, అన్నంలాగా తీసుకుంటారు లేదా రొట్టెలు చేసుకొని తింటారనమాట. ఈ రాజగీరా అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చాలా ఎక్కువ వింటున్నాం కోవిడ్ తర్వాత. అంతకుముందు నార్మల్ గోధుమ చపాతీల కంటే జొన్న రొట్టెలు బాగుంటాయి, జొన్న రొట్టెలు ఆరోగ్యకరమైనవి అని చెప్పి అవి తినడం స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లిగా కరోనా ఎప్పుడైతే పోయిందో అందరూ కీన్వా అనే ఒక పదం అనేది మనం బాగా వింటున్నాం అనమాట మార్కెట్లో, అండ్ అందరూ కూడాను ఆ కీన్వాని ఎక్కువ తినడం ప్రారంభించారు. ఈ కీన్వా అనేది కూడా ఒక గ్రెయినే. కీన్వాలో ఎంత అయితే ప్రోటీన్ కంటెంట్ ఉంటుందో ఈ రాజగీరాలో కూడా అంతే ప్రోటీన్, అలాగే ఫైబర్ కంటెంట్స్ ఉంటాయి. కాకపోతే ఈ కీన్వా అనేది మన కాంటినెంటల్ ఫుడ్ కాదండి, ఇది మన దేశంలో అసలు పండదు, వేరే దేశాల్లో పండుతుంది అనమాట. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఫుడ్, కొంచెం కాస్ట్లీ కూడా. ఈ కీన్వా అనేది అందరూ, అన్ని కుటుంబాల వాళ్ళకి తీసుకోలేరు అనమాట, ఎందుకంటే కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి. అంతే పోషక విలువలు ఉన్న ఇంకొక పదార్థం ఏంటి అంటే, అలాగే ప్రతి ఒక్కళ్ళు తినగలిగిన పదార్థం ఏంటి అంటే ఈ రాజగీరా. ఏ ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ కీన్వాలో అయితే ఉందో అవే కంటెంట్స్ రెండు మనం ఈ రాజగీరాలో చూసుకోవచ్చు. ఈ తోటకూర గింజల్ని కనుక మనం అలానే తీసుకున్నట్లయితే మనం కూడా ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్స్ అనేవి ఎక్కువ పెంపొందించుకోవచ్చు అనమాట. అలాగే మనం చాలామంది, పూర్వం అయితే మన పెద్దలందరూ కూడాను ఈ జొన్నలు, సజ్జలు, రాగులు తింటూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఆ పంటలు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు క్రమేపీ ఈ జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు అయితే అసలు ఉండట్లేదు, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయాయి. ఎందుకు అంటే అందరూ ఎక్కువ లాభాలు వచ్చే పంటలు చూసుకుంటున్నారు. అండ్ ఈ మోడర్నైజ్డ్ ఎరాలో ఏం చేశారు అంటే అసలు ఈ సిరిధాన్యాలను తీసుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా వచ్చిందో, మళ్ళీ ఈ సిరుధాన్యాల పైన మొగ్గు చూపడం చూస్తున్నాం అనమాట. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2023 నుండి ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో కూడాను ఈ చిరుధాన్యాలు కనిపించడం జరిగింది. ఎందుకు అంటే భారత ప్రభుత్వం వాటి మీద అంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పి, జనాలకి అవేర్నెస్ కల్పించాలని చెప్పి ప్రతి ఒక్క పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ ద్వారా వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 2023 మన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్స్, అలాగే అంగన్వాడీ సెంటర్స్, వీటిలో మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో భాగంగా పిల్లలందరికీ కూడాను మిల్లెట్స్ అందాలి అని చెప్పి, వాళ్ళు మిల్లెట్స్ తీసుకోవాలి, ఏదో ఒక రూపంలో తీసుకోవాలి అని చెప్పి రాగి జావను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుండి అంటే 2023 నుండే పిల్లలందరూ కూడాను పోషక లోపాలు ఏవి లేకుండా ఉండాలి అంటే ఈ చిరుధాన్యాలను వాళ్ళు మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఈ రాగి జావా, రాగి మాల్ట్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ అంగన్వాడీ సెంటర్స్లో కూడాను రాగి పౌడర్, రాగి పిండిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా క్రమేపీ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ

0: చిరుధాన్యాలను కన్జ్యూమ్ చేయడం ఎక్కువ అవడం చూసాం అన్నమాట. వీటికి మార్కెటింగ్ కూడా ఈ 2023 తర్వాత చాలా ఎక్కువ మార్కెటింగ్ ఛానల్స్ అనేవి పెరిగిపోయాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో కూడా బేకరీ ఐటమ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఈ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకు అనంటే రైతుల్ని మళ్ళీ ఆ పంటని వేసి వాటిపై మొగ్గు చూపేలా రైతుల్ని మార్చడం కోసం ఇప్పుడు రైతులు మనం చెప్పినంత మాత్రాన వేయలేరు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి బాగా చూసుకోవాలనే ఉంటారు. రైతులు ఇప్పుడు ఎక్కువ మిర్చి పొగాకు పంటలే వేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాటికి గిట్టుబాటు ధరలు అనేవి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఈ మిల్లెట్స్. మిల్లెట్స్ ధర అనేది చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎవరు తీసుకోవట్లేదు లోకల్ మార్కెట్స్లో. కానీ అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడాను ఈ మిల్లెట్స్ మీదే ఆధారపడి ఉంటున్నారు. ఇంకా రూరల్ ఏరియాస్లో ఇంకా తెల్లన్నం మీదే ఆధారపడి ఉంటున్నారు. కానీ మన సిటీస్ టౌన్స్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలు తీసుకుంటున్నారు. అది బ్రేక్ఫాస్ట్లో అయినా కానీ, లంచ్లో అయినా కానీ, డిన్నర్లో అయినా కానీ ఇవి తీసుకోవడం జరుగుతుంది. ఇలా వాళ్ళు మళ్ళీ చిరుధాన్యాల పంటలను సాగు చేయడం కోసమే ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశ ప్రభుత్వం. ఈ చిరుధాన్యాల పంట వేసినట్లయితే మన వరి గోధుమలతో పోలిస్తే చాలా తక్కువ నీరు కావాల్సి వస్తుంది ఈ పంట మనం సాగు చేసుకోవడానికి. అలాగే నీరే కాకుండా ఎరువులు మందులు కూడా చాలా తక్కువ అవసరం ఉంటుంది ఈ పంటకి. ఈ చిరుధాన్యాల పంట ఏంటి అంటే ఎండలను తట్టుకొని కూడా మనకి మంచి దిగుబడినిస్తుంది అన్నమాట. అంటే ఎలాంటి మెట్ట ప్రాంతాల్లో వేసినప్పటికీ కూడాను, సారవంతమైన భూమి లేనప్పటికీ కూడాను ఈ చిరుధాన్యాల పంట అనేది బాగా సాగు చేసుకోవచ్చు. ఈ వరి గోధుమలకి కావాల్సినంత సారవంతమైన భూమి అయితే వీటికి అవసరం లేదన్నమాట. మరియు ఇది ఈ పంట అనేది చాలా తక్కువ కాలంలోనే దిగుబడి ఇస్తుంది. మోస్ట్లీ ఉన్న చిరుధాన్యాలన్నీ కూడాను 70 నుండి 100 రోజుల్లోనే కోతకొచ్చేస్తాయి. అలాగే వీటిలో పోషక విలువలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మిగిలిన పంటలతో పోల్చుకుంటే. అలాగే ఈ చిరుధాన్యాల పంటలు ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళు ఇంటర్ క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వేరే పంట వేసి దాంతోపాటు ఈ చిరుధాన్యాలను కూడా వేసుకోవచ్చు అన్నమాట. అందుకనే వీటిని ఈ రైతులకు భరోసా పంటగా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఇంకా పోషక విలువలకి చూసుకున్నట్లయితే ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. అలాగే మంచి మాంసకృతులు, ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ వరి మరియు గోధుమలతో పోల్చుకున్నట్లయితే వీటితో చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మైనర్ అండ్ మేజర్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఈ చిరుధాన్యాల్లో. అలాగే వీటిలో కాల్షియం, ఐరన్ కంటెంట్ అనేది మనం ఎక్కువగా చూసుకోవచ్చు.
1: ఓకే మేడం, మరి చిరుధాన్యాలు రైతుకు భరోసా పంటలో భాగంగా మరి వాటి ప్రయోజనాలు గురించి బాగా వివరంగా చెప్పడం జరిగింది. అంటే ఈ చిరుధాన్యాలలో అంటే విలువ జోడిత పదార్థాలు ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు తెలియజేయండి మేడం.
0: మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చూసుకుంటున్నట్లయితే ఫైనాన్షియల్ బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో మన ఫైనాన్స్ మినిస్టర్, అందులో బాగా స్ట్రెస్ చేస్తున్న విషయం ఏంటి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద చాలా ప్రాముఖ్యత ఉంది. గత 2-3 ఫైనాన్షియల్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే, బడ్జెట్ చూసుకున్నట్లయితే, ఇది ఎందుకు అనంటే మన దేశంలో చాలామంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. అలాగే మహిళలకు కూడా ఉపాధి కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో కొంత మొత్తాన్ని ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కిందకి విభజించడం జరిగిందనమాట. మైక్రో అండ్ మ్యాక్రో ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మిల్లెట్ బేస్డ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వాళ్ళు చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకోగలగాలి అని చెప్పి కొన్ని పథకాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది మన భారత ప్రభుత్వం రైతుల కోసం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువత మరియు మహిళల కోసం, మహిళా రైతుల కోసం చాలా మంచి మంచి పథకాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళకి సబ్సిడీ రూపంలో అలాగే తక్కువ ఇంట్రెస్ట్ తోటి కొన్ని లోన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు దాదాపు 5 కోట్ల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తిరిగి ఆ లోన్ చెల్లించుకోవడానికి 5 నుండి 10 సంవత్సరాల టైం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే ఈ వాల్యూ అడిషన్ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ. రైతులు పంట నుండి ఏదైతే పొలం నుండి కోస్తామో దాన్ని డైరెక్ట్గా ఆ ముడి ధాన్యాన్ని అమ్మడం కంటేను మిల్లెట్ ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటే కొంచెం వాళ్ళకి ధర అనేది కొంచెం బాగా ఉంటుంది అన్నమాట. లాభం అనేది ఎక్కువ పొందొచ్చు రైతులు. ముడి ధాన్యం ఎప్పుడు అమ్మినా కూడాను వాళ్లకు అంత ఎక్కువ లాభం అనేది

0: మనం ఎప్పుడు చూడలేదు. అది ఓన్లీ ఈ చిరుధాన్యాల్లోనే కాదు, వేరే ఇతర పంటల్లో కూడా ఎప్పుడైనా కూడా మనం ముడి ధాన్యాన్ని అలానే అమ్మేసుకోవడం కంటే దాన్ని ప్రాసెసింగ్ చేసి, ఏదో ప్రైమరీ ప్రాసెసింగ్ అయినా చేయొచ్చు, లేదు అని అంటే సెకండరీ ప్రాసెసింగ్కి అయినా వెళ్ళచ్చు. ఏదో ఒక ప్రాసెసింగ్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా లాభాల్లో మనం తేడా అయితే చూడొచ్చు. ముందుగా ప్రాథమిక ప్రాసెసింగ్ అంటే ఏంటో చర్చించుకుందాం అండి. ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే ఫస్ట్ దాన్ని శుభ్రపరిచి గ్రేడింగ్ చేసి లేదా పొట్టు తొలగించడం. అంటే ఈ ప్రాసెసింగ్లో స్టెప్స్ అండి, ఈ నేను చెప్పిన నాలుగు కూడాను. అందులో ఏదో ఒకటి చేసైనా మనం సేల్ చేసేసేయచ్చు, లేదు మనం నాలుగు చేసి ఫైనల్ ప్రోడక్ట్ని సేల్ చేయొచ్చా అన్నది కూడా మన ఇష్టం. ఎక్కడి వరకు చేయొచ్చు అనేది అది ఆ రైతు మీద
1: ఆధారపడి ఉంటుంది.
0: ఆధారపడి ఉంటుంది. అతను దాన్ని శుభ్రపరిచి మార్కెటింగ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని గ్రేడింగ్ చేసి గ్రేడింగ్ వైజ్ ఆ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు, లేదు అని అంటే పైన డీహస్కింగ్ పొట్టు తీసేసి పొట్టు తీసిన పదార్థాన్ని అయినా ఆయన మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే పొట్టు తీసిన దాన్ని ఇంకొక రూపం ఏమి ఇవ్వచ్చు, పిండి రూపంలో ఇవ్వచ్చు, దాన్ని ఫ్లవర్ రూపంలో మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రైమరీ ప్రాసెసింగ్కి వస్తాయి, ప్రథమ ప్రాసెసింగ్కి, ప్రాథమిక ప్రాసెసింగ్. ఇప్పుడు సెకండరీ ప్రాసెసింగ్కి ఎలా చేయొచ్చు అని అంటే, ఆ పిండి చేసిన దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా, ఎలా అంటే ఇప్పుడు మనం వరి పిండి కూడాను, బియ్యం పిండి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది అవైలబుల్గా. అంతకుముందు పిండి కావాలి అంటే మనం మర పట్టించుకుంటేనే అవైలబుల్గా ఉండేది, ఇప్పుడు అలా కాకుండా రెడీమేడ్ ప్యాకెట్స్ అమ్ముతున్నారనమాట. ఎందుకు అని అంటే ఈ బిజినెస్ అనేది కూడాను ముఖ్యంగా ఈ టౌన్స్ సిటీస్లో ఉన్న వాళ్ళ మీద నుండే వాళ్ళ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహించి ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటున్నారనమాట. ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఇద్దరు ఉద్యోగస్తులు ఉండే కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఈవినింగ్ వచ్చి వాటిని నానపెట్టి పిండి చేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి అంటే అంత టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రాత్రికి భోజనం వండుకోవడానికి టైం సరిపోతుంది. ఇంకా వాళ్ళు తర్వాత రోజు మార్నింగ్ చేసుకోవాలి, ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి అంటే వారికి టైం సరిపోదు. కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు, రెడీమేడ్ మిక్సెస్ లేదు అంటే రెడీమేడ్ పిండి ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు దోశ పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా మనం ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఇడ్లీ పెట్టేసుకునేలా, దోశ పోసేసుకునేలా ఉంటున్నాయి మార్కెట్లో. అలానే ఇప్పుడు మనం ఏదైతే రాగి పిండి చేశారో ఆ రాగి పిండి ఓన్లీ రాగి పిండి మాత్రమే కాకుండా కొంచెం బెల్లం కూడా ఇప్పుడు పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఆ బెల్లం కూడా ఈ రాగి పిండిలో కలిపేసి, బెల్లం పౌడర్ మరియు రాగి పిండి కలిపేసి ఏవైతే ఫ్లేవర్స్, ఇలైచి ఫ్లేవర్, పిస్తా ఫ్లేవర్ ఇలాంటివి ఫ్లేవర్ యాడెడ్ చేసుకుని వాటిని వివిధ రకాలుగా అమ్ముకోవచ్చు. ఎలా అంటే పిస్తా రాగి మాల్ట్, లేదు అంటే బాదం రాగి మాల్ట్, చాక్లెట్ రాగి మాల్ట్, ఇలా ఉన్నదానికి వేరొక పదార్థాన్ని యాడ్ చేసి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తున్నారు. ఇవన్నీ ఏంటి అంటే టైం కన్జ్యూమ్ అవ్వదు, అలాగే అందరూ ఇప్పుడు ఆరోగ్యం పట్ల దృష్టి పెడుతున్నారు కాబట్టి మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్గా దొరికింది అంటే ఆటోమేటిక్గా అదే తెచ్చుకుంటారు. లేదు అని అంటే ఇప్పుడు రాగులు తెచ్చి శుభ్రం చేసి దాన్ని పిండి పట్టించాలి అని అంటే టైం కన్జ్యూమ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తున్నాయి అని అంటే వాళ్ళకి ఏ అవసరాలు అయితే ఉంటాయో వాటిని చూసుకొని వీళ్ళు ఆ ప్రోడక్ట్స్ అనేవి డెవలప్ చేసి మార్కెటైజ్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఇందులో భాగంగానే ఇప్పుడు అంతకుముందు నూడిల్స్ అంటే ఓన్లీ మైదా పిండితోనే ఉండేవి, కానీ ఇప్పుడు చిరుధాన్యాలతోటి నూడిల్స్, మిల్లెట్ నూడిల్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. అలాగే బిస్కెట్స్, అంతకుముందు బేకరీ ఐటమ్స్ అంటే ఓన్లీ మైదా లేదా గోధుమ పిండితోనే దొరికేవి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ మొత్తం కూడాను మిల్లెట్స్, చిరుధాన్యాలు అనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. బేకరీ ఫుడ్స్లో ఉన్నాయి, ట్రెడిషనల్ ఫుడ్స్లో ఉన్నాయి. బేకరీ ఫుడ్స్ అంటే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ ఇవన్నీ కూడాను చిరుధాన్యాలతో చేయడం జరుగుతుంది. అలాగే ట్రెడిషనల్ ఫుడ్స్, అంతకుముందు మనం లడ్డు ఇలాంటివన్నీ కూడాను, బూందీ, లడ్డు, మురుకులు ఇలాంటివన్నీ మనం శనగ పిండినో, బియ్య పిండినో, లేదు అంటే మినుములతోనూ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే అన్నీ కూడాను మిల్లెట్ లడ్డు, మిల్లెట్ మురుకులు, మిల్లెట్ మిక్చర్ అన్నీ ఇవి ప్రతి ఒక్కటి కూడాను మిల్లెట్స్ తోటి చేయడం స్టార్ట్ చేసేసారనమాట. ఇవే కాకుండా డ్రింక్స్ కూడాను, అంతకుముందు మనం డైరీ ప్రోడక్ట్స్ అనేవి ఓన్లీ పాలతోనే చేసేవాళ్ళు, ఇప్పుడు చాలామందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుందన్నమాట, పడవు కొంతమందికి పాల పదార్థాలు, అందుకని వెజిటబుల్స్ లేదా సీడ్స్ నుండి పాలు తీయడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు మనం నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అని మాత్రమే వినుంటాం, కానీ ఇప్పుడు ఇంకొన్ని కొత్త పదాలు ఉన్నాయి.

0: మనం చూసుకున్నట్లయితే ఎవరైతే శాకాహారులు మాంసాహారులు ఉంటారో వీళ్ళిద్దరే కాకుండా ఇంకొకళ్ళు కూడా ఉంటారు. వీగన్, వీగన్ అని చెప్పి ఒక కొత్త టర్మ్ ఉంటుందన్నమాట. ఈ వీగన్ ఏంటి అంటే వాళ్ళు యానిమల్స్ నుండి వచ్చే పాల పదార్థాలు కూడా తినరు. వాళ్ళు మాంసకృతులే కాదు. శాకాహారులు అంటే ఓన్లీ మాంసం మాత్రమే తినరు, కానీ వాళ్ళు పాలు తాగుతారు. ఈ వేగన్ అని ఎవరైతే అంటున్నామో వాళ్ళు పాలు కూడా తాగరు. జంతువుల నుండి వచ్చే ఏ పదార్థం కూడా వాళ్ళు తీసుకోరు అనమాట.
1: మజ్జిగ, పెరుగు, వెన్న.
0: మజ్జిగ, పెరుగు, వెన్న ఇవేవి తీసుకోరు. కానీ వాళ్ళు పాలు తీసుకోవాలి. ఆ పాలు ఎలా తీసుకుంటారు అని అంటే వెజిటేబుల్స్ రూపం నుండి, లేదు అనంటే ఈ సీడ్స్ రూపం నుండి వచ్చే పాలను తీసుకుంటారు. వెజిటేబుల్స్ నుంచి పాలు ఎలా వస్తాయి అనుకుంటారు. ఇప్పుడు సోయాబీన్ ఉంది, సోయాబీన్ నుండి మనం పాలు తీయచ్చు. కోకోనట్ ఉంది, కొబ్బరి పాలు తీయచ్చు. ఈ పాలు తీసుకుంటారనమాట. సో వాళ్ళకి ఏవైతే మనం డైరీ పాల నుండి తీసుకుంటున్నామో ఆ పోషకాలు అన్నీ కూడాను ఈ వేగన్ రూపంలో, వీగన్ ప్రోడక్ట్స్ నుంచి తీసుకుంటారనమాట. సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్. ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యి ఏంటి అంటే మిల్లెట్ మిల్క్, చిరుధాన్యాల నుండి కూడా పాలు తీసి ఆ పాలను తాగడం జరుగుతుంది అనమాట.
1: పచ్చి రాగులతో కూడా పాలు వచ్చు,
0: పాలు తీయచ్చండి. రాగులు నానపెట్టి
1: జొన్నలు.
0: ఇవన్నీ కూడాను ఒక రాత్రి మొలకెత్తించి ఆ మొలకెత్తించిన గింజల్ని గ్రైండ్ చేసి ఆ దాని నుండి వచ్చిన పాలని తాగుతారనమాట. సో మార్కెట్ అంతా కూడాను చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇవన్నీ కూడాను రైతులు దృష్టి పెట్టుకొని ఏ నీడ్స్ ఉన్నాయి మార్కెట్లో అనేది వాళ్ళకి అర్థమైపోతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడాను చిన్నపిల్లలు ఉంటూనే ఉంటారు. వాళ్ళు తీసుకునే బేకరీ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడాను ఇప్పుడు మనం యాడ్స్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మిల్లెట్స్ మిల్లెట్స్ మిల్లెట్స్ అనే పదమే ఎక్కువ ఉంటుంది. మనం బాగా తరచూ వినే హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ కూడాను ఇప్పుడు యాడ్స్లో చూసుకుంటుంటే మిల్లెట్స్ మిల్లెట్స్ అనేది ఒక పదం అనేది దానిలో యాడ్ చేసేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చిరుధాన్యాలకి ఎంత ప్రాముఖ్యత అనేది పెరిగింది అని. కాబట్టి రైతులు ఎప్పుడు వరి, గోధుమలు, మిరప ఇలాంటివే కాకుండా ఈ పంటలు చూసుకున్నట్లయితే వారికి మార్కెటింగ్ ఛాన్సెస్ అనేవి పెరిగిపోయాయి. ఇంతకు ముందులా ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మెల్లిమెల్లిగా వీళ్ళు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా కూడా ఈ పంట వేసుకునేలా చూసుకున్నట్లయితే వాళ్ళకి మంచి లాభం వస్తుంది. అలాగే పెట్టుబడి అనేది చాలా తగ్గుతుంది వాళ్ళకి. ఇతర పంటలతో పోల్చుకుంటే దీన్ని సాగు చేయడానికి చాలా తక్కువ మొత్తమే పడుతుంది. అండ్ ఓన్లీ డబ్బులు రూపంలోనే కాకుండా మన పర్యావరణానికి కూడా చాలా మంచిది అనమాట ఈ చిరుధాన్యాలు పంట పండించడం వల్ల. ఎందుకు అంటే ఈ పంట ఎక్కడైతే వేస్తారో అక్కడ రసాయనాలు అనేవి ఎక్కువ వాడరు, ఎరువులు మందులు అనేవి అవసరత ఉండదు. ఆటోమేటిక్గా అక్కడున్న సాయిల్ అలాగే ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎప్పుడు కూడాను మనం పంటల చుట్టూ కాలువలు ఉంటాయి, ఇది ఎవరూ అంత గమనించుకోరు, అంత మనం రిలేట్ చేసుకోలేము అనమాట. కాకపోతే మనం అగ్రికల్చర్ వల్ల కూడాను చాలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. పూర్వం అయితే ఉండేది కాదు, ఎందుకంటే అందరూ న్యాచురల్ ప్రాక్టీసెసే ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి అంత పొల్యూషన్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ పొల్యూషన్ అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది అనమాట. ఈ అగ్రికల్చర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది అంటే వ్యవసాయంలో అందరూ ఈజీగా పంట చేతికి వచ్చేయాలి లేదా ఈజీగా దానిలో ఉన్న పురుగులు తెగుళ్లను నివారించాలని చెప్పేసి బాగా గాఢత ఎక్కువ ఉన్న మందులు వాడడం జరుగుతుంది అనమాట. అలా వాడడం వల్ల సాయిల్ అనేది ఆటోమేటిక్గా పాడైపోవడం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము అని అంటే అది ఆటోమేటిక్గా గాల్లో కూడా వెళ్తుంది. సో ఎయిర్ పొల్యూషన్ కూడా అయిపోతుంది. ఇవి కాకుండా మన పంటలో నుండి నీరు పక్కకు పంపిస్తూనే ఉంటాం, లేదు అని అంటే మన పంటల చుట్టూనే చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఈ స్ప్రేయింగ్ ఏదైతే చేస్తూ ఉంటాం పిచికారీ చేసేటప్పుడు, మనం ఆ పిచికారీ మందు అనేది ఆ నాజిల్ ద్వారా ఆ తుప్పర్లు అనేవి దూరం పోతాయి. ఆటోమేటిక్గా ఆ కాలువల్లో కూడా మనం కొట్టే మందు అనేది దానిలో ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవహించే నీళ్లు పిల్ల కాలువల ద్వారా మన ఊర్లో వెళ్తూ ఉంటాయి. పల్లెటూర్లలో చూసుకుంటున్నట్లయితే ఇప్పటికీ చాలా మంది బట్టలు ఉతకడం జరుగుతుంది, వాళ్ళ పశువులు ఆ కాలువల్లో నీళ్లు తాగడం జరుగుతుంది, పిల్లలు ఈత కొట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఇంటర్లింక్డ్ అనమాట, ఒకదాని నుండి ఒకటి. ఇవి ఇమ్మీడియట్గా మనకి ఎఫెక్ట్ చూపించవు, కానీ కొంచెం టైం బీయింగ్ మనకి వీటన్నిటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా యానిమల్స్ జంతువులకు కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకే కొత్త కొత్త రోగాలన్నీ మనం జంతువుల్లో కూడా చూడడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ పిల్లలు వీటిలో దిగుతారో లేదా బట్టలు ఎవరైతే వాష్ చేస్తారో ఆ వాటర్లో, స్కిన్ డిసీజెస్ అనేవి మనం తరచూ చూస్తూ ఉంటాం అన్నమాట. సో

0: అంటే మన ఆహారం కోసమే కాదండి ఈ చిరుధాన్యాలు. చిరుధాన్యాలు మనం సాగు చేయడం వల్ల మనం పర్యావరణాన్ని కూడా రక్షించుకోవడం జరుగుతుంది, మట్టి ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లు ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, ఏవైతే ఈ వాటర్ బాడీస్ ఉంటాయో వీటన్నిటిని కూడాను మనం పరిరక్షించుకోవచ్చు అన్నమాట. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం కంటే మనం ఇలాంటి పంటలు సాగు చేయడం మొదలు పెట్టామంటే ఆటోమేటిక్గా మన శరీరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ఆరోగ్యం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట.
1: ఓకే మేడం గారు, మరి చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట ఈ అంశం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారు. ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు చిరుధాన్యాల సాగు రైతు భరోసా పంట గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు.

మీరింతవరకు చిరుధాన్యాల సాగు, రైతు భరోసా పంట గురించి దర్శీ కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు వింటారు.

తండ్రి లేని తన కొడుక్కి చిన్నతనంలోనే పెళ్లి చేసింది ఆ కన్నతల్లి. కొన్నాళ్లకు అత్తగారింటి నుండి ఎత్తురాలైన తన భార్యను తీసుకుపోమని ఉత్తరం వచ్చింది. ఆ అమాయక చక్రవర్తి సందేహాలు, ఆ తల్లి సమాధానాలు హాస్యాల విరిజల్లులై ఎలా కురుస్తున్నాయో చూడండి.

మీరింతవరకు జానపద గేయం విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా యాపీ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఇవన్ శంకర్ రాజా, సాహిత్యం కులశేఖర్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట నువ్వొస్తానంటే నేనుద్దంటానా చిత్రం కోసం కార్తీక్ సుమంగలి పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం సాగర్ మేఘా పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం అనంత శ్రీరామ్.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలను ఈరోజు రాత్రి 8:40 ప్రసారమయ్యే చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినవచ్చు. రేడియో ద్వారా క్రికెట్ మ్యాచ్ వింటున్నారు, అలాగే ఓన్లీ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ పూట ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు గమనించండి, రేడియో ద్వారా క్రికెట్ మ్యాచ్ వింటున్నారు, అలాగే ఓన్లీ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ పూట ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే మారుతున్న జీవనశైలిలో యోగా యొక్క ప్రాధాన్యత గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా సమాచారం. ఎన్జీ రంగా యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం గుంటూరు లామ్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్లలో డిప్లొమా ప్రోగ్రాంలలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన 10వ తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో 5 నుంచి జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సు 2026-27. ఈ కోర్సు 2 ఏళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ కోర్సులో ప్రభుత్వ సీట్లు 578, అనుబంధ సీట్లు 1240. అలాగే డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్స్ 2 ఏళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ కోర్సులో ప్రభుత్వ సీట్లు 25, అనుబంధ సీట్లు 40. అలాగే డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ కోర్స్, ఇది కూడా 2 ఏళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ కోర్సులో ప్రభుత్వ సీట్లు మాత్రమే ఉంటాయి, 25. అలాగే డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు, ఈ కోర్సు 3 ఏళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ కోర్సులో ప్రభుత్వ సీట్లు 60, అనుబంధ సీట్లు 90. ఈ 4 కోర్సుల మొత్తం సీట్ల సంఖ్య, ఇందులో ప్రభుత్వ సీట్లు 688, అనుబంధ సీట్లు 1370 కలిగి ఉంటాయన్నమాట. విద్యార్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, అంటే అభ్యర్థి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి విద్యార్థి అన్నమాట. 10వ తరగతి సాధించిన మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 400 రూపాయలు, ఇతరులకు 800 రూపాయలు పరీక్ష ఫీజు కలిగి ఉంటుంది. 5వ తేదీన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అభ్యర్థులు 26వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అదే చివరి తేదీ అవుతుంది. మరి పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి

అనుకోండి. వెబ్సైట్ చిరునామా ANGRAU.AC.IN. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, ANGRAU.AC.IN. ఉద్యోగ సమాచారం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ పోస్టులు. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, CNIC ఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: సంబంధిత బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో 6 జూలై వరకు దరఖాస్తు చేసుకోవాలి. CNIC విభాగంలో మొత్తం 86 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4 పోస్టులు, సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 38 పోస్టులు, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 1 పోస్టు, సీనియర్ మేనేజర్ CNIC రిలేషన్షిప్ 36 పోస్టులు, చీఫ్ మేనేజర్ CNIC రిలేషన్షిప్ 7 పోస్టులు, మొత్తం 86 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ లేదా డిప్లొమా లేదా సిఏ లేదా సిఎంఏ లేదా సిఎస్ ఇంకా సిఎఫ్ఏ వంటి అర్హతలు ఉండాలి. నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960 రూపాయలు, గ్రేడ్ 3 పోస్టులకు 1,05,280 రూపాయలు, గ్రేడ్ 4 పోస్టులకు 1,20,940 రూపాయలు ఇంకా ఇతర అలవెన్సులు కలిగి ఉంటాయి. అలాగే మేనేజర్కు 25 నుంచి 30 ఏళ్ళ వయసు ఉండాలి. సీనియర్ మేనేజర్కు 28 నుంచి 35 ఏళ్ళు లోపు వయసు కలిగి ఉండాలి. చీఫ్ మేనేజర్కి 32 నుంచి 42 ఏళ్ళ మధ్య ఉండాలన్నమాట, ఈ వయసుల మధ్య ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు వయసులో వయోసడలింపు ఉంటుందన్నమాట, వర్తిస్తుంది. షార్ట్ లిస్టింగ్ ఆన్లైన్ రాత పరీక్ష, అంటే అవసరమైతే ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ ఇంకా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అలాగే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 25 ప్రశ్నలు చొప్పున 25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 ప్రశ్నలు అంటే 150 మార్కులకు ఉంటుంది, మొత్తం 150 నిమిషాల సమయం ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళలు ఎక్స్ సర్వీసెమ్యాన్ అభ్యర్థులకు 175 రూపాయలు దరఖాస్తు ఫీజు అన్నమాట, పరీక్ష ఫీజు ఉంటుంది. ఈ నెల అంటే జూన్ 16 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 6 జూలై వరకు దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా www.bankofbaroda.bank.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.bankofbaroda.bank.in. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు

0: మారుతున్న జీవనశైలిలో యోగా యొక్క ప్రాధాన్యత గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని శారీరకంగా మానసికంగా కాపాడుకోవడానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. ఈ రోజుల్లో ఫిట్నెస్, మెంటల్ హెల్త్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వీటన్నిటికీ సింపుల్గా సొల్యూషన్గా నిలిచేది శరీరానికి ఫిట్నెస్, మనసుకు ప్రశాంతత, జీవితానికి బ్యాలెన్స్ ఇచ్చే యోగా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మనతో యోగా నిపుణులున్నారు. వారు

0: ద్వారా మనం ఈ యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా మీ యోగా ప్రయాణం ఎలా ప్రారంభమైంది? యోగాను జీవితంలో భాగం చేసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయాలు ఏమిటి? వీటి గురించి కొంచెం వివరిస్తారా సార్?
1: యోగాలో నా ప్రయాణం అంటే, నేను అంతకుముందు చాలా అనారోగ్యవంతుణ్ణి. అనారోగ్యవంతుణ్ణంటే మామూలు విషయం కాదండి, బ్రాంకైటిస్, ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధితమైన వ్యాధులతో నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఈ బాధని నివారించుకోవడం గాను మా ఊరిలో యోగా క్లాసెస్ జరిగినప్పుడు సిద్ధరాస్త బోధనగిరి స్వామీజీ వారని చెప్పేసి ఒక పండు ముసలాయన వచ్చి యోగా చెప్పడం ప్రారంభించారు. వారి దగ్గరికి వెళ్ళి నేను ఈ సాధన నేర్చుకున్నాను. ఈ సాధన ద్వారా ఏమైందంటే, నాకు ఆ వ్యాధి పూర్తిగా నయమవ్వడం వల్ల ఈ సాధనని ఇలానే కొనసాగించాలని, నాకు ఉన్నటువంటి ఈ ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని నలుగురికి పంచాలన్న ఉద్దేశం మీద నేను ఈ సాధనలోకి రావడం జరిగింది. ఈ సాధనని మాకు గురుతిళ్ళు లేనటువంటి శేషమ్మ గారు కానివ్వండి, కోటేశ్వరరావు గారు కానివ్వండి, గురుగారిని మన ఊరి పరిధిలోకి తీసుకొచ్చి నలుగురు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కాంక్షతో వాళ్ళు ఈ విద్యని నలుగురు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నేను కూడా మా గురుగారికి ఒక శిష్యుడిగా ఆయనకి దగ్గరయ్యాను. ఆ తర్వాత నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ కావడంతో ఇక ఈ విద్యని, గురు పరంపరని ఇలాగనే తీసుకుని వెళ్లాలనే ఒక కోరిక కలిగింది నాలో. తద్వారా నా యొక్క యోగా ప్రయాణం అనేది జరిగిందండి.
0: ఓకే గురుగారు, మరి యోగా అంటే కేవలం వ్యాయామమా లేక జీవన విధానమా? దీని గురించి కొంచెం వివరించండి గురుగారు.
1: యోగా అంటే కేవలం వ్యాయామమే కాదండి, జీవన విధానం కూడాను. ఎలా జీవన విధానం అంటే, మన జీవితంలో మనం ఎలా ఉండాలి, మన క్రమశిక్షణ విధానం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన యొక్క వృత్తి ప్రవృత్తులు ఏంటి, మనం ఎలా ఉండాలి, సభ్య సమాజంలో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి అనేది నేర్పించేదే మొదటగా యోగం అనేటటువంటిది జీవన విధానంగా పరిగణిస్తారు. రెండూ కూడాను అండి. మొదటిసారిగా కేవలము ఈ యోగా అనేటటువంటిది వ్యాయామం మాత్రం కాదు. వ్యాయామం చేయడం వల్ల కేవలం మన శారీరకమైనటువంటి రుగ్మతలు తగ్గుతాయి, అనారోగ్యమైనటువంటి బాధలన్నీ తొలగుతాయి, తర్వాత శ్వాసకోశ వ్యాధులన్నీ నిర్మూలిస్తాయి, ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇది ఒక సెక్షన్ మాత్రమే, మన సాధన చేసే కొద్ది అలవాటు అవుతుంది. కానీ మంచి జీవన విధానం అనేటటువంటిది ఏర్పడుతుంది. అదేంటంటే, మనం ఫస్ట్ మనం సాధన నేర్చుకున్న తర్వాత మనం ఈ సాధనని మన ఇంట్లో వాళ్ళకి నేర్పడం వల్ల మన కుటుంబం బాగుపడుతుంది. ముందు వాళ్ళలో ఉన్నటువంటి అధికమైన ఒత్తిడి, టెన్షన్, తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని తీరడం వల్ల ఏమవుతుందంటే, తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మన కుటుంబంతో పాటు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్లతో పాటు మన పక్కన వాళ్ళకి నేర్పడం వల్ల వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. అట్లా ఈ అధికమైన ఒత్తిడి, టెన్షన్, తర్వాత జీవన విధానంలో తల్లిదండ్రులతో మనం ఎలా మాట్లాడాలి, అలానే పిల్లలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అక్కచెల్లెలు ఎలా ఉండాలి, మన యొక్క ఆ విధి విధానాలన్నింటినీ కూడా యోగా అనేది రెగ్యులర్ గా సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, జనానికి బాగా దగ్గరయ్యి మంచి జీవన విధానం అనేది ఏర్పడుతుందండి.
0: గురుగారు, ఈ కాలంలో మొబైల్, ల్యాప్టాప్ల ముందు చాలా వరకు యువత గంటల తరబడి కూర్చొని వ్యాయామాన్ని చేయటం లేదు. వారికి ఉపయోగపడే కొన్ని యోగా ఆసనాల గురించి వివరిస్తారా?
1: మొబైల్స్, టీవీ, ల్యాప్టాప్లు ఎక్కువగా వాడేవారికి ముందు ముఖ్యంగా సాధారణంగా వచ్చేసి మెడ నొప్పులు, భుజాల నొప్పులు, భుజాల బిగుతు, తర్వాత వెన్నునొప్పి, అలసట, కంటి అలసట, మానసిక ఒత్తిడి సమస్యలు ఉంటాయండి. దీనిలో ముఖ్యంగా మనం వచ్చేసి తాడాసనం ఒకటి, తర్వాత వృక్షాసనం ఒకటి, భుజంగాసనం ఒకటి, తర్వాత మార్జాలి విన్యాసం, శశకాసనం, అర్ధమచ్చేంద్రాసనం, తర్వాత సేతుబంధాసనం, విపరీతకరణి, శవాసనం అనేవి బాగా ఉపయోగపడతాయండి. ఇవన్నీ కూడాను మనం చెప్పినట్లు కాదు, కానీ మంచి ట్రైనర్ సహాయంతో ఇవి చక్కగా నేర్చుకుని వారి దగ్గరికి వెళ్ళి ఈ అభ్యాసం సాగిస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయండి. ఇక ప్రాణాయామాల్లోకి వచ్చేటికి నాడీ శోధన, తర్వాత భ్రామరీ ప్రాణాయామం ముఖ్యంగా చెప్పుకోవచ్చండి. ప్రణాళికాబద్ధంగా వీటి నియమం ఉంటుందండి. 2 నిమిషాలు లోతైన శ్వాసలు తీసుకోవాలి, 5 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసుకోవాలి, తర్వాత 5 నిమిషాలు బద్ధకోణాసనం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మన శరీరం మొత్తం చక్కగా హాయిగా వాటికి సహకరించడంతో పాటు ఆ తర్వాత ఆసనాల సెక్షన్ వచ్చేసి ఇప్పుడు చెప్పిన ఆసనాలని ఒక క్రమబద్ధంగా ఒక లెక్క ప్రకారం నిదానంగా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి.
0: మరి ముందుగా ఆ ఆసనాలని ఒక గురువు దగ్గర నేర్చుకునే చేయాలంటారా సార్? లేకపోతే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ను లేకపోతే సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు, వాటి ద్వారా చూసి ఈ యోగాసనాలు చేయడం వల్ల వారికి ఏమైనా ఉపయోగకరం ఉంటుందా?
1: ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఈ సాధన అనేది గురుముఖంగానే నేర్చుకోవాలండి. ఎవరు కూడాను మనం యూట్యూబ్లో వస్తుంది కదా అని యూట్యూబ్లో చూసుకోవడం, తర్వాత టెలివిజన్లో డిస్ప్లే చేశారని టెలివిజన్లో చూసుకోవడం, ఇలాంటివి చేయటం వలన వాళ్ళు ఆసనాలు అయితే వేసి చూపిస్తారు. మనం ఆసనాలకు ఒక్కసారి మన బాడీ సహకరించదు, మనం ఎలా ఉండాలని తీరి చెప్తారు. అది ట్రైనర్ సమక్షంలో నేర్చుకున్న తర్వాత పరిణతి చెందిన తదుపరి మనం కన్వీనియంట్గా అది చేయగలుగుతాం.

0: చేస్తామనేటటువంటి నిర్ణయం మనకు సంపూర్తిగా లభించినప్పుడు మనం తర్వాత ఆ సాధనని ఇంట్లో ప్రయత్నం చేయొచ్చండి. అంతేగాని
1: మీరింతవరకు మారుతున్న జీవనశైలిలో యోగా యొక్క ప్రాధాన్యత గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న NDA ప్రభుత్వం అనంతపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే.

కార్యక్రమంలో ముందుగా గోవిందుడు అందరు వాడేలా చిత్రం కోసం హరిచరణ్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఇవన్ శంకర్ రాజా, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

తదుపరి పాట విష్ణు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కవితా సుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట. సంగీతం ఇస్మాయిల్ దర్బార్, సాహిత్యం గురుచరణ్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట నాలో ఉన్న ప్రేమ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడినటువంటి పాట. సంగీతం రాజ్కోటి, సాహిత్యం సాయి శ్రీహర్ష.

0: చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు విన్నారు. మరలా ఈరోజు రాత్రి 8:40 ప్రసారమయ్యే చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తం మీద ఆయన ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని సూచించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై భారతదేశ వృద్ధి ఆధారపడి సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. హార్మవ్ జలసంధి వద్ద వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కృషి చేశారని అన్నారు. హార్మవ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని, ఆ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు లేని స్వేచ్ఛ వాణిజ్యం జరగాలని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. పూణేలోని రంజన్గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: मान्य प्रधानमंत्री जी ने साथ में कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे
0: గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢ నిబద్ధతను చాటుకుంటోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు దేశంలో నక్సలిజం నిర్మూలన, ఈశాన్య ప్రాంతంలో 12 ఒప్పందాలతో అంతర్గత భద్రతను బలోపేతం చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి వాటి ద్వారా సరిహద్దులో ఉన్న శత్రువులకు ధీటైన జవాబు చెప్పామని అమిత్ షా పేర్కొన్నారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఏకంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన వెల్లడించారు. ఆత్మ నిర్భర భారత స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ

0: సరికొత్త మైలురాయిని అధిగమించిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 110% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. దేశీయంగా తయారీ ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా పెరగడం, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం మరింత విస్తరించడం, రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఈ భారీ వృద్ధికి దోహదపడిందన్నారు. దేశ రక్షణ రంగ బలానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో రానున్న రోజుల్లో ఈ రంగం మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సమావేశంలో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 పనితీరును సమీక్షించారు. దానిని మరింతగా సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను సులభతరం చేయడానికి కృత్రిమ మేధ AI వంటి వాటిని ఉపయోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుకు సరైన పరిష్కారం లభించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలన్నారు. అలాగే బ్యాంకు ఖాతాలను స్తంభింపు చేయడం వల్ల తలెత్తే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని అమిత్ షా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారించాలని G7 సదస్సు పేర్కొంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 సదస్సు స్వాగతించింది. ఈ ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడానికి మంచి అవకాశమని పలు దేశాలకు చెందిన నాయకులు అభివర్ణించారు. హార్మో జలసంధి గుండా సురక్షితమైన సముద్ర రవాణాకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు G7 మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద సుమారు 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ఈ నెల 19 న్యూఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఉపాధి కల్పనను వేగవంతం చేయడం, ఉపాధిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడం, సామాజిక భద్రతా పరిధిని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం అమలులో ఈ పంపిణీ ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి కార్యాలయం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది లబ్ధిదారుల ఉపాధి కల్పనకు ఈ పథకం ఇప్పటికే దోహదపడిందని తెలిపింది. దేశంలోని యువతకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని కోటాలో ఎకో ఆఫ్ స్టూడెంట్స్ పేరిట ఈరోజు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని యువత కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ పోస్టులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి, అణచివేతకు వ్యతిరేకంగా యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా 2 వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ నిర్దేశించిన 403 పరుగుల లక్ష్యంతో ఆట ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 34 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 213 పరుగులు చేయాల్సి ఉంది. వాతావరణం. దేశంలోని పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అస్సోం, మేఘాలయ, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త త్రిసానుభానికి వెల్లడిస్తూ,
1: The southwest monsoon is likely to advance into some more parts of Telangana, Odisha, Jharkhand and Bihar and some parts of Chhattisgarh around 23rd of June. And isolated heavy rainfall likely over northeast India, sub-Himalayan, West Bengal, Sikkim, Bihar during the week. And heat wave conditions very likely in isolated pockets of Madhya Pradesh till 21st of June, Vidarbha till 20th of June, Telangana till 19th of June and over Chhattisgarh for today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,808 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.52 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు ధర $4,329 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా

0: వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట జయం మనదేరా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, జస్విందర్, నిరుళ

అనేటువంటి పాట, సంగీతం వందే మాతరం శ్రీనివాస్, సాహిత్యం చంద్రబోస్. మీరు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ పూట ప్రసారాలు. ఇందులో ఈ పాట వింటున్నారు.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడినటువంటి పాట వింటారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం భువనచంద్ర.

0: మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: 200 करोड़ रुपए से अधिक की कई परियोजनाओं को मंजूरी दी और मौसम विभाग ने कल देश के पूर्वोत्तर क्षेत्रों में और पश्चिम बंगाल के हिमालय के तराई वाले क्षेत्रों में मूसलाधार बारिश की आशंका व्यक्त की. इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ. नमस्कार.
2: गुड इवनिंग, दिस इज आकाशवाणी एंड आई एम

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట కుసి చిత్రం కోసం దేవన్, సమంత, ఫెర్నాందెర్, కల్పన. దేవన్, సమంత, ఫెర్నాందెర్, కల్పన పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం ఏఎం రత్నం.

మీరు వింటున్న చిత్రమందిరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్నటువంటి పాట గిల్లి గజ్జాలు. చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట వింటారు. గిల్లి గజ్జాలు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజ్కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు ఆత్మీయులు. పాట పేరు మదిలో వీణలు మ్రోగే. పాడినవారు పి సుశీల. కోరినవారు తెలంగాణ రాష్ట్రం వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, లాస్యశ్రీ, చైత్రికశ్రీ, సుధారామయ్య గారు. వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

తదుపరి చిత్రం పేరు భలే కృష్ణుడు, పాట పేరు ముద్దంటే వద్దనకే. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. కోరినవారు పాలకొల్లు నుండి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, లక్ష్మిగారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

అనంతరం చిత్రం పేరు శ్రీరామదాసు, పాట పేరు అంతారామమయం, పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం, కోరినవారు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నుండి ఎలిగేటి సుధీర్, రచిత మణిదీప్, హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, హనుమల్ల శంకర్, కోరుట్ల మణిచంద్ర గారులు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో. చిత్రం పేరు తదుపరి ఇప్పుడు వింటున్నారు. చిత్రం పేరు రామయ్య తండ్రి. పాట పేరు గున్న మామిడి గుబురులోన కులుకుతున్న కోకిలమ్మ. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. కోరినవారు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు గారులు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

తదుపరి చిత్రం పేరు లక్ష్మీ కటాక్షం, పాట పేరు అందాల బొమ్మను నేను చెలికాడ. పాడినవారు ఎల్లారీశ్వరి, కోరినవారు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి కె సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ గారు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. వినండి, విని సంతోషించండి.

మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతలుత్తరాల ద్వారా కోరుకునేటువంటి సినిమా పాటల కార్యక్రమం న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో. మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి మార్కాపురం ఆకాశవాణి. ఇప్పుడు వింటున్న పాట యొక్క చిత్రం పేరు మంచి కుటుంబం, పాట పేరు నీలో ఏముందో ఏమో, పాడినవారు ఘంటసాల పి సుశీల, కోరినవారు తెలంగాణ రాష్ట్రం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా, అంజనా గార్లు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి. ఇది ఈ కార్యక్రమంలో చివరి పాట.

మీరింతవరకు గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారాల్లో రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

మీరు వింటున్నారు రేడియో ద్వారా క్రికెట్ మ్యాచ్, అలాగే ఓన్లీ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ పూట ప్రసారాలు వింటున్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు పాత సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా అయ్యప్ప స్వామి మహాత్యం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి

కులదైవం చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం సముద్రాల సీనియర్ సముద్రాల జూనియర్

తదుపరి మాంగల్య బంధం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం ఆత్రేయ.

తదుపరి భక్త ప్రహ్లాద చిత్రం కోసం పి సుశీల ఆలపించినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సాహిత్యం సముద్రాల సీనియర్ గారు.

బంగారు కానుక చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారు పాడినటువంటి పాట. సంగీతం సత్యం, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి. వినండి బంగారు కానుక ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి పాట.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మూగ మనసులు చిత్రం కోసం ఘటసాల పి సుశీల మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం కొసరాజు.

మీరు వింటున్న మధుర గీతాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట భాగ్యదేవత. చిత్రం కోసం కె జమునారాణి మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం కొసరాజు.

మీరు వింటున్న మధుర గీతాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట భాగ్యదేవత. చిత్రం కోసం కె జమునారాణి మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం కొసరాజు.

అది పరి అగ్గిదొర చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గారు ఆల్పించినటువంటి పాట వింటారు, పాడిన పాట వింటారు. సంగీతం విజయకృష్ణమూర్తి, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

మల్లెపువ్వు చిత్రం కోసం పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

0: మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట మనస్సు మాంగళ్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించినటువంటి పాట, అంటే పాడిన పాట. సంగీతం పెండ్యాల, సాహిత్యం ఆత్రేయ.
1: కన్నుల కమ్మెను కన్నీటి తెర, ఆ తెరలు ఈ రాత్రిలో

మీరింతవరకు మధుర గీతాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోనూ, అనంతరం 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.